సుహృదనం సులభం సుఖదం ప్రయతనం చ సుధీర మనోకరం హనుమమం త్వమిమం చ ప్రహాయ పరం న కథం చ

शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकां। हरिः ओम्। ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪೇನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ನಿನ್ನ ಉಪನ್ಯಾಸಂ ಪೂರ್ತಿ ಚೇಸೇ ಸಮಯಾನಿಕಿ ಧೃತಿ ದೃಷ್ಟಿ ಮತಿ ದಾಕ್ಷ್ಯಮು ಅನಬಡೇಟುವಂತಿ ನಾಲ್ಕು ಗುಣಮುಲನು ಆವಿಷ್ಕರಿಸಿನ ವಾರೈ ಸ್ವಾಮಿ ಹನುಮ ನೂರು ಯೋಜನಮಲ ಸಮುದ್ರಾನ್ನಿ ಗಡಚಿ ಆವಲಿಗೊಡ್ಡುಕು ವೆಳ್ಳಿ ತತಸ್ಸಲಂಬಸ್ಸ ಗಿರೀ ಸಮೃದ್ಧಿ ವಿಚಿತ್ರಕೂಟಿ ನಿಪಪಾತಕೂಟಿ ಆ ಲಂಬ ಪರ್ವತಂ ಮೀದ ದಿಗಿನಟುವಂತಿ ಸನ್ನಿವೇಶಾನ್ನಿ నిన్నటి రోజున చెప్పి మీతో పూర్తి చేసి ఉన్నాను. మహర్షి అంటారు, ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా తదర్శలంకాం అమరావతీమివ అంటారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆయన సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి త్రికూటాచలం అనేటటువంటి పర్వతం యొక్క శిఖరం మీద కాంచన లంక ఉంది. దాన్ని విశ్వకర్మ అలా తయారు చేశారు. 30 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడుగు కలిగినటువంటి పట్టణం. దాని రాజద్వారం దగ్గర నుంచి అన్నీ కూడా బంగారంతో చెక్కారు. బంగారంతో తయారు చేయబడినటువంటి హర్మ్యములతో కూడినటువంటి పట్టణం. దేవేంద్రనగరం ఎలా ఉంటుందో, అమరావతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, వాళ్ళు కోరుకున్న కోరిక అలా కోరుకున్నారు రాక్షసులు. ఒకనకొకప్పుడు వాళ్ళు దేవతల మీద విజయం సాధించగలిగినటువంటి పట్టు వాళ్ళకి లభించినప్పుడు వాళ్ళు అడిగారు. వాళ్ళకి రాక్షసులు అన్న పేరు కూడా ఆ సమయంలోనే వచ్చింది. నీటిని రక్షించే వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. అడిగితే మేము రక్షిస్తామని అంగీకరించిన వాళ్ళందరికీ రాక్షసులు అని పేరిచ్చారు బ్రహ్మగారు. కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. అప్పుడు నీటిని రక్షించే స్వభావం కలిగిన వారు, నీటిని రక్షిస్తామని అంగీకరించిన వారు. కనుక ప్రళయం అయిపోయిన తర్వాత పునఃసృష్టి సమయంలో జలములలో

నుంచి మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించినప్పుడు ఆయన సృష్టించినటువంటి ప్రాణిజాతంలో మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు మీరు నీటిని ఏం చేస్తారు అంటే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు. తదనంతర కాలంలో వారే ఒకనకొకప్పుడు దేవతల మీద పట్టు సాధించారు. సాధించినప్పుడు వాళ్ళు అడిగిన కోరిక ఏమిటంటే దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడికి అమరావతి పట్టణం ఎలా ఉందో

వాక్యములు పొదగబడి ఉంటుంది, బంగారము చేత తాపడము చేయబడి ఉంటుంది. అది అమరావతికి ఏ విధంగానూ కూడా శోభలో తక్కువది కాదు. దేవేంద్రుడు కోరి కోరి తయారు చేయించుకున్న పట్టణం కాబట్టి అమరావతి తర్వాత అమరావతి లేదా అమరావతితో సమానమైనది కాబట్టి మీరు అమరావతి వంటి పట్టణం కావాలంటున్నారు కాబట్టి మీరు ఆ త్రికూటాచలం మీద ఉన్నటువంటి కాంచన లంకలో వెళ్ళి ఉండండి అన్నాడు. విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి అయితే ఇక్కడ లేదు, కానీ ఉత్తరకాండలో విశ్వకర్మ గురించి ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని అనుసరించి చెప్పినప్పుడే అక్కడ అవ్యయ అని ఒక విశేషణం వేశారు మహర్షి ఆయనకి. అవ్యయ అంటే ఆయన ఎప్పుడూ కూడా నశించేటటువంటి స్వభావము ఉన్నవాడు కాడు. విష్ణువే విశ్వకర్మగా ఉంటారు. అందుకే మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వకర్మ మనుస్త్వష్ట స్తవిష్ట స్థవిరోధ్రువ అంటుంటాం. అటువంటి విశ్వకర్మ చేత చెక్కబడినటువంటి ఆ పట్టణం రాక్షసులకి ఆలవాలమైంది. ఆలవాలమైనటువంటి ఆ పట్టణంలో రాక్షసులు ఉండి ఉద్ధతితో ప్రవర్తిస్తుంటే లోకాలకు ఇబ్బంది కల్పిస్తే ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతో చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. చాలామంది రాక్షసులు ఆయన చేతిలో తెగటారిపోయారు. మిగిలిన వాళ్ళు సుమాలి అని పేరు కలిగినటువంటి రాక్షసుడు, మిగిలిన వాళ్ళు పాతాళ లోకానికి పారిపోయారు. పారిపోయి పాతాళ లోకంలో ఉండిపోయారు. కాంచన లంక ఖాళీ అయిపోయింది. ఎవరు లేరప్పుడు, ఎవ్వరూ లేకుండా శూన్యంగా ఉండిపోయినటువంటి కాంచన లంక అంత వైభవోపేతమైన పట్టణమైనా అసలు అక్కడ ఒక పట్టణం ఉందని, అక్కడ అంత గొప్ప గొప్ప హర్మ్యములు ఉన్నాయని, అంత గొప్ప గొప్ప వీధులు ఉన్నాయని, అంతఃపురం ఉందని ఎవరికీ ఎరుకలు లేదు. దాన్ని మొట్టమొదట మళ్ళీ చెప్పిన వారు ఎవరంటే విశ్రవసోబ్రహ్మ చెప్పారు. విశ్రవసోబ్రహ్మ పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. పులస్త్య బ్రహ్మ బ్రహ్మ మానసపుత్రుడు, ప్రజాపతులలో ఒకడు. అటువంటి పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసోబ్రహ్మ. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, కుబేరుడు. ఆయన భారద్వాజ మహర్షి యొక్క కుమార్తెని విశ్రవసోబ్రహ్మకిచ్చి వివాహం చేశారు. విశ్రవసోబ్రహ్మయందు జన్మించిన వాడు వైశ్రవణుడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చేసి నాకు ధర్మం కావాలని అడిగాడు. నీకు దిక్పాలకత్వం ఇచ్చి పుష్పకం కూడా ఇస్తున్నాను అన్నాడు. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ శాశ్వతత్వం ఉంటుంది. ఇప్పుడు ఆ పుష్పకాన్ని తీసుకున్నటువంటి కుబేరుడు తండ్రిని అడిగాడు విశ్వసోబ్రహ్మని, నాన్నగారు ఏ ప్రాణులకు పీడ కలగకుండా నేను ఎక్కడ ఉండానని అడిగాడు. ఆయన అడిగిన మాట అది, నా వలన ఏ భూతములకు ఖేదం కలగకూడదు, అలా నేను ఎక్కడ ఉండను అని అడిగాడు. దక్షిణ తీరంలో కాంచన లంక ఉంది, అది ఇప్పుడు ఖాళీగా ఉంది, ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు, నువ్వు ఆ లంకాపట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు. ఆ లంకాపట్టణంలో కుబేరుడు ఉండేవాడు. మొట్టమొదట మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ పరిపాలన చేయడం మొదలుపెట్టినటువంటి వాడు కుబేరుడు. ఆ కుబేరుడు ఒకనకొకప్పుడు పుష్పక విమానంలో వచ్చి తండ్రి గారికి తల్లిగారికి నమస్కారం చేస్తున్నాడు. ఆయన తేజస్సుని చూశాడు, రావణాసురుని యొక్క తాతగారు. చూసి ఇంత గొప్ప తేజోమూర్తి ఒకడు పుడితే తప్ప మన రాక్షస జాతికి నాయకుడు దొరకడు. ఇంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు జన్మించాలంటే ఇంత గొప్ప తేజస్సు కలిగిన వాడి వలననే జన్మించాలి. కాబట్టి కుబేరుడు ఎవరి వలన జన్మించాడో ఆయన వలననే నా కూతురికి కూడా ఓ కొడుకు పుట్టాలి, పుడితే మళ్ళీ అంతటి తేజోవంతుడు అవుతాడు అని ఒక తండ్రి ఒక కూతురికి చెప్పకూడని మాటలే చెప్పాడనుకోవచ్చు. కైకసిని ప్రేరణ చేశాడు. ఆమె రాకూడనటువంటి సమయంలో వచ్చింది. అసుర సంధ్య వేళలో వచ్చి విశ్వసోబ్రహ్మ సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రం చేసుకుంటుంటే ఆయన ముందుకొచ్చి నిలబడి బొటనవేలుతో భూమి మీద రాస్తూ నిలబడింది. ఆయన ఎందుకు వచ్చావని అడిగాడు. ఆవిడ, నన్ను నా తండ్రి పంపించాడు నీ దగ్గరికి, కానీ నేను ఎందుకు వచ్చానో ఒక ఆడదాని హృదయం నీకు తెలుసు అంది. నువ్వు ఎందుకు వచ్చావో నేను గమనించాను, నీవు కోరుకున్నట్టే సంతానాన్ని ఇస్తాను, కానీ నీవు రాకూడని సమయంలో వచ్చావు, సాయంకాలపు అసుర సంధ్య వేళలో వచ్చావు. స్త్రీ పురుష సమాగమం ఆ సమయంలో జరిగితే ఘోరమైనటువంటి సంతానం కలుగుతుంది. ఇప్పుడు వచ్చి సంతానాన్ని అపేక్షించావు కనుక లోకకంటకులైన వారు నీకు బిడ్డలుగా కలగబోతున్నారు అని రావణ కుంభకర్ణుల్ని శూర్పణకని అనుగ్రహించారు. అప్పుడు ఆవిడ ఏడిచింది, నీ వంటి మహాపురుషుడి వలన సంతానం కలగాలి అని నేను కోరుకున్నది ఆ తేజస్సు

జన్మించిన వారు లోకకంటకులు కావాలని కాదు, వాళ్ళు లోకోపకారులు కావాలి, ధర్మాత్ములు కావాలి అని కోరుకున్నాను. నాకు అటువంటి బిడ్డడు ఒకడు కలగడా అని అడిగింది. అప్పటికి వేళ దాటి చీకటి పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నీకు కలిగే కుమారుడు ధర్మాత్ముడవుతాడు అని కనిష్ఠుడిగా ఆఖరివాడిగా విభీషణుడు జన్మించాడు. పుట్టగానే 10 కంఠములతో పుట్టి ఏడ్చాడు కాబట్టి దశగ్రీవుడు అని పేరు పెట్టారు ఆయన. ఆయనకి రావణ ఆయన నామం కాదు, అంత గట్టిగా అరిచాడని పరమశివుడు పిలిచాడు రావణ అని, అది ఆయన ఉంచుకున్నాడు బాగుందా పేరని. కాబట్టి ఇప్పుడు ఆ దశగ్రీవుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి బ్రహ్మగారి వలన వరములు పొందిన తరువాత ఆక్రమించాడు కుబేరుడి దగ్గర. ఎందుకంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాక్షసులతో కలిసి ఆయన ఒక మాట అన్నాడు, తమ్ముడా చాలా సంతోషం, నువ్వు విశ్వసో బ్రహ్మకుమారుడవే కాబట్టి నాకు తమ్ముడివి, నీవు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం, ఎందుకు మన ఇద్దరం దెబ్బలాడుకోవడం, కాబట్టి హాయిగా నువ్వు కూడా స్వాగతిస్తున్నాను, నువ్వు కూడా లోపలికి రా రాజ్యంలోకి అన్నాడు. రావణుడు అంగీకరించలేదు, ఉంటే నేను ఉండాలి లేకపోతే నువ్వు ఉండకుండా నేను చెయ్యాలి, కాబట్టి నువ్వు ఎంత నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే నన్ను నిన్ను నిర్మూలించమంటావా అని అడిగాడు. కుబేరుడు తండ్రిని వెళ్ళి అడిగాడు విశ్వసో బ్రహ్మని, నాన్నగారు ఏం చెయ్యమంటారో తమ్ముడు రావణుడు కాంచన లంకను అడుగుతున్నాడు అని అడిగాడు. ఆయన అన్నాడు, వాడి అహంకారము చేత వాడు నశించిపోయే రోజులు వాడికి దగ్గర పడుతున్నాయి, కాబట్టి నువ్వు లంకను విడిచిపెట్టేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి వేరొక రాజధానిని నిర్మించుకో అన్నాడు. అప్పుడు ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా వెళ్ళి అన్నగారిని దండించి అన్నగారితో యుద్ధం చేసి ఓడించి పుష్పక విమానాన్ని ఎత్తుకొచ్చాడు కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు. కాబట్టి దదర్శ లంకాం అమరావతి ఇవ అమరావతీమివ అని మహర్షి అండంలో అసలు ఆ లంకా పట్టణాన్ని మొట్టమొదటిసారి చూసిన వాడికి ఎవరికైనా కళ్ళు చెదిరిపోవలసింది. అది అంత తేలికేం కాదు, అది హనుమ కాబట్టి తట్టుకున్నారు కానీ, అసలు హనుమ కాబట్టి ఆలోచించారు కానీ అసలు ఎందుకు వచ్చాడో జ్ఞాపకం రావడం కష్టం, ఎవరికి జ్ఞాపకం రాదు. ఎందుకంటే మహర్షి ఎన్ని శ్లోకాలు రచన చేశారో, 1, 2 కావు, ఎన్ని శ్లోకాలు ఇచ్చారో, అది కూడా ఆ శ్లోకాలు కూడా బహుభంగిమల చిత్రంగా ఉంటాయి. కొన్ని మహర్షి చెప్పినవి, కొన్ని హనుమ చూస్తున్నప్పుడు ఎలా కనపడ్డాయో చెప్పినటువంటి శ్లోకాలు. అరువులు అలా ఉంటాయి, చెట్లు అలా ఉంటాయి, ఇళ్ళు అలా ఉంటాయి, ప్రాకారములు అలా ఉంటాయి, వీధులు అలా ఉంటాయి, రక్షణ అలా ఉంటుంది. కొన్ని 1,000 కోట్ల రాక్షసులు అక్కడ ఉంటారు, ఆభిచారిక హోమాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కేవలం ఎప్పుడూ మంత్రభాగం చేస్తుంటారు, వాళ్ళు తలుచుకోగానే ఆ అగ్నిహోత్రాన్ని ప్రయోగిస్తారు. అంత భయంకర స్వరూపులతో నిండిపోయి ఒకచోట మహర్షి అంటారు, పాములతో నిండిన పాతాళం ఎలా ఉంటుందో లంక కూడా రావణ పరిపాలనలో అలా తయారైపోయింది. దుష్టులందరికీ కూడా ఆలమాలముగా మారిపోయింది, ఒక్క ధర్మాత్ముడైన విభీషణుడు తప్ప. అటువంటి సమయంలో అసలు ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలివడ్డుకి వెళ్ళి నిలబడి చూడగానే అమరావతిలా కనపడింది అంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే వాళ్ళ కోరిక అదే, అమరావతి లాంటి పట్టణం కావాలనే వాళ్ళు అడిగారు. కాబట్టి అమరావతిలాగే ఉంటుంది ఆ కాంచన లంక. అటువంటి లంకా పట్టణాన్ని చూసినప్పుడు మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా గమనించండి, సుందరకాండ యొక్క గొప్పతనాన్ని మీరు 2 కోణములలో చూడవలసి ఉంటుంది. ఇక్కడ సర్గల్లో 1 బాహ్య సౌందర్యం, లంక యొక్క బాహ్య సౌందర్యం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మేడ గురించి ఏదో విన్నాం అనుకోండి, ఇంటికి రాగానే ఏం చెప్తాం అంటే అబ్బాయి ఎంత బాగుందనుకుంటున్నావు వాళ్ళ ఇల్లు అని మొదలు పెడతాం. అక్కడ చిత్రం ఏమిటంటే మహర్షి ఒక తివాచీని కూడా విడిచిపెట్టలేదు. అంటే మీరు ఆలోచించండి, ఒక తివాచీ గురించి కూడా ఒక శ్లోకం చెప్పవలసిందే అక్కడ. అక్కడ ఏది విడిచిపెట్టడానికి లేదు, అంతటి బాహ్య సౌందర్యం, అంతటి సౌందర్యం కలిగినటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశించి చూస్తున్నవాడి దృష్టి దాని మీద నిలబడిపోతుంది. అది ఒక సౌందర్యం. 2, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు లంకాపట్టణానికి తీసుకొచ్చాడు, వారిని చూడకూడని రీతిలో చూశారు హనుమ. ఒంటి మీద నూలు పోగు లేని వాళ్ళని కూడా చూశారు, ఎందుకంటే రాత్రి వెళ్ళారు. సౌందర్యమునకు ఆటపట్లు వాళ్ళు. ఈ మహర్షి మాటలలో చెప్పాలి అంటే అసలు కొన్ని కొన్ని శ్లోకాలు చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని చదువుకుని మీరు అనుభవించవలసి ఉంటుంది. పురుషులకు సుఖమివ్వడంలో అత్యంత
సమర్థత కలిగినటువంటి మెరుపు తీగల వంటి స్త్రీలు ఒంటి మీద బట్టలేని వారు.

చూడబడినారు అని రాశారు మహర్షి. అప్పుడు కను చూపు తప్పించి ఈమె సీత కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగారు. అది ఆయన సౌందర్యం, ఇది లంకా సౌందర్యం. ఏకకాలమునందు రెండు సౌందర్యాలు నడుస్తాయి. మీ బుద్ధి ఎక్కడ నిలబడితే అది మీ సౌందర్యం, అది మీకు పరీక్ష. సుందరకాండ జరిగేటప్పుడు సుందరకాండ సర్గాలన్నీ తెలివి ఆ శ్లోకాలే మీకు గుర్తున్నాయనుకోండి, మీ బుద్ధి అక్కడ సౌందర్యాన్ని అనుభవిస్తుందని. మీ బుద్ధి హనుమద్వైభవాన్ని అనుభవించగలిగింది అనుకోండి, మీ బుద్ధి పరిపక్వత చెందుతోంది అని. కాబట్టి సుందరకాండ చాలా గమ్మత్తైనటువంటి కాండ. కనుక ససాగరం దనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. సముద్రం పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద ఉంది లంక. కాబట్టి ఇప్పుడు యథేచ్ఛగా ఆ సముద్ర కెరటములు ఎప్పుడు వచ్చి కొడుతుంటాయి. ఎక్కడ బయలుదేరారు హనుమ? దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరారు. దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరి సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి చేరుకుంటే లంక కనపడింది. దక్షిణ తీరానే ఉండేది లంక. మీరు ఎప్పుడు బాగా ఈ మాటని జ్ఞాపకం పెట్టుకుని చూడవలసి ఉంటుంది సుందరకాండలో. లంక ఎక్కడుంటుంది? దక్షిణ తీరంలో ఉంటుంది. అయోధ్య ఎక్కడుంటుంది? సరయూ ఒడ్డున ఉంటుంది. హిమాలయాలు ఎక్కడుంటాయి? ఉత్తర దిక్కునే ఉంటాయి. కైలాసం ఉత్తర దిక్కునే ఉంటుంది. ఉత్తర దిక్కున కూర్చున్నవాడు దక్షిణ దిక్కును చూస్తుంటాడు. దక్షిణాన్నించి ఉత్తరానికి నమస్కారం చేసిన వాడికి మృత్యు భయం లేకుండా చేయగలిగిన వాడు మృత్యుంజీవుడు అక్కడ కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు దక్షిణామూర్తిగా. మన వాళ్ళు ఏది మాట్లాడినా చాలా వైభవోపేతంగా ఉంటాయి ఆ మాటలు. ఇప్పుడు దక్షిణ తీరాన లంక ఉన్నది అంటే దీంట్లో ఒక చమత్కారం ఉంది. ఎప్పుడూ కూడా దక్షిణం అనేటటువంటిది యమధర్మరాజు గారి యొక్క దిక్కు. దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజు గారి అనుగ్రహం కలిగితే ఏం చేస్తుంది? ఆయన చేయగలిగింది ఆయన చేస్తారు కదా. కాబట్టి యమధర్మరాజు గారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా, శరీరము రోగగ్రస్తము కావాలన్నా దక్షిణ దిక్కుకి తిరిగి ఎక్కువ నమస్కారం చేయాలి. రోగం వస్తే బాగుండు అనుకున్నారనుకోండి, దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చేయాలి. అంటే అదే యమధర్మరాజు గారికి ఇంకో శక్తి కూడా ఉందండో, ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు. కానీ సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్థు కోరుకోకూడనది కనుక దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యవద్దనే చెప్తారు పెద్దలు. పెద్దలేమి ఎక్కడైనా అంతే. నిన్న మీరు సుందరకాండలో విన్నారుగా, అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయి. తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు తప్ప దక్షిణానికి ఎడుతూ దక్షిణానికి నమస్కారం చేయలేదు. ఇది మీరు తెలుసుకోవలసిన విషయం. ఎందుకో తెలుసా అండి, నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు. నమస్కారం చేసేటప్పుడు మీ నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో వారికి అందే ప్రయోజనం మీకు వస్తోందా లేదా ప్రధానం. మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఒక జగద్గురువు దగ్గరైనా సరే మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తే ఆయనకి వెళ్ళదా నమస్కారం? భారతీతీర్థస్వామి కానివ్వండి, పరమాచార్య స్వామివారే కానివ్వండి, ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నారనుకోండి, మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి, ఆ నమస్కారం ఆయనకి వెళ్ళదు. ఆ నమస్కారం వేరు యమధర్మరాజు గారికి ఎడుతుంది. మీరు తూర్పు దిక్కుకి తిరిగో లేదా ఇంకొక దిక్కుకి తిరిగో నమస్కారం చెయ్యాలి, కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చేయకూడదు. గురువుగారు ఎదురుగుండా కూర్చున్న గురువుగారికి చేసినా దక్షిణానికి చేయకూడదు. అందుకే అసలు ముందు విడుతూనే దిక్కేమిటనేది చూసుకుని నమస్కారం చేస్తారు. అధిష్టానం దగ్గరైనా అంతే. గురువుగారి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు, శరీరాన్ని అందులో పెట్టి శివలింగం పెట్టేస్తారు. అధిష్టానం దగ్గరికి వెళ్ళినా దక్షిణానికి తిరిగి నమస్కారం చేయకూడదు. ఉత్తరానికి తిరిగి కానీ తూర్పుకి తిరిగి కానీ సాధ్యమైనంత వరకు ఆ రెండు దిక్కులే నమస్కారానికి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అంటే అది కూడా సుందరకాండలో అంతర్భాగమే. ప్రతి చిన్న విషయాన్ని, ఉపాసనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు చెప్తుంది. నేను మీతో ఒక మాట మనవి చేశాను, నమస్కారము మీ బాధ్యతని అవతల వారి ఎందు నిక్షేపిస్తుంది. మీరు నమస్కారం చేశారనుకోండి, ఆయన దాన్ని ఏదో సామాన్యంగా పుచ్చేసుకోవడం కుదరదు. ఆయన ఏం చేయాలంటే ఓ ఆశీర్వచనం చేయాలి. ఆయన అలా ఆశీర్వచనం చెయ్యకూడని వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఒక్కరే, ఒక్క సన్యాసి చేయకూడదు. సన్యాసి ఆశీర్వచనం చేయరు. సన్యాసి ఏం చేస్తారు అంటే ఆయన సన్యాసి నమస్కారాలన్నీ పుచ్చుకొని మీకు ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారనుకోండి, ఇంకా ఆయన ప్రయోజనం ఏమిటి?

సన్యాసి ఎప్పుడూ ఆశీర్వచనం చేయకూడదు. సన్యాసి ఏమనాలంటే నారాయణ నారాయణ నారాయణ అనేటప్పుడు నాలుకతో అండం కాదు, లోపల ఎప్పుడూ ఒక భావన ఉండాలి, వీళ్ళందరినీ ఉద్ధరించేవాడివి నువ్వు కాబట్టి పీఠంలోకి వెళ్ళి నమస్కారం చేసి ఎంతమంది చేశారో అంతమంది నమస్కారాలు అటువైపుకి తిప్పేయాలి. కాబట్టి నారాయణ నారాయణ నారాయణ అంతే తప్ప ఆయన మళ్ళీ వెంటనే ఆయుష్మాన్ భవ అందరం. అది ఎవరనాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువులు ఆశీర్వచనం చేయాలి. ఇప్పుడు మీరు ఒక నమస్కారం చేస్తే ఆయన మీకు ఆశీర్వచనం చేయాలంటే మీ బాధ్యత ఆయన తీసుకోవాలి. మీ బాధ్యత ఆయన తీసుకోవాలి అంటే ఆయన ఆ నమస్కారం అందితే కదా మీకు ఆయన చేయడం ఆశీర్వచనం. మీరు ఆ దిక్కుకి తిరిగి చేయకుండా మీరు అన్య దిక్కులకి చేసిన నమస్కారంతో ఆయన మీకేం ఆశీర్వచనం చేస్తారు? కుదరదు. ఆయన కూడా చేయలేరు అప్పుడు, ఆయన ఆ నమస్కారం ఆయనకు అందదు. కాబట్టి దక్షిణ దిక్కుని పరిహరించవలసి ఉంటుంది నమస్కారంలో. కాబట్టి ఇప్పుడు దక్షిణాన లంక ఉంది అంటే శరీరములన్నీ దక్షిణానికే వెళ్ళిపోతాయి. ఊరికి దక్షిణ దిక్కునే శ్మశానం ఉంటుంది ఎప్పుడూ. ఏ శరీరములైనా సరే ఏం తోచట్లేదండి, కాలక్షేపం లేదు, అలా ఓసారి అలా శ్మశానానికి వెళ్ళొద్దాం ఏంటని ఎవరు అందరు అలా ఎవరంటారు? అలా ఎవరు అందరు. కానీ ఎప్పుడూ నేను వెళ్ళను అన్న చిట్ట చివర వెళ్ళిపోవలసింది మాత్రం శాశ్వత చిరునామా, అదే అక్కడికే వెళ్ళిపోతుంది. పుట్టినటువంటి ప్రతి శరీరము కూడా పెరిగి పెద్దదై వికారమును పొందిన తరువాత ఎక్కడ అంతరించిపోతుందంటే, ఎక్కడ లయమైపోతుందంటే పంచభూతాల్లోకి, శ్మశాన వాటికి ఎందు లయమైపోతుంది. కాబట్టి మీరు లంక దక్షిణ తీరమున ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ శరీరమును యోగిగా చూస్తున్నారు హనుమ. అందుకే ఓం యోగినే నమః అని హనుమకి అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఒక నామం. ఆయన యోగి పుంగవుడు. యోగి అంటే పతంజలి యోగ సూత్రాల్లో అనేన యుజ్యతే ఇతి యోగ అని. ఆయన ఏది ఒక్కటో, ఏది సత్యమో, ఏది శాశ్వతమో, ఆ సత్యము తానుగా నిలబడి ఏది అసత్యమో, ఏది కాలమునందు వికారమును పొందుతుందో, ఏది కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు వెళ్ళిపోతుందో, ఆ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళనిదానిగా ఉండి చూడడం యోగి లక్షణం. మీరు పట్టుకున్నారో లేదో, మనం వెళ్ళిపోయేది మనం అనుకుంటాం, వెళ్ళనిదేదో అని తెలుసుకుని అది నేనని నిలబడతాడు. అంతే తేడా యోగికి మనకి. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, ఎంత పక్కింటి వాడు వెళ్ళిపోనివ్వండి, తండ్రి గారు వెళ్ళిపోనివ్వండి, తాతగారు వెళ్ళిపోనివ్వండి, తల్లిగారు వెళ్ళిపోనివ్వండి, ఇన్ని తద్దినాలు పెట్టనివ్వండి, వాళ్ళు వేరేళ్ళు వెళ్ళిపోయారు మనం వెళ్తాం ఏంటని అంటే, ఎందుకంటాడంటే ఆ మాట మనం చచ్చిపోము అన్న మాట వరకు సత్యం అండి. మనకి చావు లేదు, ఎప్పుడు లేదు? మీరు ఆత్మ అని మీరు అనుభవంలోకి వస్తే చావు లేదు. ఆత్మకి చావేది? కానీ నేను ఆత్మని చావు లేదన్నవాడు గొప్పవాడు, నోటితో కాదు అనుభవంలో. నేనిది అని నాకు చావు లేదన్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. యోగి ఏం చేస్తాడంటే తాను ఆత్మగా నిలబడి కదిలిపోయి పడిపోయేటటువంటి శరీరాన్ని సాక్షిగా చూస్తుంటాడు. ఆ అనుభవంలోకి వెళ్ళిపోయిన వాడి మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది అసలు. అది ఏంట్రా ఈ మాటలో అనిపిస్తుంది. మహర్షి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన, మీరు రాత్రి బాగా నిద్రపోతారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, అవును ఇది నిద్రపోతుంది. మరి మీరు అన్నారు, నేను నిద్రపోతున్న దానికి సాక్షిని, ఇది నిద్రపోతోందని నేను తెలివిగా ఉండి చూస్తూ ఉంటాను, ఇది లేచిందని నేను చూస్తూ ఉంటాను, ఇది కలకంటోందని నేను చూస్తూ ఉంటాను, దీని మూడవస్థలకి నీ సాక్షిని, నాకు మాత్రం అవస్థలు లేవు. ఆ నేను ఏది యథార్థమైన నేనో అది నేను, అది ఆత్మ. ఆ ఆత్మగా నిలబడిన యోగి శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. ఒక శరీరాన్ని కాదు, తన శరీరానికి తాను సాక్షి. ఒక్కొక్కసారి ఆ స్థాయిలో ఉన్నప్పుడు సమస్త జగత్తుకి, జగత్ అంటే వచ్చి వెళ్ళిపోయేది, ఒక శరీరం ఎలా వచ్చి వెళ్ళిపోతుందో అలా మీరు శరీరమును లోకమంతటి యందు చూస్తే వచ్చి వెళ్ళిపోయేటటువంటి సమస్త ప్రాణుల యొక్క సమాహారమునకు జగత్ అని పేరు. జాయతే గచ్చతే ఇది జగత్, ఏది పుడుతుందో ఏది వెళ్ళిపోతుందో దానికి జగత్ అని పేరు. అంటే మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్రతీదీ జగత్తులోకే వస్తుంది. ఎందుకని? డేట్ ఆఫ్ బర్త్ ప్రీ సపోజెస్ డేట్ ఆఫ్ డెత్. పుట్టింది అని మీరు అన్నారంటే చచ్చిపోతుంది కాయ, అది వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇదో తేదీన పుట్టింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తేదీన చచ్చిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది ఉండదు. ఇది ఉండదన్న విషయాన్ని ధైర్యంగా అంగీకరించగలిగితే
అప్పుడు నీ దృష్టికోణం ఎటు

ఎక్కడెక్కుందంటే మరి వెళ్ళనిది ఏది అని అడుగుతావు. ఇది ఉంటుందండి అలా అనకూడదండి, ఇది ఉంటుందండి అన్నారు అనుకోండి, అలా అస్తమానం అనుకోమని కాదు నా ఉద్దేశ్యం. విచారణ ఎందు, ఆత్మతత్వ విచారణ ఎందు మీరు ఆ నిర్ణయానికి రావలసి ఉంటుంది. ఇది ఉండదయా, ఇది వెళ్ళిపోతుంది ఒకనాడు, దీన్ని కత్తెల మీద పెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేస్తారు, అప్పుడు ఇది కాలిపోతుంది. కానీ ఇది కాలిపోతూ ఉండడాన్ని ఒకటి చూస్తూ ఉంటుంది, కాలిపోతోందని. అది ఏదో అది నేను అన్ననాడు మీరు నిజమైన నేను ఎందు నేనుగా నిలబడ్డారనుకోండి, సత్యమునందు అసత్య వస్తువుని మీరు సత్య వస్తువుగా నిలబడి చూస్తారు, అప్పుడు ది వీటితో చూసేది బాహ్యం, దానితో చూసేది ఆంతరం. తనలో తాను నిలబడి తనని తాను సాక్షిగా చూస్తాడు. ఆ చూపుకి ఈ కన్ను పనికిరాదు, లో చూపుకి లోకన్ను కావాలి. ఆ లోకన్ను ఉన్నవాడి గురించి చెప్పడం సుందరకాండ ప్రారంభం. అందుకే ఒక యోగి కథ ప్రారంభం అవుతోంది, అంతఃవిచారణ ప్రారంభం చేస్తున్నారు. అందుకే ఉపాసన కాండ సుందరకాండ అన్నారు పెద్దలు. ఇది ఆత్మతత్వం వైపుకి ఎలా వెళుతుందో, ఒక యోగి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చెప్తారు. యోగికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసండి, అటువంటి సత్యము అయినటువంటి వస్తువు ఎందు తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యము. ఇది పట్టుకున్నారో లేదో, నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆయన సత్యం చెప్పారండి అంటారు. ఆయన సత్యం చెప్పారండి అంటే నేను జరిగిపోయినది ఉన్నది నేను మాట్లాడితే నేను సత్యం చెప్పినట్టు. యోగి సత్యం చెప్పడం కాదు, ఆయన చెప్పింది సత్యం అవుతుంది. నూరేళ్ళు ఆయుర్దాయం అని బ్రహ్మగారు రాశారనుకోండి, ఆయనకి ఏదో చికాకు వచ్చింది, నువ్వు కుక్క అవుదువుగా కానాడు అయిపోతాడు అంతే వెంటనే కుక్క. అల్లుడు బ్రహ్మగారు నూరేళ్ళు రాశాడుగా, బ్రహ్మగారు రాసిన లలాట లిఖితము ఆయన నోటి వెంట వచ్చిన మాట ముందు నిలబడదు, ఆ మాట సత్యం అయిపోతుంది అంతే. అంటే తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యమైపోతుంది. ఈ స్థితిని పొందారు కాబట్టే హనుమ నోటి వెంట సుందరకాండలో ఏ మాటలు వచ్చాయో తర్వాత రామాయణం అంతా అది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మను అనుభవించినటువంటి గొప్ప యోగి సాధకుడు అంతే, ఇంతకన్నా ఇంకేమీ చెప్పకండి ఆయన గురించి. అలా చూస్తేనే మీకు రామాయణం అందం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ లంకని చూస్తున్నారు, అంటే ఒక శరీరానికి సాక్షిగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ లంక కాంచన లంకకి ఏవి తగులుతున్నాయి, సముద్ర కెరటములు తగులుతున్నాయి. కెరటం చూడండి ఎక్కడ పుడుతుంది, సముద్రంలో పుడుతుంది. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరుగుతుంది, సముద్రంలో పెరిగి సముద్రంలో ప్రయాణం చేస్తుంది, సముద్రంలో ప్రయాణం చేసి సముద్రంలో విరిగి పడిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది.

0: ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని వత్తిరి చేస్తారు. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి, కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాం.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది.
2: ఇప్పుడు మనకి కుండ సాగు అంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
3: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి

0: మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
1: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి. అంతేకాదు, పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి. మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో గాని త్రవ్విన మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
2: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
3: సరియా.
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
2: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ ని మేం స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ల చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
2: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు. అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్లు, జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గర్లో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి. దిగుబడి కూడా పెరిగింది. సంతోషంగా
4: ఉన్నాను.
1: నేను 2 చెట్ల మధ్య కుండను పాతి పెడతాను. కుండ చుట్టూ అంతర పంటగా బెండ వంగ మిరప వంటి కూరగాయలు వేస్తాను. దాంతో కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతే నీళ్లు, అదే మొత్తం సేంద్రియ ఎరువులతో మనకు కూరగాయల నుంచి అదనపు ఆదాయం వస్తుంది. మొత్తం మీద ఇది లాభదాయకమే.
4: కాయగిరి పైర్లు కిడ.

0: పెరిగింది. అలా
1: మట్టి కుండలు దొరకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చూబతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
2: కుండలు దొరక్కపోతే సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్ళు పాటించారు. అందుకని నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
1: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్లుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్టుల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని, ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram,
3: Bank of Baroda, Bhimavaram.
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25

0: సీతమ్మ రెడ్డి.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234545.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటో

థెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే ఆఫ్రిన్. మన ఇంకెందుకండి ఆలస్యం? ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. తల్లి పిల్లాడికి షాంపూతో చాలా మంది తలంటుతూ ఉంటారు. మరి స్నానం చేశాక ఒళ్ళంతా టాల్కమ్ పౌడర్ వేస్తూ ఉంటారు. మరి చిన్నారి చేతికి పాల బాటిల్ ఇస్తూ ఉంటారు. ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు తెచ్చి ముందేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని అనుకుంటే అది అక్షరాల భ్రమే. ఎందుకంటే ఆ టాక్సిక్ ఉత్పత్తుల్లో పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న హానికారక రసాయనాలు ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైందండి. మరి పిల్లల్ని చుట్టేస్తున్న రసాయనాల భూతాన్ని ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫోకస్ చేస్తే ఆ విషయాలు తెలుసుకుందాం. పిల్లలకు వేసే దుస్తుల దగ్గర నుంచి ఆహారం వరకు, వారికి కొనిచ్చే బొమ్మల నుంచి వేసే పౌడర్ల దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జాగ్రత్త మాత్రమే చాలదండి. పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించామా లేదా అని చూసుకుంటే కూడా సరిపోదు. మరి వాళ్ల కోసం ఉపయోగించే ఉత్పత్తులు, వస్తువులు ఎంత మేరకు సురక్షితమో చూసుకోవాలి కూడా. మరి వారి కోసం ఉపయోగించే పౌడర్ నుంచి పాల సీసా దాకా అన్నింట్లోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చివరికి పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఇచ్చే టాయ్స్ విషయంలోనూ నిర్లక్ష్యం కూడా పనికిరాదట. ఎందుకంటే పిల్లల కోసం వాడే ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు ఉంటున్నాయి. మరి నవజాత శిశువుల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లల కోసం ఉపయోగించే అనేక వస్తువుల్లో హానికారక రసాయనాలుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారండి. మరి సాధారణంగా పిల్లల చేతికి ఏది ఇచ్చినా సరే దాని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరం కూడా. మరి పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల వేగంగా కూడా ఉంటుంది. మరి ఈ దశలో హానికారక రసాయనాలు ప్రభావం పడితే అది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. మరి అంతేకాకుండా పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా కూడా ఉంటుంది. మరి ప్లాస్టిక్ బాటిల్స్, టాయ్స్, డైపర్స్, టాల్కమ్ పౌడర్, బాడీ లోషన్స్, షాంపూలలో అధిక మోతాదులో టాక్సిన్స్ ఉంటున్నాయి. మరి హానికారక రసాయనాలున్న బేబీ ప్రొడక్ట్లను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలుపుతున్నారు. మరి పిల్లల ఎదుగుదలపై ప్రభావం కూడా పడుతుంది అని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. మరి అవే కాకుండా పారాబెన్స్ అంటే సింథటిక్ ప్రిజర్వేటివ్స్, రకరకాల సబ్బులు, బాడీ వాష్లు, మాయిశ్చరైజర్లు, కాస్మెటిక్స్ లలో కనిపిస్తూ ఉంటాయి ఈ పారాబెన్స్. మరి ఈ రసాయనాలను చర్మం సులువుగా గ్రహిస్తుంది. వీటి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది కూడా. మరి స్కిన్ ఇరిటేషన్ కు కూడా గురవుతూ ఉంటుంది. క్యాన్సర్ వ్యాధికి పారాబెన్స్ కు సంబంధం ఉందని

శోధనలో తేలింది. మరి పిల్లల్లో ఎండోక్రైన్ సిస్టమ్ ఎదుగుదల దెబ్బతినటానికి పారాబెన్స్ కారణమవుతాయి అని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఏం చెయ్యాలి, ఇవన్నీ వింటుంటే ఇలా ఉన్నాయి కదా అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటే, పిల్లల కోసం ఏదైనా వస్తువు కొనే ముందు ఏమున్నాయో లిస్ట్ చూడాలి మీరు ముందు. పారాబెన్, మిథైల్ పారాబెన్, ఈథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్ పేరు కనిపిస్తే ఆ వస్తువు హాని

ఉంది. మరి దీనికి కూడా ఏం చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటే, ప్యాథలెట్స్ ఫ్రీ లేక ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని లేబుల్ ఉన్న ఉత్పత్తులను మీరు తీసుకోవాలి. మరి నేచురల్ అలోవెరా ఉత్పత్తులను కూడా ఎంచుకోవచ్చు. మరి వాటర్ వైప్స్ ని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారండి. మరి లిసనర్స్, ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇక్కడ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. చెవిపోట

0: ముక్కుది బడా గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రసాయనాన్ని వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తులు, హౌస్ క్లీనింగ్ ఉత్పత్తుల్లో వాడుతూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ లో కూడా ఫార్మాల్డిహైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అకస్మాత్తుగా పిల్లల కళ్లలో నుంచి నీళ్లు కారటం, స్కిన్ ఇరిటేషన్, శ్వాస ఇబ్బందులు, వికారం వంటివి కనిపిస్తే ఫార్మాల్డిహైడ్ ప్రభావం అని మీరు అనుమానించాలి. మరి దీర్ఘకాలంలో దీని ప్రభావం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి అని డాక్టర్లు అలాగే పరిశోధకులు తెలుపుతున్నారండి. మరి కేంద్ర నాడీ వ్యవస్థ కూడా ప్రభావం పడుతుందట. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, పిల్లలు ఉన్న చోట స్మోకింగ్ చేయకూడదు. మరి నో యాడెడ్ ఫార్మాల్డిహైడ్ NAF లేబుల్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. మరి అదేవిధంగా వాటర్ రెసిస్టెంట్ ఉన్న దుస్తులు, నాన్ స్టిక్ కుక్వేర్, ఫర్నిచర్, స్టెయిన్ ఫ్రీ టెక్స్టైల్స్ అంటే బేబీ బెడ్షీట్స్ లాంటి వాటిల్లో పెర్ ఫ్లూరో రసాయనాలు ఉంటాయండి. మరి దీనివల్ల కాలేయంపై ప్రభావం పడుతుంది, పిల్లల ఎదుగుదల లోపిస్తుంది. అదేవిధంగా రోగనిరోధక వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. మరి దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయానికి వస్తే, వాటర్ రెసిస్టెంట్, స్టెయిన్ రెసిస్టెంట్ దుస్తుల జోలికి మీరు అస్సలు వెళ్లకూడదు. వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర దుస్తులు ఎంచుకోవాలి. మరి అదేవిధంగా సాధారణంగా ముఖానికి, శరీరానికి వేసుకునే టాల్కమ్ పౌడర్లో మెగ్నీషియం, సిలికాన్ వంటి మినరల్స్ ఉంటూ ఉంటాయి. మరి చర్మంపై ఉన్న మాయిశ్చరైజర్ ను గ్రహించడానికి పౌడర్ ను ఉపయోగిస్తారు. కానీ ఇది ఊపిరితిత్తుల ఇరిటేషన్ కు కారణమవుతుందటండి. క్యాన్సర్ తోనూ లింక్ ఉంటున్నట్లు కూడా తేలింది. మరి కొన్ని టాల్కమ్ పౌడర్లలో ఉండే ఆస్బెస్టాస్ ఊపిరితిత్తుల ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటుందట. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. అదేవిధంగా కార్న్ స్టార్చ్ లేక ఆరో రూట్ పౌడర్ ను పిల్లలకు వాడవచ్చు. మరి సబ్బులు, షాంపూలు, పవర్ జెల్స్, ఫేస్ క్లెన్జర్లు, టూత్ పేస్ట్లు వీటన్నింటిలోనూ సల్ఫేట్స్ ఉంటాయండి. ఇవి స్కిన్ ఇరిటేషన్ కు కలిగించడమే కాకుండా కళ్లు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి. మరి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎగ్జీమా బారిన కూడా పడతారు అని డాక్టర్లు చెబుతున్నారు. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, మరి మార్కెట్ లో SLS లేని ఉత్పత్తులు లభిస్తూ ఉన్నాయి. లేబుల్ చదివి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఆర్గానిక్, నేచురల్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మలిసినస్ ఇప్పటి వరకు కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు కదా. మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ నైట్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapaisatam, Raiti Andistunam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Access Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: Innovation Shopping Malwari Summer Cool Cool Offer Lu. Innovation Nandu, O General, Mitsubishi, Daikin, LG, Samsung, Lloyd, Blue Star, Voltas, Modalagu, Pramukha Company La Yesila Pai Adbhutamaina Offers Mariyu. Credit Cards Pai Akarshaneeyamaina Cashback Kaladu. 0% No Cost EMI Vanti Offers Tho Meeku Ahvanam Palukutondi. Innovation Shopping Mall, Opposite Sridevi Hotel, Undi Road, Bhimavaram. Cell 9849124000.
2: Welcome back to Aishman Bhava. My listeners, plastics lo kanipinche bisphenol A, BPA ane rasayanam endocrine vyavasthanu aatankaparustundi. Plastic bottles, CP cups lo ee rasayanam untundi. Mari bottles lo vedipalu leka itara dravanalu posinappudu BPA aaharamloki praveshistundi. Idi medadu pai negative effect kuda chupistundi. Mari thyroid pani teeru pai prabhavam kuda chupistundi ani doctorlu cheptunnaru. Mari ade vidhanga early puberty ki కారణమవుతుంది. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ప్లాస్టిక్ బదులుగా గ్లాస్ బాటిల్స్ ను మనం వాడుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ డబ్బాలో ఆహారం పెట్టి ఓవెన్ లో అస్సలు వేడి చేయకూడదండి. అలా చేయాల్సి వస్తే మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్స్ ని ఉపయోగించుకోవడం మంచిది. మరి అదేవిధంగా

పిల్లలకు వేసే దుస్తులు, ఉయ్యాలలో వేసే టవల్లు, నర్సింగ్ పిల్లో, కార్ సీట్లు, ఇలా చాలా వాటిలో ఫ్లేమ్ రిటార్డెన్స్ ఉంటాయండి. మరి ఒక రకంగా ఇవి క్యాన్సర్ కారకాలు అని చెప్పుకోవచ్చు. న్యూరో డెవలప్మెంట్ సమస్యలకు కూడా కారణమవుతూ ఉంటాయి. మరి హార్మోన్ల సమస్యలు, ఇమ్యూనిటీ డిజార్డర్లు కూడా వచ్చి పడుతూ ఉంటాయి అని డాక్టర్లు చెబుతున్నారు. మరి దీనికోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, పాలియురేథేన్ ఫోమ్ ఉన్న ఉత్పత్తులను మీరు అస్సలు వాడకూడదు. అదేవిధంగా నేచురల్ ఫైబర్లతో చేసిన దుస్తులు, దిండ్లను వాడాలి. అదేవిధంగా ఉన్ని, కాటన్ దుస్తులను ఉపయోగించుకోవాలి. మరి సువాసన వెదజల్లే ఉత్పత్తులను ఎంచుకోవటం అందరూ చూసేదే. మరి వీటిలో ఎక్కువగా సింథటిక్ ఫ్రాగ్రెన్స్ వాడుతూ ఉంటారు, కానీ వీటి వల్ల ఎలర్జీ, స్కిన్ ఇరిటేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, నేచురల్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ చేసిన సువాసనలకు మరి లేబుల్ పై ఫ్రాగ్రెన్స్ కాంపోజిషన్ మనం చూసుకోవాలి. అదేవిధంగా ఆర్గానిక్ బ్యాంబూ డైపర్స్ ను కూడా పిల్లలకు మనం ఎంచుకుంటే మంచిగా ఉంటుంది. మరి పిల్లల కోసం ఉపయోగించే వస్తువుల విషయంలో తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితం. మరి పిల్లలు వాడుకునే టాయ్స్, ఇతర వస్తువులకు రెగ్యులర్ గా శుభ్రం చేస్తూ ఉండాలి మీరు. మరి అదేవిధంగా పిల్లలకు పాలు పెట్టేందుకు ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా స్టీల్ లేక గాజు సీసాలను ఉపయోగిస్తూ ఉండాలి. మరి ఘాటు సువాసనలు గల సబ్బులు, షాంపూలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా పిల్లల కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్నట్టయితే వాటి లేబిల్స్ తప్పకుండా మీరు చదవాలి. మరి అదేవిధంగా ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా మీరు ఎంచుకుంటే మంచిది. అదేవిధంగా నాన్ టాక్సిక్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులను మీరు తీసుకోవాలి. మరి అంతే, ప్లాస్టిక్ బొమ్మలకు బదులుగా చెక్క బొమ్మలు కొనాలి. అదేవిధంగా వుడెన్ టాయ్స్, మాంటెసోరీ టాయ్స్, బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ టాయ్స్ వంటివి చూసి మీరు తీసుకుంటే మంచిది. మరి పిల్లలకు ఉపయోగించే లోషన్లు వృక్ష పదార్థాల నుంచి తయారైనవి ఎంచుకోవాలి. మరి సువాసన ఉండే ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి పిల్లలు ఆడుకునే వస్తువులను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. కొత్త టాయ్స్, క్లాత్ ని ఉతికాకే ఉపయోగించుకుంటూ ఉండాలి. మరి అదేవిధంగా డిస్పోజబుల్స్ కు బదులుగా క్లాత్ డైపర్స్ ని వాడుకోవాలి అని డాక్టర్లు అలాగే పరిశోధకులు తల్లిదండ్రులకి సూచిస్తున్నారండి. మలెస్నర్స్, ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఈ రోజు మన కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు కదా. మళ్ళీ రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

0: FM 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

ఒకటే మట్టి వివిధ బాండాది రూపములుగా నగుచున్నది. బంగారు ఒక్కటే వివిధ ఆభరణాలుగా భాసిస్తూ ఉన్నది. ఎన్నో గోవుల నుండి తీసిన పాలు ఒకే రూపాన్ని కలిగి ఉంటాయి. అట్లే అసంఖ్యాక జీవుల దేహాల్లోనున్నట్టి పరంజ్యోతి కూడా ఒక్కటే.

నడవడిక అత్యంత ప్రీతముగా నుండును. వాక్కులు వినయ మధురములు, నియమ పరిమితులు. బుద్ధి నైసర్గికముగానే మంగళకరమైనట్టిది. వారితోడి పరిచయమన్నను ఎట్టి దోషము లేనిది. వారితో పరిచయమగుటకు పూర్వము గాని ఆ తరువాత గాని వారి చరిత్రలో ఎట్టి వైపరీత్యము గాని వైరస్యము గాని వెదుకుదామన్నను కానరాదు. ఆహా, సాధు పురుషుల జీవితము అడుగడుగునా పరిశుద్ధమై ఉంటుంది కదా.

అరణ్యము మీకు యథేచ్ఛ భోగ్యము. ఈ దినము నాకు సుదినము. మంచివారికి యోగ్యులతోడి చెలిమి ఏ విధంగా ఉంటుందో పూర్వపుణ్య విశేషము వలననే కలుగుచున్నది. చెట్ల నీడ, మధుర జలములు, తపస్సులకు ఉచితమకు ఆహారము, కందమూల ఫలములు, ఇవన్నీ కూడా సాధుపురుషులకు స్వాధీనములే. వేటికిన్నీ వీరు ఇతరులపై ఆధారపడనక్కర్లేదు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

దీనిని విచారించిన పండితులు నిశ్చయంగా చెప్పునది ఏమంటే, జీవుడు కామమయుడే అయి ఉంటున్నాడు. ఆ కోరికలెట్టివో జీవుని యత్నములు అట్టి వాటికి అభిముఖములుగానే సాగుతూ ఉన్నాయి. ప్రయత్నములను బట్టి ఏ కర్మలను చేయిచు ఉన్నాడు. జీవుని కర్మలు ఎట్టివో వాటికి తగిన ఫలాన్ని పొందుచున్నాడు. ఇది సర్వత్రా కాననగుచునే ఉన్నది.

అవిద్యారూపమైన సంసారంలో కొట్టుమిట్టాడుచు ఉన్నారు. తామే ధీరులమని పండితులమని భావిస్తూ జనన మరణ రూపమైన ఈ గొప్ప సుడిలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. గుడ్డివారిచే దారి చూపబడిన గుడ్డివారి వంటి వారే వీరు కూడా.

మనుష్య జన్మ, ముముక్షుత్వము, సత్పురుషుల సహవాసము, ఈ మూడు బహు దుర్లభములు. కేవలము ఈశ్వరానుగ్రహము వల్లనే ఎవరికైనా ఇవి లభిస్తాయి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఎవరి మలయాళంలో? ఓహో, ఇది తీపి మీ భాషలో?
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనేమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.

Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని యూజ్ ఆఫ్ వజ్ అండ్ వేర్ గురించి తెలుసుకుంటారు.
1: హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: హౌ ఆర్ యూ చిల్డ్రన్?
2: వి ఆర్ ఫైన్, థాంక్యూ సార్.
1: సునీల్, ఈ రోజు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళతానని, బడికి రాలేనని అన్నావు, ఏమైంది?
3: మామయ్య ఊరెళ్ళిపోయాడు, అందుకే వాళ్ళ ఇంటికి పోలేదు.
1: గుడ్. ముందుగా ఈ రోజు హారిక లక్ష్మి కలిసి ఒక రైమ్ పాడతారు, వినండి.

0: ఫిషర్మ్యాన్.
1: రైమ్ చాలా చక్కగా పాడారు, నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. నేర్చుకుంటారా మరి?
0: నేర్చుకుంటాం సార్.
1: లైన్ ఆఫ్టర్ లైన్ నేర్చుకుందాం, సరేనా?
0: ఓకే సార్.
1: నేను ఇప్పుడు ఒక్కొక్క లైన్ చెప్తాను, దాని వెంటనే మీరు ఫాలో అవ్వండి. దేర్ వర్ త్రీ జాలీ ఫిషర్మెన్.
0: దేర్ వర్ త్రీ జాలీ ఫిషర్మెన్.
1: ద ఫస్ట్ మ్యాన్స్ నేమ్ వాజ్ అబ్రహాం.
0: ద ఫస్ట్ మ్యాన్స్ నేమ్ వాజ్ అబ్రహాం.
1: అబ్రహాం.
0: అబ్రహాం.
1: ది సెకండ్ మ్యాన్స్ నేమ్ వాజ్ జేకబ్.
0: The second man's name was Jacob.
1: J J J cob cob cob.
0: J J J cob cob cob.
1: There were three jolly fishermen.
0: There were three jolly fishermen.
1: The third man's name was Isaac.
0: The third man's name was Isaac.
1: Isaac Jack Jack Zack Zack Zack.
0: Isaac Zack Zack Zack Zack Zack.
1: There were three jolly fishermen.
0: There were three jolly fishermen.
1: They all came down from Amsterdam.
0: They all came down from Amsterdam.
1: There were three jolly fishermen.
0: There were three jolly fishermen.
1: Rhyme నేర్చుకున్నాం కదా, ఈ రైమ్ దేని గురించి ఎవరైనా చెప్పండి?
2: ముగ్గురు జాలరుల గురించి.
1: ఫిషర్మెన్ అంటే జాలరులు, చేపలు పట్టే వాళ్ళన్నమాట. వాళ్ళ పేర్లు ఏమిటి?
3: అబ్రహాం, జేకబ్, ఐజక్.
1: అబ్రహాం, జేకబ్, ఐజక్ ముగ్గురు చేపలు పట్టేవాళ్ళు. ముగ్గురు సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ముగ్గురు ఎక్కడి వాళ్ళు చెప్పండి ఎవరైనా?
4: అమ్స్టర్డామ్ పట్టణానికి చెందిన వాళ్ళు.
1: వెరీ గుడ్, బాగా చెప్పారు. రైమ్ మరోసారి విందాం.

0: గవర్నమెంట్.
1: చిల్డ్రన్, రైమ్లో రెండు పదాలు వాజ్ వర్ ఉపయోగించారు. దేర్ వర్ త్రీ జాలీ ఫిషర్మెన్ అని, ద ఫస్ట్ ఫిషర్మెన్స్ నేమ్ వాజ్ అబ్రహం, ద సెకండ్ ఫిషర్మెన్స్ నేమ్ వాజ్ జేకబ్ అని, ద థర్డ్ ఫిషర్మెన్స్ నేమ్ వాజ్ ఐజాక్ అని ఉంది. వాజ్ వర్ పదాలను జరిగిపోయిన లేదా గడిచిన కాలంలో విషయాలను చెప్పడానికి వాడతాం. దేర్ వర్ త్రీ జాలీ ఫిషర్మెన్ అంటే ఒకానొక చోట చీకు చింత లేని ముగ్గురు జాలరులు ఉండిరి అని అర్థం. నౌ ఐ విల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్. ట్రై టు ఆన్సర్ యూజింగ్ వర్డ్స్ వాజ్ అండ్ వర్. హరిక, హౌ మెనీ మెన్ వర్ దేర్?
2: దేర్ వర్ త్రీ మెన్.
1: సునీల్, హూ వర్ దే?
3: దే వర్ ఫిషర్మెన్.
1: గుడ్. రవి, వాట్ వాజ్ ద థర్డ్ మ్యాన్స్ నేమ్?
4: ద థర్డ్ మ్యాన్స్ నేమ్ వాజ్ ఐజాక్.
1: బాలు, వేర్ వర్ దే ఫ్రమ్?
3: దే వర్ ఫ్రమ్ ఆమ్స్టర్డామ్.
1: గుడ్. అందరూ టకటకా జవాబులు సరిగా చెప్పారు. వాజ్ అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించిన మరో రైమ్ వినండి.

0: రైమ్ విన్నారు కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు జవాబులు చక్కగా చెప్పాలి. ఇందాక చెప్పినట్టు ప్రవీణ్, హౌ వాజ్ ద లిటిల్ గర్ల్?
1: ద లిటిల్ గర్ల్ వాజ్ గుడ్.
0: హౌ వాజ్ షీ వెన్ షీ వాజ్ బ్యాడ్?
1: వెన్ షీ వాజ్ బ్యాడ్ షీ వాజ్ హారిడ్.
0: కరెక్ట్. ఇప్పుడు రైమ్కు సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వాటికి వాజ్ ఉపయోగించి ఆన్సర్ చేయాలి. హారిక, వాట్ డే వాజ్ ఇట్ ఎస్టర్డే?
2: ఇట్ వాజ్ ఫ్రైడే.
0: ఎస్, ఇట్ వాజ్ ఫ్రైడే. అదే విషయాన్ని మరోలా కూడా చెప్పొచ్చు, ఎస్టర్డే వాజ్ ఫ్రైడే అంటే నిన్నటి రోజు శుక్రవారము. హిమామి, వాట్ క్లాస్ వర్ యూ ఇన్ ద లాస్ట్ ఇయర్?
1: ఐ వాజ్ ఇన్ ద 5th క్లాస్ లాస్ట్ ఇయర్.
0: ఆల్ ఆఫ్ యూ వర్ ఇన్ 5th క్లాస్ లాస్ట్ ఇయర్. లక్ష్మి, వాజ్ లాస్ట్ సాటర్డే ఏ హాలిడే?
2: నో, ఇట్ వాజ్ నాట్ ఎ హాలిడే.
0: వెల్ సెడ్. వాజ్, వర్ పదాలను ఉపయోగించిన ఓ చిన్న కథ చెప్తాను. నౌ ఐ టెల్ యూ ఎ స్టోరీ, లిజన్. వినోద్ అండ్ విక్రమ్ వర్ టూ బ్రదర్స్. దేర్ ఫాదర్ వాజ్ ఎ రిచ్ మ్యాన్. దేర్ హౌస్ వాజ్ వెరీ బిగ్. దేర్ వాజ్ ఎ గార్డెన్ అరౌండ్ ద హౌస్. దేర్ వర్ మెనీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. దేర్ వర్ ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద గార్డెన్. ద ఫ్రూట్స్ వర్ స్వీట్. లిజన్ టు ద స్టోరీ అగైన్. వినోద్ అండ్ విక్రమ్ వర్ టూ బ్రదర్స్. దేర్ ఫాదర్ వాజ్ ఎ రిచ్ మ్యాన్. దేర్ హౌస్ వాజ్ వెరీ బిగ్. దేర్ వాజ్ ఎ గార్డెన్ అరౌండ్ ద హౌస్. దేర్ వర్ మెనీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. దేర్ వర్ ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద గార్డెన్. ద ఫ్రూట్స్ వర్ స్వీట్. ఇప్పుడు ఈ చిన్న కథ విన్నారు కదా, మరి దీంట్లో క్వశ్చన్స్ అడుగుతాను. నౌ ట్రై టు ఆన్సర్ మై క్వశ్చన్స్, విల్ యూ?
3: Yes, yes, sir.
0: Who were Vikram and Vinod?
1: Vikram and Vinod were brothers.
0: Say once again.
1: Vikram and Vinod were brothers.
0: Harika, how was their house?

0: house?
1: Their house was very big.
0: Say it again.
1: Their house was very big.
0: Lakshmi, what was there around the house?
2: There was a garden around the house.
0: Lakshmi, repeat the sentence.
2: There was a garden around the house.
0: What were you doing 3 minutes ago?
1: We were listening to the story.
0: Good. Now, each one of you will say sentences using was, were.
1: Kabir was a poet.
2: Ram and Shyam were brothers.
3: It was a holiday. We were at home.
2: My brother was born in the year 2000.
1: There were many animals in zoo.
0: Very good. Chala baga chepparu. నేను మరికొన్ని వాక్యాలు చెప్తాను, వినండి. నేను వాక్యం చెప్పిన ప్రతిసారి మీరు ఆ వాక్యాన్ని రిపీట్ చేయండి. భీమా వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్.
4: భీమా వాజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్.
0: భీమా అండ్ అర్జున వర్ బ్రదర్స్.
4: భీమా అండ్ అర్జున వర్ బ్రదర్స్.
0: మై ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్.
4: మై ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్.
0: మై పేరెంట్స్ వర్ లివింగ్ ఇన్ ఎ విలేజ్.
4: My parents were living in a village.
0: It was raining.
4: It was raining.
0: They were eating.
4: They were eating.
0: He was a rich man.
4: He was a rich man.
0: The shirt was wet.
4: The shirt was wet.
0: The seeds were sown.
4: The seeds were sown.
0: The problem was solved.
4: The problem was solved.
0: Letters were written.
4: Letters were written.
0: Very good. Sentences విన్నారు కదా? ఇదేలాగా మీరు సెంటెన్సెస్ వాజ్ వారు ఉపయోగిస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. పిల్లలు, మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం?
1: రెండు రైమ్స్ నేర్చుకున్నాం, ఒక చిన్న స్టోరీ విన్నాం, వాజ్ వర్ పదాలను వాడుతూ వాక్యాలు చెప్పడం నేర్చుకున్నాం.
0: చక్కగా గుర్తుంచుకున్నావు. ఇవాళ నేర్చుకున్న రైమ్స్ వాక్యాలు గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేయాలి, తెలిసిందా? రేపు మళ్ళీ కలుద్దాం. బై చిల్డ్రన్.
4: బై బై సార్.
5: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని యూజ్ ఆఫ్ వర్జ్ అండ్ వర్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని ఇండికేటింగ్ పొజిషన్ హ్యావ్ అండ్ హ్యాజ్ అనే పాఠం వింటారు.
6: పిల్లలు, రిడిల్ అంటే పొడుపు కథ తెలుసుగా. ఆర్ యు రెడీ ఫర్ ద రిడిల్? లిసన్ కేర్ఫుల్లీ. I have eyes, but I can't see. I can fly, but I'm not a bird. And I have a tail, who am I? Marosari cheptanu vinandi. I have eyes, but I can't see. I can fly, but I'm not a bird. And I have a tail, who am I? Deeni jawabu aalochistu oka rhyme nu vinandi.
7: Okay teacher.
6: I have a little head, a little head. I have a little chin. And I have a little mouth just to put my dinner in. I have a little head, a little head. I have a little chin. And I have a little mouth just to put my dinner in. బాగుంది కదా, మీరు నేర్చుకుంటారా? అయితే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ చెప్పినప్పుడు తల ఆడించండి, చిన్ అన్నప్పుడు చుబుకం చూపించండి, మౌత్ అన్నప్పుడు నోరు చూపించండి, చివరి లైన్ చెప్పినప్పుడు అన్నం నోట్లో వేసుకుంటున్నట్లు చూపండి. సరేనా? లెట్ అస్ స్టార్ట్. I have a little head, a little head. I have a little chin, and I have a little mouth just to put my dinner in. Rhyme ni nerchukunnaru kada. Children, you all like stories, don't you? Today I'll tell you a story, the story of a woodcutter called Hari.
7: Okay teacher.
6: Hari ane nijayati parudu kada cheptanu vinandi. Hari adavilo kattalu kottukoni jeevinchevadu. Hari was a woodcutter. Kattalu kotte varini woodcutter antamu. One day he was cutting wood with his axe. Near a big lake. Axe ante goddali. Do you know what happened suddenly?
8: Oh God! My axe has fallen into the lake. What shall I do? I don't have money to buy a new axe. What's that sound? Who is that?
9: I'm the fairy of this forest. Why are you weeping?
8: My axe has fallen into the lake and I can't cut any wood. Without wood, how can I feed my family? They have to starve. Oh God, what shall I do?
9: Don't worry, I'll help you. Look here, Is this the axe you have lost?

0: No, this is a golden axe. Mine is an old iron axe. Oh, how can I cut wood now? How will I feed my daughter?
1: Don't be upset. I'll try again. Look at this axe. Is this your axe?
0: No, it is not. Oh, what shall I do now?
1: Don't cry. I'll try again. This is an old iron axe. Is this the axe that you have lost?
0: Yes, this is my axe. I'm very happy now. I have got my axe back. Thank you very much, fairy.
1: You're an honest man. Take your axe. Take this golden and silver axes too, as gifts from me, for your honesty.
0: I'm very happy now. Thank you. Thank you very much, fairy.
2: విన్నారా పిల్లలు, హరి ఎంత నిజాయితీపరుడు. తనది కాని వస్తువు కోసం ఆశపడలేదు. అందుకే వనదేవత బంగారు, వెండి, గొడ్డళ్ళు బహుమతిగా ఇచ్చింది. సరే పిల్లలు, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తారా?
3: ఓకే టీచర్.
2: గుడ్. చిల్డ్రన్, హియర్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టోరీ?
4: టూ పర్సన్స్, హరి అండ్ ద ఫెయిరీ.
2: Yes, there are two persons in the story. They are Hari and the fairy. Here's your second question. Why was Hari sad?
4: He was sad because he lost his axe.
2: Yes, Hari was sad because he lost his axe. Now the last question, children. How many axes did Hari get in the end?
4: Three axes.
2: Yes, three axes, children. I hope you have checked your answers with the answers you listened to. Well, children, did you find the answer for the riddle? Don't worry if you haven't. మొదట్లో నేను అడిగిన రిడిల్కి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు కదా, వినండి మరి శ్వేత దాని జవాబు ఎలా కనుక్కుందో. లిసన్ హౌ శ్వేత ఫైండ్స్ ద ఆన్సర్ ఫర్ ద రిడిల్.
4: అక్క, అక్క, వేర్ ఆర్ యూ?
2: వాట్స్ ది మ్యాటర్ శ్వేత?
4: అక్క, రేడియోలో ఒక రిడిల్ అడిగారు. కెన్ యూ హెల్ప్ మీ?
2: షూర్, ఏంటది చెప్పు.
4: ఐ హ్యావ్ ఐస్ బట్ ఐ కాంట్ సీ, ఐ కెన్ ఫ్లై బట్ ఐఎమ్ నాట్ ఎ బర్డ్, అండ్ ఐ హ్యావ్ ఎ టెయిల్, హూ ఆమ్ ఐ?
2: కళ్ళుండి చూడలేనిది, తోక ఉంటుంది, ఎగురుతుంది, ఏంటబ్బా? ఇట్స్ ఎ కైట్. యు ఆల్ లవ్ టు వాచ్ అండ్ ఫ్లై ఎ కైట్?
4: భలే బాగుంది అక్క. ఇట్స్ ఎ కైట్, ఇట్స్ ఎ కైట్, ఐ లవ్ కైట్స్.
2: సో చిల్డ్రన్, ద ఆన్సర్ ఫర్ ద రిడిల్ ఇస్ కైట్. లెట్ మీ సీ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ మనీ ఇన్ మై పర్స్. ఐఎమ్ కీపింగ్ ఆన్ ద టేబుల్ సమ్ కాయిన్స్ అండ్ పేపర్ నోట్స్. లెట్ అస్ నో హౌ మెనీ నోట్స్ అండ్ కాయిన్స్ ఆర్ దేర్. హ్యావ్ వి 10 paisa, 25 paisa and 50 paisa coins here?
5: Yes, we have.
2: Sarla, have we 15 paisa, 30 paisa and 40 paisa coins?
4: No, we haven't.
2: Have we 1 rupee coins?
4: Yes, we have.
2: Have we 3 rupee note?
5: We haven't. Teacher, have you changed for 10 rupees?
2: Yes, I have. 2 5 rupee notes. Here you are. Children, all of you draw a house, a dog and a garden. Ramu, how many windows are there in the house diagram you have drawn?
5: My house has 4 windows, teacher.
2: How many claws are there for the dog you have drawn, Kamala?
4: My dog has 6 claws, teacher.
2: Kamala, how many plants are there in the garden you have drawn?
4: My garden has many plants.
6: Divya, let me know what all you have in your bag.
4: I have a box, I have a chocolate, I have a few books and I have a few coins.
2: పిల్లలు విన్నారు కదా, కమలా హ్యావ్ అనే పదాన్ని ఎలా వాడిందో. మనం నేర్చుకున్న రైమ్లో కూడా హ్యావ్ వాడాము, గమనించారా? ఐ హ్యావ్ ఎ లిటిల్ హెడ్, ఎ లిటిల్ లిటిల్ హెడ్, ఐ హ్యావ్ ఎ లిటిల్ చిన్, అండ్ ఐ హ్యావ్ ఎ లిటిల్ మౌత్, జస్ట్ టు పుట్ మై డిన్నర్ ఇన్. చిల్డ్రన్, నౌ లిసన్ టు శ్వేత అండ్ రఘు. వినండి వాళ్ళు ఇంకేం మాట్లాడుకుంటున్నారు.
5: శ్వేత.
4: వాట్ రఘు?
5: ఇప్పుడు నీ దగ్గర నీ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో నేను చెప్పిన విధంగా చెప్పు.
4: ఎస్ రఘు, నాకు పెన్సిల్ బాక్స్ ఉంది.
5: హ్యావ్ అని చెప్పు.
4: ఐ హ్యావ్ ఎ పెన్సిల్ బాక్స్, ఐ హ్యావ్ ఎ టాయ్ బ్యాట్, ఐ హ్యావ్ ఎ పేపర్ డాల్ అండ్ ఐ హ్యావ్ సమ్ బుక్స్.
5: వెరీ గుడ్.
2: చిల్డ్రన్, రఘు ఏమేమి కలిగి ఉన్నాడో చెప్తాడు వినండి.
5: ఐ హ్యావ్ ఎ బాల్, ఐ హ్యావ్ ఎ క్రికెట్ బ్యాట్, ఐ హ్యావ్ ఎ రెడ్ షర్ట్, I have a lunch box.
2: Good. Raghu, now let us see what Kamala has in her bag.
4: She has a few pens, she has a bunch of keys, she has a small pencil.
5: Chalu, ikka nenu cheptanu vinu. She has a few coins, she has a small book with numbers.

0: పిల్లలు విన్నారు కదా, మన దగ్గరున్న మన ఎదుటి వ్యక్తి దగ్గరున్న దాని గురించి చెప్పినప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాం, మూడో వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు హ్యాస్ వాడతాం. పిల్లలు, రఘుతో పాటు మీరు కూడా హ్యావ్ హ్యాస్ ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. పిల్లలు, హ్యావ్ హ్యాస్ ఉపయోగించి మీతో ఒక గేమ్ ఆడిస్తాను, ఆడతారా? చిల్డ్రన్, ఎస్టర్డే ఐ వెంట్ షాపింగ్ అండ్ బ్రాట్ ఎ ఫ్యూ థింగ్స్. ఐ హ్యావ్ దెమ్ విత్ మీ నౌ ఇన్ దిస్ బ్యాగ్. ఐల్ పిక్ వన్ ఆబ్జెక్ట్ అండ్ హైడ్ బిహైండ్ మై బ్యాగ్. యూ షుడ్ గెస్ వాట్ ఐ హ్యావ్. రెడీ చిల్డ్రన్?
1: Yes, teacher.
0: Children, what do I have in my hand?
2: You have a pen.
0: No.
1: You have a scale.
0: Yes, I have a scale. What do I have now?
1: You have a chocolate.
0: Yes, I have a chocolate. Meera, now you hide.
3: What do I have?
1: You have a sharpener.
3: Yes, I have a sharpener.
0: Rita, now you ask.
3: What do I have?
1: You have a pencil.
0: Children, now say what Meera has.
1: She has a sharpener.
0: Very good. Now say what Rita has.
1: She has a pencil.
0: Very good, children. Now say after me. I have a scale.
1: I have a scale.
0: I have a sharpener.
1: I have a sharpener.
0: You have a box.
1: You have a box.
0: She has a box.
1: She has a box.
0: She has a water bottle.
1: She has a water bottle.
0: Very good, children. Now listen and enjoy this rhyme. I have a dog. His name is Jack. His coat is white with spots of black. I have a dog, his name is Jack. His coat is white with spots of black. So children, I hope you have learned how to use have and has. We'll meet in the next class. Bye-bye, children.
1: Bye, teacher.
3: Bye, teacher. Thank you, teacher.
4: Ippudu, konni rhymes vindam.

మీరింతవరకు హై స్కూల్ విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠంలోని ఇండికేటింగ్ పొజిషన్ హ్యావ్ అండ్ హ్యాజ్ అనే పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.

0: FM 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు జరుపుతూ, మరి జులై 14వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే ఫ్రాన్స్ దేశ చరిత్రను, ప్రపంచ ప్రజాస్వామ్య గమనాన్ని మార్చేసిన ఫ్రెంచ్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన బాస్టిల్ జైల్ పతనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ జులై 14వ తేదీన ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవం లేదా బాస్టిల్ డేగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
2: ఇక మన భారతదేశ ఆధునిక అంతరిక్ష పరిశోధనల చరిత్ర విషయానికొస్తే ఈ జూలై 14వ తేదీకి ఒక అత్యంత ప్రాధాన్యత ఉంది. భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాత్ర చంద్రయాన్-3 నౌకను ఇస్రో శాస్త్రవేత్తలు LVM-3 రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి సరిగ్గా ఇదే జూలై 14వ తేదీన విజయవంతంగా నింగిలోకి పంపారు. ఈ చారిత్రాత్మక ప్రయాణమే తర్వాత రోజుల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రభాగాన నింపింది.
1: ఇక అలానే జులై 14వ తేదీన నాసా శాస్త్రవేత్తలు ప్రయోగించిన న్యూ హొరైజన్స్ అంతరిక్ష నౌక సౌర కుటుంబం అంచుల్లో ఉన్న ఫ్లూటో గ్రహానికి అత్యంత సమీపంలోకి వెళ్లి దాని ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన వర్ణరంజితమైన చిత్రాన్ని మొట్టమొదటిసారిగా ఇదే జులై 14వ తేదీన భూమికి పంపింది. మరి మానవ నిర్మిత నౌక ఒకటి అంతటి సుదూర గ్రహాన్ని చేరి పరిశోధనలు చేయడం ఖగోళ శాస్త్ర చరిత్రలోనే ఒక అపూర్వ బయలురాయిగా నిలిచిపోయింది.
2: ఇక మన దేశంలో బ్యాంకింగ్ మరియు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తూ దేశీయంగా రూపొందించిన రూపే డెబిట్ కార్డ్ వ్యవస్థను అధికారికంగా అంతర్జాతీయ నెట్వర్క్తో అనుసంధానం చేసే ప్రక్రియను, అదేవిధంగా దాని తదుపరి ఆధునిక వెర్షన్ల విస్తరణకు జూలై 14వ తేదీన ఒక కీలకమైన పునాది పడింది. ఈ చారిత్రాత్మక పరిణామమే ఆ తర్వాత కాలంలో భారతదేశాన్ని డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోయేలా చేసింది.
1: ఇక అలానే అమర కవి గరిమెళ్ల సత్యనారాయణ గారు జులై 14న జన్మించారు. మా కొద్దీ తెల్లదొరదనం అనే విప్లవాత్మక గీతం ద్వారా దేశభక్తి సెగలను రేకెత్తించి స్వాతంత్ర్య సమరంలో ప్రజల్ని ఉర్రూతలూకించిన అక్షర యోధుడు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వ గుండెల్లో నిద్రపోయి ఎన్నోసార్లు జైలు శిక్ష అనుభవించిన మహోన్నత జాతీయ కవి ఆయన.
2: ఇక ప్రముఖ వైద్యుడు, గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ గారు కూడా జూలై 14న జన్మించారు. ఆయన గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడమే కాకుండా పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించి ధన్యజీవిగా నిలిచారు. సమాజ సేవే పరమావధిగా భావించి నిరాడంబర జీవితంతో ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో దేవుడుగా కొలువైన వైద్య శిఖామణి ఆయన.
1: ఇక అలానే ప్రపంచ చలనచిత్ర చరిత్రలో మరి అత్యంత ప్రభావవంతమైన స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్మాన్ గారు జులై 14న జన్మించారు. ఆయన ది సెవెన్ సీల్, వైల్డ్ స్ట్రాబెర్రీస్ వంటి క్లాసిక్ చిత్రాల ద్వారా మానవ మనస్తత్వాన్ని, మరణం మరియు విశ్వాసం వంటి తాత్విక కోణాల్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమా మేకింగ్ రంగానికి సరికొత్త శైలిని నేర్పి ఆస్కార్ మరియు అంతర్జాతీయ వేదికలపై అత్యున్నత పురస్కారాలు అందుకున్న సృజనాత్మక దర్శకుడు ఆయన.
2: ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీ మంత్రి శంకర్రావు చవాన్

0: గారు కూడా జూలై 14 జన్మించారు. ఆయన న్యాయవాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా సేవలందిస్తూనే కేంద్రంలో హోం, రక్షణ, ఆర్థిక వంటి అత్యంత కీలకమైన శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన అపర చాణిక్యుడు. మహారాష్ట్రలో భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆ ప్రాంత ఆర్థిక వికాసానికి వెన్నుముకలా నిలిచిన నిబద్ధత గల రాజనీతిజ్ఞుడైన
1: అలానే సీనియర్ నేత బెల్లంపల్లి మాజీ శాసనసభ్యుడు గుండా మల్లేష్ గారు జూలై 14 జన్మించారు. ఆయన సింగరేణి బొగ్గుగనుల కార్మికుల హక్కుల కోసం, నిరుపేద ప్రజల భూ పోరాటాల కోసం తన జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన అభ్యుదయవాది. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పదునైన గళాన్ని విప్పుతూ ఎల్లప్పుడూ సామాన్య జనానికి అందుబాటులో ఉంటూ ప్రజా హృదయ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఆదర్శ కమ్యూనిస్టు ఆయన.
0: ఇక జిఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, అఖండ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా జూలై 14 జన్మించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సాధారణ వ్యాపారవేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఢిల్లీ, హైదరాబాద్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్ని, మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించిన ప్రపంచస్థాయి బిజినెస్ ఐకాన్. వ్యాపార రంగంలోనే కాకుండా జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అద్భుత దాత ఆయన.
1: ఇక అలానే దక్షిణ భారత ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ గారు జూలై 14 జన్మించారు. ఆయన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో కథానాయకుడిగా, విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సుప్రీం స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా సినీ రంగానికి సేవలు అందించడమే కాకుండా రాజకీయ పార్టీని స్థాపించి శాసనసభ్యుడిగా ప్రజాసేవలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
0: ఇక

0: సమాజంలో ఆధ్యాత్మిక వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు. శ్రోతలను మంత్రముగ్ధుల చేసే తన అమృత వాక్కులతో సనాతన ధర్మ ప్రచారానికి మరియు నైతిక విలువల పెంపొందింపునకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు.
1: ఇక టాలీవుడ్ ప్రముఖ కమర్షియల్ చిత్రాల దర్శకుడు రవిరాజా పినిశెట్టి గారు కూడా జూలై 14 జన్మించారు. ఆయన యముడికి మొగుడు, చంటి, పెదరాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన మాస్ దర్శకులలో ఒకరిగా రికార్డు సృష్టించారు. అగ్ర కథానాయకుల ఇమేజ్కు తగినట్లుగా కథలను హృద్యంగా మలచడంలో, అదేవిధంగా అద్భుతమైన కుటుంబ సెంటిమెంట్ని పండించడంలో ఆయన శైలి ఎంతో విలక్షణమైంది.
0: ఇకలానే టాలీవుడ్ క్లాసీ దర్శకుడు, రచయిత తాపీ చాణిక్య గారి విషయానికి వస్తే, ఆయన జూలై 14 భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు చలనచిత్ర మైలురాయి అయిన రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వం వహించి పల్లెటూరి నేపథ్య సినిమాలకు సరికొత్త ట్రెండ్ను సృష్టించడమే కాకుండా ఎన్టీఆర్ గారి రాముడు భీముడు వంటి అపురూపమైన చిత్రాలను అందించిన గొప్ప సృజనాత్మక దర్శకుడు ఆయన.
1: అలాగే దక్షిణ భారత చలనచిత్ర సంగీత బ్రహ్మ ఎంఎస్ విశ్వనాథన్ గారి విషయానికి వస్తే, ఆయన కూడా జూలై 14 భౌతికంగా దూరమయ్యారు. ఆయన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 1200 పైగా చిత్రాలకు అద్భుతమైన అమరత్వంతో కూడిన స్వరకల్పనలు అందించి శ్రోతలను దశాబ్దాల పాటు ఓలలాడించారు. మన తెలుగులో అంతులేని కథ, మరో చరిత్ర వంటి క్లాసిక్ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా తమిళనాడు రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా స్వరకల్పన చేసిన అఖండ రాగ చక్రవర్తి ఆయన.
0: ఇకలని తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తెరపై నటీనటులు తమ అభినయంతో మాయ చేస్తే, తెర వెనుక ఉండి తమ మధురమైన గొంతుతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తొలితరం నేపథ్య గాయకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో తెలుగు సినిమా పాట శైశవ దశలో ఉన్నప్పుడే తన విలక్షణమైన తీయని గొంతుతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన అపురూపమైన గాయని మన కే రాణి గారు. మరి కోటేశ్వరి రాణిగా జూలై 14 మరణించిన ఆమె తెలుగు సినిమా సంగీత చరిత్రలో కే రాణిగాని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
1: సో లిజనర్స్, ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఇప్పటివరకు జూలై 14 సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎంతమందో ప్రముఖుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
0: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: అరే నోబ్ర జై
1: అయ్యా,
0: ఏం చేస్తున్నావురా?
1: వస్తున్నానయ్యా.
0: కమ్మానైసే.
1: అయ్యా వస్తున్నానయ్యా, వస్తున్నానయ్యా.
2: వీడేంట్రా, సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు?
1: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
2: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా
1: అయ్యా.
2: వాళ్ళగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
1: నేనా అయ్యా?
2: పాడమ్మా.
1: నువ్వు

0: కొట్టే వట్ట
1: తిడుతున్నావు ఏంట్రా?
0: అది కదా ఏదో ఫ్లోలో
1: ఆగు. అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా. ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పంచే, మరీ అంత హైలో కాకుండా, మరీ అంత లోలో కాకుండా మీడియంగా తిట్టేరా. యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
2: సార్ చూడయా,

0: ఆ తర్వాత
1: తర్వాత ఏంటి కోటో
0: అన్న ఈ మూమెంట్ చూడన్నా అన్న మా దిద్ది అరే మూమెంట్ మార్చరా మూమెంట్ మార్చు

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి చెప్పు గాని. ఎప్పుడైనా నువ్వు సామెతల గురించి విన్నావా?
3: చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అలా ఉన్నట్టు ఇలా ఉన్నట్టు అని చెప్పి, మొక్కే వంగనిది మానే వంగుతుందా, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. సందర్భాన్ని బట్టి మనం సామెతలు అనేవి మాట్లాడుకుంటూ ఉంటాం.
0: ఎగ్జాక్ట్లీనమ్మా, అదే విధంగా మన వాళ్ళందరూ కూడా పూర్వకాలం వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో సామెత చెప్పినట్టు.

0: అంటే మన తెలుగు భాషలో మన సంస్కృతిలో ఈ సామెతలు అనేవి ఊరికే పుట్టలేదమ్మా. మన తాత ముత్తాతలు తరతరాల తమ జీవిత అనుభవాల్ని, నిగూఢమైన సైన్స్ని, లోతైన జీవన సత్యాల్ని ఒక్క ముక్కలో పిండి ఆ సామెతల రూపంలో మనకు అందించారు. ఈవేళ మనం వాడే ప్రతి తెలుగు సామెత వెనుక ఒక అద్భుతమైన ప్రాక్టికల్ లాజిక్ అయితే దాగుందమ్మా. అది కేవలం మాటలు గారిడి కాదు, నిజంగా నిలువెత్తు జీవిత సత్యం అనే చెప్పుకోవాలి.
1: ఒక చిన్న సామెతో మరి వందల పేజీల గ్రంథాన్ని కూడా మనం సులభంగా వివరించవచ్చు. మరి ఈరోజు మన రేడియో విష్ణు శ్రోతలందరి కోసం మన నిత్యం వాడే కొన్ని ముఖ్యమైన తెలుగు సామెతలు, మరి వాటి వెనుక దాగున్న ఆ అసలైన సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్ లాజిక్ ఏంటో మరి తెలుసుకుందామా?
0: తప్పకుండానమ్మా. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం, మనం కూడా ఇప్పుడు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్తాం, ఓకేనా? సో ఈ సామెత ఏంటంటే, ఏదైనా నిజాన్ని మొహమాటం లేకుండా ముఖం మీద స్పష్టం చెప్పడాని కోసం అని చెప్పి ఈ సామెతను మనం వాడుతూ ఉంటాం. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, అప్పట్లో మన పల్లెటూళ్ళల్లో పెద్ద పెద్ద పంచాయతీలు జరిగినప్పుడు ఇరుపక్షాల వాదనలు విని చివరకు తీర్పు ఇచ్చే పెద్ద మనుషులు న్యాయం ఎటుందో తేల్చి చెప్పడానికి ఒక నిండు మట్టి కుండను నేలకేసి కొట్టి బద్దలు కొట్టి చెప్పేవట. ఆ కుండ ఒక్కసారిగా పగిలితే ముక్కలన్నీ ఎలా విడిపోయి స్పష్టంగా కనిపిస్తాయో, ఇచ్చిన తీర్పులో కూడా ఎలాంటి దాపరికం లేకుండా అంతటి పారదర్శకత స్పష్టత ఉండాలనేది దీని వెనుకున్న అసలైన లాజిక్ అన్నమాట.
1: చాలా చాలా బాగుంది. అయితే మరి దీని తర్వాత ప్రతి ఒక్కరు వాడి ఇంకొక అద్భుతమైన సామెత, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు,
0: అంతే కదా?
1: మరి దీని వెనుక ఒక గొప్ప సైకలాజికల్ మరియు బయాలజికల్ లాజిక్ అయితే ఉంది. లోకంలో పిల్లవాడి మీద ప్రాణం పెట్టే తల్లి కూడా మరి పిల్లాడు ఆకలితో ఏడ్చి అడిగితేనే పాలిస్తుంది. మరి ఎందుకంటే పిల్లాడికి ఆకలి వేసిందో లేదో తల్లికి తెలియాలి కదా. అంటే నీకేదైనా అవసరమైనప్పుడు నీ హక్కు కోసం నువ్వు నోరు తెరిచి అడగాలి. అడగకుండా మనసులోనే మొహమాట పడుతూ కూర్చుంటే భగవంతుడు కూడా నీకు సహాయం చెయ్యలేడు అనే లోతైన జీవన సత్యాన్ని ఈ సామెత అనేది మనకు బోధిస్తుంది అన్నమాట.
0: కరెక్ట్ అమ్మా, చాలా అద్భుతమైన లాజిక్ కదా. నిజంగా వింటుంటేనే మన ముసలివాళ్ళ తెలివితేటలకు నిజంగా ముచ్చటేస్తోంది. మరి సమాజంలో ఈవేళ మనం చూస్తున్న కొన్ని పరిస్థితులకు అద్దం పట్టే సామెత ఏంటో తెలుసా? గోరు చుట్టుపై రోకటి పోటు. మనకు ఆల్రెడీ ఒక పెద్ద కష్టం ఉన్నప్పుడు దాని మీద ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడితే ఈ మాట వాడుతూ ఉంటాం. దీని లాజిక్ ఏంటంటే, వేలికి గోరు చుట్టు అదే ఒక రకమైన ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ నొప్పి చాలా నరకంగా ఉంటుంది అనుకో, అలాంటి టైంలో పొరపాటున ఆ వేలు మీద రోకలు వచ్చి పడితే ఆ బాధ ఇంకా వర్ణనాతీతం. అంటే సమస్యల్లో ఉన్నవాడిని మరింత వేధించకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి అనే హెచ్చరిక ఇందులో ఉంది.
1: చాలా బాగుంది. ఇక అలానే మరి ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చడానికి ఒకడు నిప్పడిగాట. మరి వాళ్ళ స్వార్థ సమాజానికి పర్ఫెక్ట్ గా సరిపోయే సామెతది. ఒకడు ఇల్లు కాలిపోయి సర్వస్వం కోల్పోయి వాడు ఏడుస్తూ ఉంటే ఇంకొకడు వచ్చి ఆ మంటల్లో తన చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాట. అంటే అవతల వాడి ప్రాణం మీదకి వస్తుంటే వీడు మాత్రం తన స్వార్థం చూసుకునే క్రూరమైన మనస్తత్వాన్ని ఎంత వ్యంగ్యంగా ఎంత లాజిక్ తో మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లోనే కడిగి పారేశారు కదా.
0: కరెక్ట్ అమ్మా. మన తెలుగు సామెతలు కేవలం భాషా సౌందర్యమే కాదు, అవి మన జీవితాన్ని సక్రమమైన దారిలో పెట్టే దిక్సూచులు కూడా. ఇప్పటికైనా ఈ తరం పిల్లలకి మన సామెతల వెనుకున్న ఈ అసలైన లాజిక్ల్ని పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందనుకో.
1: అవును, మరి సామెతలు సమాజంలో మనుషుల నైజాల్ని, బంధాల వెనుక ఉన్న లోతుల్ని ఎంత అద్భుతంగా విప్పి చెప్తున్నాయో. అయిన వారి కాకుల్లో కాని వారికి కంచాల్లో అన్నారు. మరి అప్పట్లో విస్తరాకుల్లో వడ్డించడం అనేది ఎంతో మర్యాదతో ప్రేమతో కూడుకున్న పని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తమకు నచ్చిన వాళ్లకు లేదా తమ సొంత మనుషులకు విస్తరాకుల్లో ఎంతో ఆప్యాయంగా అన్ని రకాల వంటకాలు వడ్డించి పరాయి వాళ్ళని లేదా తమకు నచ్చని వాళ్ళని కంచాల్లో పెట్టి ఏదో మొహమాటానికి అన్నట్లు చూస్తారు. అంటే ఇతరులను తక్కువగా చూసే పక్షపాత బుద్ధిని ఈ సామెత ఎంత చక్కగా పట్టి చూపుతుందో కదా.
0: అవునమ్మా. తర్వాత 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనేది మన స్నేహాలకి, మన చుట్టూ ఉండే వాతావరణానికి ఎంత పెద్ద హెచ్చరిక, మనల్ని ఎంతో అప్రమత్తం చేసే సామెత కూడా. మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో సమయం గడుపుతున్నాం అనేది మన జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. మంచి వాళ్లతో సహవాసం చేస్తే వాళ్ళ మంచి అలవాట్లు వస్తాయి. అదే ఎప్పుడూ నెగిటివిటీలతో కాలం గడిపే వాళ్ళతో తిరిగితే మనకు కూడా ఆ బలహీనతలే అలవాటు పడుతూ ఉంటాయి. అందుకే స్నేహాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించే సామెత ఇది.
1: చాలా చక్కగా చెప్పావనయ్య. ఇక అలానే మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అంటే బయట శత్రువుల కంటే కూడా మనతోనే ఉంటూ మన నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎంతో ప్రమాదకరం. మన రహస్యాలన్నీ తెలిసి మన ఇంట్లోనే ఉంటూ మోసం చేసేవాడిని కనిపెట్టడం ఆ భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అందుకే

0: నమ్మకానికి ఒక పరిధి ఉండాలి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలనే హెచ్చరిక ఇందులో ఉంది.
1: కరెక్ట్ అమ్మా. ఇక ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఇక్కడ పురుష అంటే కేవలం మగవాడు అని కాదు, మనిషి అని అర్థం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత, ఒక పని లేదంటే ఉద్యోగం ఉండాలి. ఖాళీగా కూర్చుంటే మైండ్ పాడవుతుంది. ఏదో ఒక పని చేస్తూ సమాజంలో గౌరవంగా బతకడమే మనిషికి అసలైన అందం, లక్షణం అని ఈ సామెత మనకి చెప్తూ ఉంటుంది.
0: ఓకే, ఇక అలానే మరొక సామెత గురించి తెలుసుకుందాం. మరి ఎవరి పిచ్చి వారికి ఆనందం. లోకంలో ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఇష్టం లేదా అలవాటు ఉంటుంది. అది పక్కవాడికి వింతగా పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆ పని చేయడంలో వాళ్ళకి అనలేని సంతోషం దక్కుతుంది. అవతలి వాళ్లకు నష్టం చేయనంత వరకు మనకు నచ్చిన పనిలో మనం ఆనందాన్ని వెతుక్కోవడంలో తప్పు లేదు అనేది దీని వెనుక ఉన్న లౌక్యం అన్నమాట.
2: చాలా బాగా చెప్పమ్మా. కష్టే ఫలి అంటారు, అంటే ఇది ప్రకృతి నియమం కూడా. శ్రమ పడకుండా ఏది ఊరికే రాదు. మనం ఎంతగా కష్టపడి పనిచేస్తామో దానికి తగిన ప్రతిఫలం, విజయం ఖచ్చితంగా లభిస్తాయి. షార్ట్ కట్ల వెనుక పరిగెత్తకుండా నమ్ముకుని పనిని కష్టపడి చేసుకోవాలనేదే ఈ సామెత యొక్క సందేశం.
0: మరి చింత చచ్చినా పులుపు చావదు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇది కొంతమంది మనుషుల నైజానికి అర్థం పడుతుంది. మరి చింత చెట్టు ముసలిదైపోయి చనిపోయినా దాని రెమ్మల్లో ఉండే పులుపు మాత్రం పోదు. అలానే కొంతమందికి వయసు పైబడినా, పరిస్థితులు మారి అంతా కోల్పోయినా వాళ్లలో ఉండే పాతకాలపు పొగరు, అహంకారం, వంకర బుద్ధి మాత్రం అస్సలు మారవు అని చెప్పడానికి ఈ సామెతను వాడుతూ ఉంటాం.
1: అవునమ్మా. తర్వాత గోడలకు కూడా చెవులుంటాయి. రహస్యాలు మాట్లాడేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని గోడలకు కూడా చెవులుంటాయనే సామెత మనం వాడుతూ ఉంటాం. మన ఎవరూ లేరనుకుని మాట్లాడే మాటలు కూడా ఎక్కడో ఒక చోట లీక్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముఖ్యాంశాలు లేదంటే ఇతరుల వ్యక్తిగత విషయాలు మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలనే హెచ్చరిక ఈ సామెతలో ఉంది.
0: ఇక గోరెంత దాన్ని కొండంత చేయడం. మరి ఇదైతే ఇవాళ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాం. గోరంత ఉన్న చిన్న సమస్యను లేదా చిన్న మిస్ అండర్స్టాండింగ్ని పట్టుకుని అనవసరంగా ఊహించుకుని పెద్ద చేసి కొండంత గొడవగా మార్చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న విషయాలను అక్కడికక్కడే వదిలేయాలి తప్ప రచ్చకెక్కించకూడదు అని దీనికి అర్థం.
1: బాగుందమ్మా. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నారు కదా. అంటే వినేవాడు అమాయకుడైతే లేదా అడిగే అలవాటు లేనివాడైతే చెప్పేవాడు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడట, ఎంతకైనా తెగిస్తాడు. ఈ వేల్టి రోజుల్లో కొంతమంది తమ స్వార్థం కోసం ఎదుటివాడిని లోకువుగా చూస్తూ బురిడి కొట్టించే విధానాన్ని ఈ సామెత కడిగి పారేస్తూ ఉంటుంది.
0: ఇక అలానే దూరపు కొండలు నునుపు. మరి దూరం నుంచి చూసినప్పుడు కొండలు ఎంతో అందంగా నునుపుగా కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే అందులో ఉన్న రాళ్ళు ముళ్ళు తెలుస్తాయి. అలానే పక్కవాడి జీవితం, వాడి ఉద్యోగం, వాడి సంపాదన దూరం నుంచి చూస్తే భలే ఉన్నాయి అనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్తేనే కదా వాళ్ళ అసలు కష్టాలు ఏంటనేవి బోధపడతాయి.
1: అవునమ్మా. నిండు కొండ తొణకదు అంటూ ఉంటారు. అంటే నిజమైన జ్ఞానం, గొప్ప సంస్కారం, సంప్రదాయం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎగిరెగిరి పడరు. సగం నాలెడ్జ్ ఉన్నవాళ్లే ఎక్కువగా ఆర్భాటాలు చేస్తారు. నిండుగా నీళ్లున్న కొండ ఎలాగైతే కదలకుండా గంభీరంగా ఉంటుందో నికార్సైన మనుషులు కూడా అంతే ప్రశాంతంగా హుందాగా ఉంటారని ఈ సామెత అర్థం.
0: మరి అలానే పుండి మీద కారం చెల్లినట్లు, మరి అప్పటికి ఒక పెద్ద దెబ్బ తగిలి బాధపడుతున్న పుండి మీద కారం చెల్లితే ఎంత నరకం ఉంటుందో కదా. అలానే జీవితంలో ఆల్రెడీ ఒక పెద్ద కష్టంలో ఉండి కుంగిపోతున్న మనిషి దగ్గరికి వెళ్ళి ఓదార్చాల్సింది పోయి తమ పరుషమైన మాటలతో మరింత మానసిక బాధ పెట్టి మనుషుల ప్రవర్తనకి ఇది నిదర్శనం అన్నమాట.
1: కరెక్ట్ అమ్మా. తర్వాత మెరిసేదంతా బంగారం కాదు అని సామెత మనం వాడుతూ ఉంటాం. అంటే ఇవాళ్టి సోషల్ మీడియా కాలానికి ఇది ఎగ్జాక్ట్లీ యాప్ట్ అయిన సామెత. పైకి ఎంతో ఆకర్షణీయంగా రంగురంగులుగా మెరిసిపోయే ప్రతి వస్తువు, ప్రతి మనిషి నిజమైంది అవ్వచ్చు లేదంటే మంచిది కాకపోను వచ్చు. లోపలున్న గుణాన్ని, నిజాన్ని నమ్మాలి తప్ప పై పై హంగులను చూసి మోసపోకూడదు అనేది ఈ సామెత వెనుక ఉన్న పరమార్థం.
0: లిజినెస్, మరింత వరకు సామెతల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సామ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్.

0: బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం, బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ Legacy, stronger future.
1: Bank of Baroda, first floor, Nagaraj Mall, opposite Akshara Specialty Hospital, JP Road, Chinnamiram, Bhimaram.
0: Phone 0881622354.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
0: సో వెల్కమ్ బ్యాక్ టు రెడీ విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
1: మరలని హనుమంతుడి ముందర కుప్పిగంతులు అంటూ ఉంటాం కదా, అంటే వినడానికి ఎంతో సరదాగా ఉండే ఈ సామెత వెనుక కూడా మన పెద్దవాళ్ళు ఒక క్లాసిక్ లాజిక్ అనేది పెట్టారు. అసలు సముద్రాన్ని ఒక్క దాటిని దాటేసిన మహాబలశాలి బుద్ధిమంతుల్లో అగ్రకేసురుడైన ఆ ఆంజనేయ స్వామి ముందర ఒక చిన్న కోతి వచ్చి చూడు నా ప్రతాపం అంటూ కుప్పిగంతులు వేస్తే ఎంత వింతగా హాస్యాస్పదంగా ఉంటుంది. అలాని ఈ సామెత వెనుక అసలైన సందేశం ఏంటంటే, ఒక రంగంలో ఎంతో అనుభవం, అపారమైన పాండిత్యం ఉన్న మహామహుల ముందర ఏమాత్రం జ్ఞానం లేని అల్పజ్ఞానులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు వచ్చి తమకు అన్నీ తెలుసున్నట్లు బడాయిలు పోతూ తెలివితేటలు ప్రదర్శించడాన్ని ఈ సామెతతో పోలుస్తూ ఉంటారన్నమాట.
0: చాలా బాగుందమ్మా. తర్వాత అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అని ఈ సామెత చెప్తూ ఉంటారు. ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించినా మనిషి జీవితంలో అడుగు తప్పి ప్రమాదాల్లో పడకుండా ఉండడానికి ఇంతకంటే పెద్ద గైడ్ లైన్ ఇంకొకటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ క్లాసిక్ సామెత వెనుక ఉన్న ఆ అసలైన లోక జ్ఞానాన్ని, ప్రాక్టికల్ లాజిక్ ని ఇక్కడ అడుసు అంటే బురద అని అర్థం. మనం కావాలని వెళ్లి బురదలో కాలు పెట్టి ఆ తర్వాత అయ్యో కాలు పాడైపోయిందే అని బాధపడుతూ దాన్ని కడుక్కోవడానికి నీళ్ల కోసం తిప్పలు పడడం

0: కళని తడిగుడ్డలతో గొంతు కోయడం. మరి ఈ సామెతకి అర్థం ఏంటంటే పైకెంతో మంచిగా నమ్మకంగా నటిస్తూని లోపల కపట బుద్ధితో ఎదుటివారికి తీవ్రమైన ద్రోహం చేయడం. మరి నిజానికి పదురైన కత్తితో గొంతు కోస్తే ఒక్క క్షణంలో ప్రాణం పోతుంది, కానీ మెడకు తడిగుడ్డను గట్టిగా చుడితే ఊపిరడక మనిషి ఎంతో నరకం అనుభవిస్తూ ప్రాణాలు విడుస్తాడు. మరి సమాజంలో కొంతమంది శత్రువులు ముఖం మీదే శత్రుత్వం చూపిస్తారు, వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ ఈ తడిగుడ్డ తరహా మనుషులు మనతో ఎంతో ఆత్మీయంగా తిరుగుతూ మన కష్టసుఖాల్లో పాలు పంచుకున్నట్లు నటిస్తూ మన రహస్యాలన్నీ తెలుసుకుని సమయం చూసి వెన్నుపోటు పొడుస్తారు. మరి ఆ మోసాన్ని తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టం కదా.
1: కరెక్ట్ అమ్మా, ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగు భాషలో ఉన్న సామెతల మూట అసలు తరిగిపోయేదే కాదు. ఇందాక నుంచి మనం ఎన్నో రకాల సామెతలు, వాటి వెనక ఉన్న అసలైన లాజిక్లు అన్ని విశ్లేషించుకున్నాం కదా. అంతా విన్నాక ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక ఆలోచన ఖచ్చితంగా మొదలై ఉంటుంది. అసలు మన నిత్య జీవితంలో ఈ సామెతలు అనేవి ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఇవి ఒక మనిషి ఆలోచనలు జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో అని.
0: మరి సామెతలు అనేవి కేవలం మాటల పోగులు కావు, మన తాత ముత్తాతలు తరతరాల పాటు జీవితాన్ని జీవించి అందులో దెబ్బలు తిని అనుభవాల నుంచి పిండుకున్న జీవిత పాఠాల క్యాప్సూల్స్ ఇవి. ఒక మనిషి తన జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలో, ఏ ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో 100 పేజీల పుస్తకం చెప్పలేని సత్యాన్ని ఈ సామెతలు కేవలం ఒక్కడంటే ఒక్క లైన్లో మనిషి బుర్రకి తట్టేలా చెప్తాయి. అందుకే ఇవి మన జీవితాల్లో ఒక రక్షణ కవచం లాంటివి. మనం ఏదైనా సమస్యలో ఉండి నిర్ణయం తీసుకోలేనప్పుడు ఈ సామెతలు ఒక టార్చ్ లైట్లా దారి చూపిస్తాయన్నమాట.
2: ఇవి మనిషి ఆలోచన విధానాన్ని, ప్రవర్తనని 3 రకాలుగా ప్రభావితం చేస్తాయి. అందులో మొదటిది మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటాయి. ఒక పని చేసే ముందు అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అని గుర్తొస్తే మనం తప్పుడు దారిలోకి వెళ్లకుండా మన మనస్సాక్షి మనల్ని ఆపుతూ ఉంటుంది. ఇక రెండోది మన లోపాలను సరిదిద్దుతూ ఉంటుంది. ఎవరైనా మొహమాటానికి పోయి నష్టపోతుంటే మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నట్టు అవుతుందని ఈ సామెత మనల్ని హెచ్చరించి ధైర్యంగా నో చెప్పేలా చేస్తుంది. ఇక మూడోది లోకజ్ఞానాన్ని కూడా ఇస్తాయి. మెరిసేదంతా బంగారం కాదు అని తెలిసినప్పుడు పైపై హంగులను చూసి మోసపోకుండా మనుషుల నిజస్వరూపాన్ని గ్రహించే విచక్షణ జ్ఞానం మనకు వస్తూ ఉంటుంది. అందుకే సామెతలని కేవలం వినడమే కాదు, వాటిని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు మన జీవిత ప్రయాణంలో తప్పులు తగ్గి మనశ్శాంతి పెరుగుతుంది.
0: మన ఇళ్లలో మరి పెద్దవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు, వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని మనకు గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు లేదా మనల్ని మందలించాలనుకున్నప్పుడు సూటిగా తిట్టకుండా ముఖం మీద అనకుండా మన పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్పినట్లు అని మొదలుపెట్టి ఒక కమ్మటి సామెతని మన ముందుంచుతారు.
1: అవునమ్మా, అసలు మన నిత్య జీవితంలో ఈ మాట వినబడని రోజంటూ ఉండదు. ఉదాహరణకి ఇంట్లో ఎవరైనా ఆడపిల్లకు మగపిల్లాడికో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు రూపాయి లేకపోయినా పట్టుపడుతూ ఉంటే మన అమ్మమ్మలో నానమ్మలో మన పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్పినట్టు ఉన్న ఊళ్ళో పిల్లను కొని పొరుగుళ్ళో ఎద్దును కొనాలన్నారు, మనకి తెలిసిన వాళ్ళైతేనే మంచిది బాబు అని ఎంతో ప్రేమగా సలహా ఇస్తారు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి లాభాల కోసం కంగారు పడిపోతుంటే మన పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్పినట్టు ఆత్రగాడికి కూడు చల్లారదన్నారు, కాస్త ఓపిక పట్టవయ్యా అని ఎంతో లౌక్యంగా సర్ది చెప్తూ ఉంటారు.
0: అసలు మన పెద్దవాళ్ళు ఆ మాటను ఒక భాష ఆయుధంలా వాడుతూ ఉంటారు. మరి ఎదుటి వారికి కోపం రాకుండా, వాడి మనసు నొచ్చుకోకుండా తాము చెప్పదలుచుకున్న హితవును హెచ్చరికను ఆ సామెత ముసుగులు ఎంతో సున్నితంగా వాడి బుర్రకి ఎక్కించేస్తారు. మరి నేను చెప్పడం లేదు బాబు, మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అనడం వల్ల వినేవాడికి కూడా అందులో ఉన్న సత్యం త్వరగా బోధపడుతుంది. అహంకారం అనేది అడ్డురాదు. మన తెలుగు సంస్కృతిలో బంధాలను కాపాడుకుంటూనే ఎదుటి వారిని సరైన దారిలో పెట్టడానికి ఈ ఒక్క మాట ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తుందో కదా. అందుకే ఆ మాట వినగానే మనకు కూడా ఒక రకమైన అలర్ట్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట.
1: కరెక్ట్ అమ్మా, ఇందాక దాకా మనం పెద్దవాళ్ళు వాడే సామెతల గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు మన ఇళ్లల్లో మన ఫ్రెండ్స్ మధ్య జరిగే రచ్చల్లో ఆఖరికి మనం థియేటర్లలో చూసే సినిమాల్లో ఈ సామెతలని ఎంత క్రేజీగా ఏ ఏ సందర్భాల్లో వాడతామో కదా.
0: అవునన్నయ్య, మరి ఈ సామెతలు వాడే విధానం వింటేనే మనకు భలే ముచ్చటేస్తుంది అనుకో. మొదట మన ఇళ్ల విషయానికి వస్తే ఇక్కడ సామెతలు అనేవి ఒక ప్రేమ పూర్వకమైన మందలింపులా పనిచేస్తాయి. మరి ఉదాహరణకి ప్రొద్దుటే 10 దాకా నిద్రలేవని కొడుకును చూసి తల్లి కోపంతో ఊగిపోతూ ఆలస్యం అమృతం విషం అన్నారు, నువ్వు ఇలా అని పడుకుంటే నీ భవిష్యత్తు ఏమవుతుంది అని తిడుతుంది. అలానే భార్య భర్తలిద్దరూ ఏదైనా ఒక చిన్న విషయానికి గొడవ పడుతుంటే మరి ఇంట్లో ఉన్న ముసలాళ్ళు వచ్చి అయ్యో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు.

0: మరి ఒకరినొకరు అర్థం చేసుకుని మాట్లాడండి అని ఆత్మీయంగా సర్ది చెప్తారు. అంటే ఇళ్లల్లో బంధాలు తెగిపోకుండా ప్రేమగా దారిలో పెట్టడానికి సామెతలు వాడతారు. అసలు మన చరిత్రలో ఈ సామెతలు అనేవి ఎప్పుడు ఎలా ఎందుకు పుట్టాయి, దీని వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన మూలాల్ని లోతుగా మాట్లాడుకుందాం. మరి మన తెలుగు భాషకు సామెతలు అనేవి కేవలం అలంకారాలు కావు, అవి భాషకు ప్రాణం పోసే ఊపిరి.
1: కరెక్ట్ అమ్మా, సామెతలు మన తెలుగు భాషకి ఒక అద్భుతమైన పదుల్ని సౌందర్యాన్ని ఇస్తాయి. మనం ఒక పెద్ద విషయాన్ని 10 పారాగ్రాఫులు రాసి వివరించినా రాని స్పష్టత ఒకే ఒక్క సామెత వాడడం వల్ల క్షణాల్లో వచ్చేస్తాయి. అంటే భాషలో అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని పలికించే శక్తిని ఈ సామెతలు ఇస్తాయి. ఇవి మన భాషను నిరంతరం సజీవంగా చైతన్యవంతంగా ఉంచుతాయి. ఒక కవి కవిత్వంలో గాని, ఒక వక్త ఉపన్యాసంలో గాని, లేదంటే నిత్య జీవితంలో సామాన్యుడి సంభాషణలో గాని ఒక సామెతని జోడిస్తే ఆ భాషకి ఒక రకమైన ఆకర్షణ గంభీరత వస్తాయి. సమాజంలో మారుతున్న కాలంతో పాటు ఎన్నో పదాలు అంతరించిపోతున్నా ఈ సామెతల రూపంలో మన ప్రాచీన తెలుగు పదాలు, ఆ నానుడులు ఇప్పటికీ తరతరాలుగా సగర్వంగా బతికే ఉన్నాయి. సరళమైన పదాలతోనే ఎంతటి గంభీరమైన జీవిత సత్యాన్నైనా చెప్పవచ్చని నిరూపిస్తూ తెలుగు భాషా పరిమళాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో సామెతలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి.
0: ఇక సామెతలు అనేవి ఏ ఒక్క రోజులోనూ లేదా ఏ ఒక్క కవి కూర్చుని రాస్తేనూ పుట్టినవి కావు. మరి వీటికి పలానా కాలం అంటూ పుట్టినరోజు లేదు. మరి మానవ నాగరికత ఎప్పుడు మొదలైందో, మనుషులు ఎప్పుడు మాట్లాడటం నేర్చుకున్నారో అప్పటి నుంచే ఈ సామెతల జననం కూడా జరిగింది. మరి పూర్వకాలంలో మన తాత ముత్తాతలకు చదువుకోవడానికి పెద్దగా పుస్తకాలు లేవు, గూగుల్ లేదు, స్కూల్ లేవు. కానీ వాళ్ళకి ప్రకృతిని చూసి సమాజంలో అపారమైన జ్ఞానం అనేది ఉంది. ఒక మనిషి చేసిన తప్పు వల్ల వాడు నష్టపోవడం పక్కవాడు చూశాడు. ఆ తప్పును రాబోయే తరాలు చేయకూడదు అని హెచ్చరించడానికి తమ జీవితానుభవాన్ని రాబోయే తరాలకి ఒక సులువైన ఫార్ములా రూపంలో అందించడానికి ఈ సామెతల్ని పుట్టించారు.
1: సామెతలు ఎలా పుట్టాయి అని చూస్తే నిత్య జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల నుంచే ఇవి పుట్టాయి. ఉదాహరణకి ఒక పల్లెటూరులో ఒక రైతు బురదలో కాలేసి ఆ తర్వాత కడుక్కోవడానికి నీళ్ల కోసం తెప్పలు పడడం ఊరి జనం చూశారు. అది చూసిన ఒక పెద్ద ఆయన అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక చిన్న మాట అన్నాడు. ఆ మాటలో ఉన్న సత్యం రైమింగ్ నచ్చి ఊరంతా దాన్ని వాడడం మొదలుపెట్టారు. అలా ఒకరి నోటి నుంచి ఇంకొకరు నోటికి పాగుతూ జానపదుల నాలుకలపై ఇవి రూపాంతరం చెంది స్థిరపడిపోయాయి. అంటే సమిష్టి సమాజ అనుభవాల సారం నుంచే ఈ సామెతలు పుట్టాయి.
0: తరతరాల అనుభవాల రసగుడికలే మన సామెతలు అని చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక మన భాషను, మన బతుకును ఇంతగా ప్రభావితం చేసే సామెతల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ సామెతలను కేవలం మనం ముచ్చరించుకోవడమే కాదు, మన తెలుగు పాఠ్య పుస్తకాల్లో కనుక ఒక ప్రత్యేకమైన విభాగంగాను లేదా పాఠాలుగాను ఖచ్చితంగా చేరిస్తే ఎంతో బాగుంటుంది. దీనివల్ల మన పిల్లలు చిన్నతనం నుంచే ఆ జీవిత అనుభవ సారాన్ని ఎంతో సులువుగా తెలుసుకుంటారు. అసలు విద్యార్థుల జీవితాల్లో, విద్యా వ్యవస్థల్లో ఈ సామెతలు విప్లవాత్మకమైన మార్పులను తీసుకురాగలవు.
1: ఇది ఈ వేల్టి విద్యా వ్యవస్థకి ఎంతో అవసరం కూడా. మన పిల్లలు పెద్ద పెద్ద ర్యాంకులు మార్కులు తెచ్చుకుంటున్నారు, కానీ రేపు సమాజంలోకి వెళ్ళాక మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చిన్న కష్టాలకే కుంగిపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలుగు పాఠ్య పుస్తకాల్లో సామెతలను చేర్చడం వల్ల పిల్లలకి అది ఒక గొప్ప లైఫ్ స్కిల్స్ గైడ్లా ఉపయోగపడుతుంది. పుస్తకాల్లో ఉండే 100 పేజీల మోరల్ సైన్స్ కథలు నేర్పలేని లోక జ్ఞానాన్ని ఒకే ఒక్క సామెత పిల్లల బుర్రల్లోకి సూటిగా ఎక్కించేస్తుంది. చిన్నతనంలోనే ఇలాంటి సామెతలు చదవడం వల్ల పిల్లల్లో విచక్షణ జ్ఞానం, నైతిక విలువలు ఎంతో సహజంగా పెరుగుతాయి.
0: అసలు వాళ్ళు నిత్య జీవితంలో ఫేస్ చేసే ఎన్నో సమస్యలకి ఈ సామెతలు చిన్నప్పుడే ఒక వ్యాధి నిరోధక టీకాలా పనిచేస్తాయి. ఈరోజు స్కూళ్లలో పిల్లలు పక్కవాడి హంగులు చూసి, వాడు తెచ్చుకున్న కొత్త గ్యాడ్జెట్స్ చూసి భ్రమపడిపోతూ ఉంటారు. మరి అదే వాళ్ళకి పాఠాల్లోని మెరిసేదంతా బంగారం కాదు లేదా దూరపు కొండలు నునుపు అనే సామెతలను అర్థాలతో సహా నేర్పిస్తే పైపై ప్రదర్శనలు చూసి మోసపోకూడదనే సత్యం వాళ్ళకి చిన్నప్పుడే బోధపడుతుంది. చదువుతో పాటు సమాజాన్ని చదవడం కూడా వాళ్లకు అప్రయత్నంగా అబ్బుతుంది. సామెతలు పుస్తకాల్లోకి వస్తే మన సంస్కృతి బతుకుతుంది, రేపటి తరం పిల్లల భవిష్యత్తు కూడా నిలబడుతుంది. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి సామెతల గురించి చాలా చక్కటి విషయాలైతే తెలుసుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.
4: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ఆ శ్రీరామచంద్రుడు ఎలా బ్రతకాలు నేర్పిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు బ్రతకాలు బోధించాడు కదండి. అంటే ఆ శ్రీరామచంద్రుడు ఎలా బ్రతకాలు అలానే బ్రతికి చూపిస్తే మరి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు బ్రతకాలు మనకి బోధించి చూపించాడు. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్ రవళి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అర్ధాంగి చిత్రం నుండి నా మనసే ఒక తెల్ల కాగితం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు. మరి తెలుసుకోబోయి ముందు, మరి రోజు అమావాస్య కదండి. మరి అమావాస్య అత్యంత పవిత్రమైన తిథి. చాలామంది చాలా చాలా భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఈరోజు అమావాస్య, మనం బయటికి వెళ్ళకూడదు, ఏ పనులు చేయకూడదు, ఏది మొదలు పెట్టకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అమావాస్య వెళ్ళాక చూద్దాంలేండి అని చెప్పి అంటూ ఉంటారు కదండి. కానీ అమావాస్య అత్యంత పవిత్రమైన తిథి. మరి అమావాస్య పూజలు ఎలా చేయాలి? అమావాస్య అనేది చాలా చాలా విశేషం అని చెప్పాం కదా. మరి ఈరోజు ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది, అలానే పిల్లలకి దిష్టి తీయడం, ఈ అమావాస్యకు రోజున లక్ష్మీ పూజ కూడా చాలా చాలా విశేషం అన్నమాట. మరి అమ్మవారు ఏంటంటే జగన్మాత ఈరోజు కామేశ్వరి స్వరూపంగా మరి ఏకాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కనుక అమావాస్య పూజ అనేది త్వరగా అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. మంత్రాలు సిద్ధిస్తాయి. మరి లలిత, లక్ష్మి, కాళి, భైరవ ఉపాసకులు సంధ్యాకాలం మరి విశేష పూజ అనేది చేస్తూ ఉంటారు, దీపలక్ష్మి పూజ చేస్తూ ఉంటారు. అఖండ దీపాన్ని ప్రారంభించడానికి కూడా మంచి సమయం ఈరోజు అన్నమాట. ఇక అమావాస్య రోజు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మంచిది తెలుసుకుందాం. మరి అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని, భైరవుణ్ణి, కాళీమాతను, దుర్గాదేవిని విశేషంగా పూజించే రోజు. అలానే పరిహార మంత్రాలు జపం చేస్తున్న వాళ్ళు గారెలు, బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపం చేసి విశేషంగా జపం చేస్తున్న దేవతను పూజించాలి. అది ఏ ఉపాసనా దేవత అయినా సరే నైవేద్యంగా పెట్టి, మరి ఆ ప్రసాదాన్ని ఒక రెండు వడలైనా సరే కుక్కకు అనేది పెట్టి మీరు తీసుకోవాలి. మరి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అని చెప్పుకున్నాం కదా. మరి కమలాత్మిక హైమావతి, మరి అష్టోత్తరంతో అర్చన చేసి కమలాత్మిక స్తోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి శక్తి కొద్దీ నైవేద్యాన్ని సమర్పించి, మరి గృహస్థులు కానీ ఎవరికైనా కాస్తంత ప్రసాదాన్ని పంచి తర్వాత అర్చన, కుంకుమ, మరి ఇంటిల్లుపాది ధరించాలి. మరి ధనం అనేది ఇంట్లో నిలుస్తుంది, రావలసిన ధనానికి ఆటంకాలు పోతాయి, వృత్తిలో వ్యాపారంలో అధిక లాభాలు అనేవి వస్తాయి, కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విఘ్నాలు అనేవి తొలగుతాయి. ఇక భార్య స్తోత్రం చదువుతూ

భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్యావసరాలకు లోటు అనేది ఉండదు. ఇక రెండవది, మరి అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం. మరి కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రుబాధలు, అనుమానాలు, మరి ఇలాంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన నర దృష్టి మొత్తం అంతా కూడా మరి అమావాస్య రోజు చేసే భైరవుని ఆరాధన ద్వారా తొలగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం చేయాలి. మరి సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుణ్ణి స్మరిస్తూ ఇల్లు అంతా ధూపం వేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మరి మీ భర్త పిల్లలకు సాంబ్రాణి వేయాలి. మరి తరచుగా కింద పడటం, దెబ్బలు, దిష్టిదోషాలు ఇటువంటివన్నీ కూడా పోతాయన్నమాట. మరి భైరవుణ్ణి తీపి పదార్థంలో, అంటే లడ్డు అంటే చాలా ఇష్టం ఆయనకి, కాబట్టి అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు కూడా ఆహారంగా వేస్తే శత్రుబాధలు అనేవి, అలానే మిమ్మల్ని భయపడుతున్న బాధలు అనేవి కూడా తొలగిపోతాయి. ఇక మూడవది, కాళీమాతకు కూడా విశేషమైన రోజు ఈరోజు. మరి ఆ తల్లికి అరటి పండ్లు నైవేద్యం పెట్టి స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి. మరి వయసు అయిన పెద్ద ముత్తేదకు అరటిపండు తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిది. ఇక అలానే మరి దుర్గామాతకు విశేషంగా పూజించాల్సిన రోజు అని చెప్పుకున్నాం కదండి. మరి ఎప్పుడు లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం. మరి విశేషం ఏంటంటే తల్లి కూడా ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం, అంత శక్తి రూపం దుర్గ రూపం, ఆరాధ్య దైవం. ఇక ఆ రోజు పసుపు నీళ్లతో అభిషేకం చేయాలి. మరి వేప పండలు అలంకారం చేయాలి. మరి అంబలి అంటే అన్నంలో రాగి పిండి కలిపి ఉడికించి చల్లార్చి మజ్జిగ కలపడం అనమాట. ఆ అంబల్ని నైవేద్యం పెట్టి మరి దుర్గా స్తోత్రాలు, అష్టోత్తరం, మహిషాసుర మర్దిని స్తోత్రం, ఇలా స్తోత్రాలతో కుంకుమ పూజ, అర్చన, హారతి, నైవేద్యం చేస్తే మరి ఆ కుటుంబానికి ఆపదలనేవి తొలగి రక్షణ కవచంలా కాపాడుతుందనమాట. ఓకే లిజినెస్, మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈరోజు అమావాస్య సందర్భంగా మరి అమావాస్య యొక్క ప్రత్యేకత గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి విష్ణురెడ్డి వారికి శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి విజయ మేడం గారికి హ్యాపీ వీకెండ్ అంటున్నారు. మరి మీ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంటుంది, రియల్లీ హ్యాపీ అంటున్నారు. మరి ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మరి అల్లుడు గారు చిత్ర నుండి కొండ మీద అనే చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలేని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి యుద్ధంలో ఓడిపోయే ముందు మనిషి తన ఆలోచనల్లో ఓడిపోతాడు. మరి కర్ణుడి రథచక్రం కురుక్షేత్రంలో భూమిలో ఇరుక్కుపోయిందని అందరికీ తెలుసు. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా మరి మీకు వచ్చిందా, అంటే రథచక్రం నిజంగా 17వ యుద్ధ రోజునే ఇరుక్కుపోయిందా లేక చాలా సంవత్సరాల ముందేనా? మరి దుర్యోధనుడు అతన్ని అంగరాజుగా చేసిన రోజే ఇరుక్కుపోయిందట. అంటే కృతజ్ఞత అతని హృదయంలో ధర్మం కంటే పెద్దదైపోయిన రోజు అదే రోజు కర్ణుడి రథచక్రం మొదటిసారి ఇరుక్కుపోయింది. అంటే యుద్ధ రంగంలో కనిపించింది కేవలం చివరి దృశ్యం మాత్రమే, మరి మిగతాదంతా ఆ ఒక్క

నయం నెమ్మదిగా బయటపడటమే. ఆ తర్వాత జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. మరి శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి, నువ్వు కుంతీ పుత్రుడివి, పాండవులు నీ సోదరులు, ఇప్పటికైనా ధర్మం వైపు రా అని పిలిచాడు. కర్ణుడు నిజాన్ని తిరస్కరించలేదు. తానెవరో తెలుసుకున్నాడు. ధర్మం ఏ వైపు ఉందో కూడా తెలుసు. అయినా దుర్యోధనుడి ఉప్పు తిన్నాను, ఇప్పుడు అతన్ని వదిలి వెళ్లడం కృతజ్ఞత అంటాడు. అతని సమస్య అజ్ఞానం కాదు, తన గుర్తింపుని ఒక పాత రుణానికి బందీ చేసుకోవడం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనిషి చాలా కాలం ఒక నిర్ణయంలో పెట్టుబడి పెట్టిన తర్వాత అది తప్పని తెలిసినా వెనక్కి తిరగడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ఇప్పటికే ఇంత దూరం వచ్చాను అనే భావన అతన్ని బంధిస్తుంది. జీవితంలో కూడా ఇలాంటి రథచక్రాలు ఎన్నో ఉంటాయి. మరి ఎంతోమంది తప్పు ఉద్యోగంలోనే కొనసాగుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు చేశాను అని తప్పు సంబంధంలోనే జీవిస్తూ ఉంటారు. ఇప్పుడేం మార్చగలం అని తప్పు స్నేహాన్ని కూడా వదిలేరు. ఒకప్పుడు నాకు చాలా సహాయం చేశాడు అని పాత అభిప్రాయాన్ని మార్చుకోరు. ఇన్నాళ్లుగా ఇదే నమ్ముతున్నాను అని. చూసారా, రథచక్రాలు ఇప్పటికీ ఇరుక్కుపోతూనే ఉన్నాయి. ఇక కర్ణుడి విషాదం, అతను తప్పు వ్యక్తిని నమ్మడం మాత్రమే కాదు, తన జీవితంలో ఒక నిర్ణయాన్ని చివరి నిర్ణయంగా భావించడం. ప్రతిభ ఒక వరం, ధైర్యం ఒక శక్తి, కృతజ్ఞత ఒక గొప్ప గుణం. కానీ ఏ గుణమైనా సత్యాన్ని చూడకుండా చేస్తే అదే గుణం బలహీనతగా మారుతుంది. అందుకే మనల్ని మనమే అప్పుడప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. నా జీవితంలో ఏదైనా పాత నిర్ణయం ఈరోజు కూడా నా దారిని నిర్ణయిస్తుందా? నేను నిజం వైపు నడుస్తున్నానా, లేక ఎప్పుడో చేసిన ఒక నిర్ణయానికి బందీగా జీవిస్తున్నానా? ఎందుకంటే మరి కురుక్షేత్రంలో భూమిలో ఇరుక్కుపోయింది రథచక్రం మాత్రమే. మన జీవితాల్లో మాత్రం చాలాసార్లు ఇరుక్కుపోయేది మన నిర్ణయాలే. యుద్ధంలో ఓడిపోయే ముందు మనిషి తన ఆలోచనల్లో ఓడిపోతాడు. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరి ఒక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, మనోజమ్మ, వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి మీరు చెప్పే మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి. అలానే మరి ఈరోజు అమావాస్య రోజున ఇంట్లో చేయదగ్గ పూజా విధానాల గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం చక్రధారి చిత్రం నుండి మానవ ఏమున్నది ఈ దేహం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి పులస్త్య మహర్షి నారదునికి కురుక్షేత్ర మహిమను వివరించిన కథ అన్నమాట. ఎలానో కురుక్షేత్రం గురించి నిన్నటి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం, అలానే మరి ఈరోజు కురుక్షేత్రంలో మరి రథచక్రాలు కూరుకుపోయాయని చెప్పి కర్ణుడి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి ఓ దేవర్షి నారద, సూర్యవంశంలో కురు అనే మహాపరాక్రమశాలి ధర్మనిష్ఠుడు ఋషి సమాన స్వభావం కలిగిన మహారాజు ఉండేవాడు. మరి ఆయన కేవలం శస్త్ర విద్యలోనే కాదు శాస్త్ర జ్ఞానంలోనూ అపార పాండిత్యాన్ని సంపాదించాడు. ఒకరోజు ఆయన మనసులో ఒక గొప్ప సంకల్పం కలిగింది. మరి ఈ భూమిపై అడుగుపెట్టిన ప్రతి మనిషిలో ధర్మం, తపస్సు, పవిత్రత మేల్కొనిలా ఒక దివ్య క్షేత్రాన్ని నిర్మించాలి అని నిర్ణయించుకున్నాడు. మరి ఆ మహాసంకల్పంతో రాజు కురు సంచరిస్తూ సరస్వతి మరియు దృశత్వతి నదుల మధ్యనున్న పవిత్ర ప్రాంతానికి చేరుకున్నాడు. మరి ఆ ప్రాంతాన్ని అప్పట్లో ద్వైత వనం అని పిలిచేవారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన రాజసౌఖ్యాలన్నింటినీ విడిచిపెట్టి రాజవస్త్రాలను తొలగించి ఒక సాధారణ రైతు రూపాన్ని ధరించాడు. ఆ పవిత్ర భూమిని దున్నడానికి ఆయన సాధారణ నాగలిని ఉపయోగించలేదు. తన తపోబలం, రాజవైభవంతో, స్వచ్ఛమైన బంగారంతో ఒక మహాదివ్య నాగలిని తయారు చేయించాడు. కానీ ఆ బంగారు నాగలిని లాగడానికి అసాధారణమైన బలం కలిగిన ఎత్తులు అవసరమయ్యాయి. మరప్పుడు రాజు కురు తన తపస్సుతో యమధర్మరాజు యొక్క మహిషం మరియు పరమశివుని వాహనమైన నంది యొక్క దివ్యాంశ స్వరూప ఎత్తులను ప్రసన్నం చేసుకుని వాటిని ఆ నాగలికి జత చేశాడు. మరి రాజు కురు స్వయంగా ఆ నాగలిని పట్టుకుని ఆకలి దప్పులను కూడా లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఆ భూమిని దున్నసాగాడు. చెమటోడ్చుతూ, మట్టిని తిప్పుతూ, సంపూర్ణ ఏకాగ్రతతో తన మహాసంకల్పాన్ని కార్యరూపం దాల్చాడు. మరి ఇదంతా స్వర్గలోకంలో ఉన్న దేవేంద్రుడు గమనించాడు. భూలోకాన్ని పాలించే చక్రవర్తి రాజు చిరిగిన వస్త్రాలు ధరించి రైతులా పొలాన్ని దున్నడం చూసి దేవేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. మరి వెంటనే ఆయన ఐరావతంపై భూమికి వచ్చి రాజు కురును చూసి నవ్వుతూ ఇలా అడిగాడు, మరి రాజా నువ్వేం చేస్తున్నావు? నువ్వు మహాక్షత్రియుడివి, నీ పని రాజ్యాన్ని పాలించడం, యుద్ధాల్లో విజయం సాధించడం. మరి బంజరు భూమిని దున్ని ఏ పంటను పండించాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు

రాజు కురు తన నాగలిని ఆపి నుదుటిపై చెమట తుడుచుకుని ఎంతో గంభీరంగా ఇలా సమాధానమిచ్చాడు. ఓ దేవేంద్ర, నేనిక్కడ గోధుమలు, బియ్యం లేదా ధన సంపద పంటలను పండించడానికి రాలేదు. ఈ భూమిలో నేను 8 మహాగుణాల విత్తనాలను నాటుతున్నాను అంటాడు. 8 గుణాల మహావిత్తనాల ఏమిటవి అంటాడు ఇంద్రుడు. మరి తపస్సు, సత్యం, క్షమ, దయ, పవిత్రత, దానం, యోగం, బ్రహ్మచర్యం. మరి ఈ విత్తనాలను నాటుతున్నాను అంటాడు. అంటే ఈ భూమిపై అడుగుపెట్టే ప్రతి జీవిలో కూడా ఈ గుణాలు వికసించాలి, అదే నా సంకల్పం. ఇక రాజు కురుమాటలను దేవేంద్రుడు అర్థం చేసుకోలేక గట్టిగా నవ్వాడు. రాజా, నీవు నిజంగానే పిచ్చివాడివయ్యావు. ఈ గుణాల విత్తనాలు ఎక్కడున్నాయి, వాటిని ఎలా నాటగలవు అని ఎగతాళి చేస్తూ తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే దేవేంద్రుని పరిహాసం రాజు కురు సంకల్పాన్ని ఏమాత్రం కదిలించలేదు. ఆయన వరుసగా 7 రోజులు 7 రాత్రులు విశ్రాంతి లేకుండా అదే బంగారు నాగలితో విశాలమైన భూమిని దున్నుతూనే ఉన్నాడు. ఆయన తపస్సు, సంకల్పం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న సృష్టికర్త బ్రహ్మదేవుని యొక్క ఆసనం కంపించింది. ఇక రాజు కురు యొక్క నిస్వార్థ సంకల్పానికి పరమ సంతోషం చెందిన బ్రహ్మదేవుడు హంసవాహనంపై ప్రత్యక్షమయ్యాడు. మరి 4 దిక్కులా వేద ఘోషలు మార్మోగాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఓ కురువంశ దీపక, లేచి నిలు. నీ తపస్సు అమరత్వాన్ని పొందింది. నీ చెమటతో, నీ సంకల్పంతో ఈ భూమిని పవిత్రం చేశావు. ఇప్పుడు నీకు కావలసిన వరం కోరుకో అంటాడు. రాజు కురు బ్రహ్మదేవుని యొక్క పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా ప్రార్థించాడు, ఓ బ్రహ్మదేవా, నాకు వ్యక్తిగతంగా ఏ అవసరం లేదు. ఈ భూమి యుగ యుగాల పాటు నా పేరుతో కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందాలి అంటాడు. ఈ పవిత్ర భూమిలు ఆకలి దప్పులతో ప్రాణాలు విడిచే ఏ జీవికైనా లేదా ధర్మం కోసం యుద్ధంలో వీర మరణం పొందిన వారికైనా యమలోక శిక్షలు లేకుండా నేరుగా మోక్షం కలగాలి. ఈ ప్రాంతం సాక్షాత్తు ధర్మక్షేత్రంగా వెలుగొందాలి అంటాడు. బ్రహ్మదేవుడు సంతోషంతో తన కరాలను పైకెత్తి ఇలా ఆశీర్వదించాడు, తదాస్తు. మరి ఈరోజు నుండి ఈ భూమి కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇది భూమిపై అత్యంత పవిత్రమైన ధర్మక్షేత్రంగా నిలుస్తుంది. ఇక్కడ చేసిన చిన్న దానం, చిన్న తపస్సు కూడా కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో 2 యుగాంతంలో ఇదే పవిత్రమైన భూమిపై మహాభారత యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించి భగవద్గీత అనే అమర జ్ఞానాన్ని ప్రపంచానికి ప్రసాదించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. ఇలా దివ్యవరాన్ని అనుగ్రహించిన బ్రహ్మదేవుడు తిరిగి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. మరి ఆ రోజు నుండి రాజు కురు మహాసంకల్పం శాశ్వతంగా నిలిచిపోయింది. కురుక్షేత్రం యుగ యుగాలుగా ధర్మక్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా పూజింపబడుతోంది. మరి ఈ కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే, స్వార్థం కోసం కాదు, ధర్మం కోసం చేసిన ప్రతి ప్రయత్నం యుగ యుగాల పాటు చిరస్థాయిగా నిలిచి సమస్త లోకానికి మేలు చేస్తుంది. బిజినెస్, మరి కురుక్షేత్రం కురుక్షేత్రం అంటారు కదా, మరి కురుక్షేత్రానికి సంబంధించి చక్కటి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మేఘ సందేశం మూవీ నుంచి ఆకాశ దేశాన ఆషాఢ మాసాన అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకుంటే చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, గినగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, కార్తీక, మోహిత్, సిద్ధార్థ్ లింగాల, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఒక మంచి మాటతో మొదలుపెట్టిన కార్యక్రమం శుభదాయకం. మరి మంగళ ప్రధానమైన రోజు, శ్రీరామ పంటు ఆంజనేయుని కొలిచి ఆరాధించే రోజు, తలపెట్టి చేసే కార్యక్రమాలన్నీ కూడా శుభదాయకం కావాలని కోరుకుంటూ మరి మహాభారతంలో మీరు చెప్పిన కర్ణనీతి గురించి చాలా చక్కని విషయాలు వివరించారు, ధన్యవాదాలంటున్నారు. అలానే మరి మంగళప్రదంగా అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ మీరు చెప్పిన సందేశాన్ని వింటూ ఆనంద పరవశానికి లోనయ్యాము అంటున్నారు. అలానే మరి భార్యామణి చిత్రం నుండి సీతమ్మ నోసింది చిత్రాల నోము అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, పత్రి, హరిణి, లోకేష్, సాయి, కృప మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు సంగీత మాంత్రికుడు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి, మరి వారికి నివాళి అర్పిస్తున్నామంటున్నారు. అలానే మాటల రచయిత, పుస్తక రచయిత, సినీ ఆర్టిస్ట్ తనికెళ్ళ భరణి గారి పుట్టినరోజు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి అలానే లెజెండ్ సింగర్, మధుర గాయని, గాన గంధర్విని ఎస్ జానకమ్మకు శ్రద్ధాంజలి, సంతాపం తెలియజేస్తూ మరి వారు పాడిన వేలాది అమృతమైన పాటల్లో ఒకటి శ్రీవారికి ప్రేమలేఖ ఈ చిత్రం నుండి మనస తుళ్ళి పడకే, మరి తన అమృతమైన గడ నుంచి జాలివారిని చక్కని పాటను మరి పెడన నర్సన్న గారికి, కడప దస్తగిరి గారికి ప్రసారం చేయమని కోరుకుంటున్నామంటున్నారు. తప్పకుండానండి. మరి తనికెళ్ళ భరణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలానే విశ్వనాథన్ గారికి, ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళి తెలియజేస్తూ, మరి మీరు కోరుకున్నట్లుగా మరి జానకమ్మ గారు పాడిన ఈ చక్కని పాటను ప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ నున్న గ్రామం నుండి యాజ శోభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు జులై 14 కోలాహల దినోత్సవం అంటున్నారు. మరి బంధుమిత్రులతో ఇల్లంతా కోలాహలం, అనుకోవలేని కోపంతో కోలాహలం, సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దుల కోలాహలం, ప్రయాణంలో విండో సీటు దొరికితే కోలాహలం, నచ్చిన హీరో సినిమా మొదటి ఆటకై క్రికెట్ కోసం కోలాహలం, మరి దసరా వచ్చిందంటే అమ్మవారి దర్శనానికి భక్తుల కోలాహలం, స్కూల్ సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్తే పిల్లల కోలాహలం, పండుగ వచ్చిందంటే బస్టాప్లో రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోలాహలం, పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రకృతి వింతల పులకరింతలతో పర్యాటకుల కోలాహలం, మరి కోలాహలం బదిరిండా కోలాహలం, కోలాహలం శృతిమించితే హలాహలం తప్పదు అని చెప్పి అంటున్నారు. అలానే ఈరోజు నటి గీత గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనవరి పాండవులు చిత్రం నుండి నల్లా నల్లని మప్పుల్లోన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి నటి గీత గారికి మీ తరపు నుండి, రెడియో విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాల్లెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ బ్రహ్మానంద రెడ్డి గారు, రమణమ్మ గారు, వెంకట సంజీవ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, సావిత్రి అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో విజయ మేడం గారు చెప్పే పురాణ ఇతిహాసాలు చాలా చక్కగా ఉంటున్నాయి, మరి ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం బంగారు పంజరం చిత్రం నుండి మన గాన కోకిల జానకమ్మ గారు పాడిన పాట మరి గుట్టకాడ ఎవరు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మరి టైం అయితే అయిపోతుంది కదండి, మరి సాంగ్స్ ప్లే చేసే టైం కూడా లేదు కాబట్టి మరి ఇంకా ఈనాటి మరి కార్యక్రమంలో మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

నాకు చీర పెడత ముక్కు మీద ముద్దెడత కాపవరం ఓటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా మోవాకు చీర పెడత ముక్కు మీద ముద్దెడత కాపవరం ఓటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు మా దొరగారు.

0: పిల్ల
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

శ్రోతలకు నమస్కారం. రెడివిషన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గది నెంబర్ 72 కథ వింటారు. రూమ్ నెంబర్ 72 ఖాళీగా ఉందా? రిసెప్షన్ దగ్గర నిల్చుని టీవీగా అడుగుతున్నాడు ఆ పెద్దాయన. గత వారం రోజులుగా ఏ పని మీదనైతే ఊరికి వచ్చానో అది నెరవేరకపోవడంతో నా దురదృష్టం కలిగించిన దుఃఖాన్ని ఉపశమించుకోవడం కోసం రోజంతా రిసెప్షన్ దగ్గరికి కాలక్షేపం చేస్తున్న నాకు అక్కడ పడేసిన వార్తాపత్రికలన్నీ చదివే అవకాశం లభించడంతో పాటు నాబోటి విధివంచితులు మరికొందరిని గుర్తించి పలకరించి పరిచయం చేసుకునే భాగ్యం కలిగింది. అలా పరిచయం అయిన వారితో జీవితం ఎందుకెంత దరిద్రంగా ఉందని చర్చాగోష్ఠి నిర్వహిస్తుంటే రోజు ఇట్టే గడిచిపోయేది. ఒక్కో మనిషి జీవితం ఒక్కో డైలీ సీరియల్ అయ్యే పుట్టుకలు, చావులు, పెళ్లిళ్ళు, పిల్లలు, అప్పులు, ఆప్తికాలు వినే ఓపిక ఉండాలి కాని వినిపించడానికి బోల్డ్ కథలున్నాయి జనాల దగ్గర. ఇంతకీ ఈ కొత్త మనిషిని పలకరించనే లేదు. రూమ్ నెంబర్ 72 ఖాళీగా ఉందా? బిక్కముఖం వేసుకుని నిల్చున్న క్లర్క్ కమ్ మేనేజర్ కమ్ రూమ్ బాయ్ని మళ్ళీ గదమాయించాడు పెద్ద మనిషి. ఆ క్లర్క్ కాసేపటికి తేరుకుని, సార్ ఈ లాడ్జ్లో 30 గదులకు మించి లేవు సార్. అంతగా 72 నెంబర్ గదే కావాలంటే పక్క వీధిలో బాస్కో బాస్కో అనే 5-స్టార్ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. దానికి ఆ పెద్దయన యా అనే దానికి ఇంగ్లీష్ పదాన్ని ఒకటి షిట్ ఉపయోగించి, పోనీ 27 నెంబర్ గదన్నా ఉందా అని అడిగాడు. ఆ క్లర్క్ ఓసారి రిజిస్టర్ వంక, ఓసారి తాళాలు తగిలించిన బోర్డు వంక, ఓసారి ఆ లాడ్జ్ ఓనర్ గారి పటం వంక చూసి, సారీ సార్, ఇవాళ పొద్దునే ఎవరో 27 నెంబర్ గదిలోకి దిగారు, బహుశా రేపటికి ఖాళీ అవ్వచ్చు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పెద్ద ఆయన హతాశుడై మళ్ళీ ఇంగ్లీష్లో యా అని, సర్లే ఏదో ఒక రూమ్ తాగలే, రేపు ఈ పాటికి మటుకు నాకు 27 నెంబర్ రూమ్ కావాలి సరేనా అంటూ గబగబా

0: రిజిస్టర్లు వివరాలు నింపి క్లర్క్ చేతిలోంచి తాళం లాక్కుని తనకిచ్చిన రూమ్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న నాకు ఉబలాటం ఊరుకోలేదు. ఈయన్ని పరిచయం చేసుకుంటే బోల్డన్ని కబుర్లు తెలుసుకోవచ్చు కదా అనుకుంటూ జేబు దొంగల ఆయన్ని అనుసరించాను. ఆయన తనకి అలర్ట్ చేయబడిన 21వ నెంబర్ గదిలోకి దూరి తలుపేసుకునే లోపుగానే ఆయన ముందు నిల్చుని సిగ్గుతో చిరునవ్వులు చిందించాను.
1: వేడిగా ఓ టీ పట్రా, దాంతోపాటే ఓ 2 సాల్ట్ బిస్కెట్లు, ఓ ఫిల్టర్ కింగ్ అంటూ
0: నా అవతారం చూసి ఆర్డరేశాడు. నేనైతే కంగారుగా నా చొక్కా బొత్తాలు సరి చేసుకుంటూ, అబే నేను రూమ్ బాయ్ని కదండి, ఈ లాడ్జ్లోని 24వ నెంబర్ రూమ్లో ఉంటున్నాను. ఇక్కడ సచివాలయంలో మా తాతగారి ఫంక్షన్ విషయమై.
1: ఓ అలాగా
0: అనేసి డామ్ అంటూ తలిపేసుకున్నాడు. ఒక్క అంగుళం, ఒకే ఒక్క అంగుళం నేను ముందుకు నిల్చుని ఉంటే ఈ పాటికి నా కోటేరులంటి ముక్కు కాస్త కొబ్బరి పచ్చడయ్యేది. అంత దురుసుగా తలిపేసుకున్నాడా మనిషి. ఆ మర్నాడు లాడ్జ్ పైన వెల్లకిలా పడుకుని టైటానిక్ హీరోలాగా నక్షత్రాల్ని చూస్తూ నారింజ తొనల్ని చప్పరిస్తుండగా, అగ్గిపెట్టుందా మాస్టారు అంటూ ఓ గంభీరమైన స్వరం నన్ను లోకంలోకి తీసుకొచ్చింది. తల తిప్పి చూద్దును కదా, నిన్న రిసెప్షన్లో కనపడ్డ పెద్దాయినే.
1: అబ్బే లేదండి, నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు అంటూ
0: అరచేతిలో ఉన్న నారింజ తొలని చూపించాను. ఆయన నా వంక, నా నారింజ తొల్ల వంక, ఛీ ఇవేం చెడలవాట్లు అన్నట్లుగా చూసి ఓ మూలన ఎవరో పడేసిన అగ్గిపెట్టెను తీసుకుని ఆడించి చూశాడు. ఆయన కోసమే ఎవరో దాచిపెట్టినట్లుగా అందులో ఓ పుల్ల మిగిలి ఉంది. దాంతో సిగరెట్ వెలిగించుకుని ఓ దమ్ములాగిన తరువాత గాని ఆయనలో కాస్తంత ప్రశాంతత నెలకొల్లేదు. ఓ 4 దమ్ములు పీల్చి గాల్లోకి వదిలిన తరువాత అక్కడ పొగతో పాటుగా కాస్తంత స్నేహపూర్వక వాతావరణం నెలకొనడంతో,
2: ఏ పని మీద వచ్చారు అని ఆయన నన్ను అడిగారు.
0: ఇక్కడ సచివాలయంలో మా తాతగారి ఫంక్షన్ విషయమై అని చెబుతుండగానే,
1: ఓ అలానా
0: అంటూ తుంచేశారు. అదేం చిత్రమో గాని ఆయన తొలిపేసినా ఓ మాట అడ్డం వేసినా రెండూ కూడా అవతలవాడి ముఖం పగిలేట్టే ఉన్నాయి. ఇంతకీ మీరెందుకొచ్చారు? కుతూహలం ఆపుకోలేక అడిగాను. నేను పెద్ద కాంట్రాక్టర్ని, ఓ బిల్ పాస్ కాకపోతేను అది తేల్చుకుందామని వచ్చాను టీవీగా చెప్పాడాయన. నాకెందుకు ఆయన కొంచెం అహంభావని అనిపించింది. లేకపోతే ఆయనెంతట ఆయనగా తన పెద్ద కాంట్రాక్టర్ని చెప్పుకోవడం ఏంటి? అవతలివాడు పెద్దవాడో కాదో నిర్ణయించాల్సింది మనం కదా. ఏదైతే మనకేంట్లే, ఓ 2 రోజులుండిపోయేదానికి అనుకుంటూ నా మనసులో నశపెడుతున్న అసలు సమస్యని బయటపెట్టాను. ఇంతకీ నిన్న మీరు 72వ రూమ్ కానీ 27వ రూమ్ కానీ కావాలని ఎందుకంతగా పట్టుబట్టారు? ఎందుకంటే ఆ 2 నా లక్కీ నంబర్లు గనక అన్నాడు ఆయన తన్మయత్వంతో. లక్కీ నంబర్లా అడిగాను అయోమయంగా. అవును లక్కీ నంబర్లే. ఆ 2 నంబర్లు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంటాయి. ఇంతకీ మీ లక్కీ నంబర్లేంటి అడిగాడాయన ఆతృతగా. ఇంతకీ నా లక్కీ నంబర్లేమిటి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా నేను ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు కనుక. ఆపై సుదీర్ఘమైన వివరణ మొదలుపెట్టాను. నా 3వ ఏటా స్కూల్లో చేరాను కాబట్టి 3ని నా లక్కీ నంబర్ అనుకోవచ్చు. కానీ నాతో అఆలు దిద్దించబోయిన టీచరు గారిని బలపంతో కంట్లో పడవడం వలన నన్ను స్కూల్లోంచి సస్పెండ్ చేశారు. ఆ రకంగా ఎల్కేజీలోనే సస్పెండ్ అయిన తొలి బాలుడిగా చరిత్రకెక్కాను. ఇక నా 16వ ఏటా కాలేజీలోకి అడుగుపెట్టాను కాబట్టి 16 నా లక్కీ నంబర్ కావచ్చు. కానీ 2 చదవాల్సిన ఇంటర్మీడియట్ 5 చదివాను. ఇంకా
1: అది కాదే,
0: ఆయన చిరాకు పడిపోతూ అడ్డు తగిలాడు. నీ పుట్టిన తేదీని బట్టి నీ లక్కీ నెంబర్ని నిర్ణయిస్తారు, నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగాడు. నేను భయపడుతూ నా పుట్టిన తేదీని చెప్పాను. నేను నా పుట్టిన తేదీని చెప్పి చెప్పడంతోనే కళ్ళు మూసుకుని ఏవో లెక్కలేస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
3: సార్, ఏ నంబర్ సార్ మీది? మీరు పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరం, డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అన్నీ కూడా 9 వచ్చాయి. నిజంగా మీరు మహర్జాతకులు సార్ అన్నాడు.
0: మహర్జాతకమా అన్నాను నేను నోరు వెళ్లబెట్టుకుని. అంత మహర్జాతకమే అయితే తాతకొచ్చే 1,000 రూపాయల ఫంక్షన్ కోసం ఇలా ఎందుకు తిరుగుతాను అని అతని వంక అనుమానం.

ఇంకా చూస్తూ అడిగాను. ఆహాహా, అలా అనకండి, మీ లక్కీ నెంబర్ 9, మీ 36వ ఏట ఓ అద్భుతం జరగబోతోంది. మీరు ముట్టుకున్నదంతా బంగారం అవుతుంది, మీరు టాప్ మోస్ట్ పొజిషన్కి చేరుకుంటారు అన్నాడతను నక్షత్రాల వంక చూస్తూ. ముట్టుకున్నదల్లా బంగారం అవుతుందా? చేతిలోని నారింజ తొలని చూస్తూ మరణం చేసుకున్నాను. అయినా టాప్ మోస్ట్ పొజిషన్ అని నక్షత్రాల వంక చూస్తాడేమిటి కొంపదీసి? నన్ను నమ్మండి సార్, నాది గ్యారంటీ. నా విషయమే తీసుకోండి, నేను పుట్టింది 72లు, నా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 27 వస్తుంది. నా 27వ ఏట కాంట్రాక్టులు మొదలుపెట్టి తెగ సంపాదించాను. నా పెళ్లి జరిగింది కూడా 27వ తారీఖుని. నా మొదటి బండి నంబరు కూడా 2727. నా అపార్ట్మెంట్ నంబర్ 27. అంతదాకా ఎందుకు? నేను 72 ఏళ్లు బతుకుతానని తాళపత్ర గ్రంథాల్లో రాసుంది. ఆయన చెప్పింది వింటూ ఉంటే నాకు కూడా ఎక్కడో నా అదృష్టంపై ఆశ మొదలైంది. అందున అప్పటిదాకా నువ్వు నువ్వు అని నీచ స్వరంతో సంబోధిస్తున్న వాడల్లా నా లక్కీ నంబర్ తెలియగాని సార్ మీరు అని పిలవడంతో నాలోనూ పురాణ పురుషుల లక్షణాలేమన్నా ఉన్నాయేమోనన్న ఆశ మొదలైంది. పెన్షన్ పని పూర్తి కావాలంటే మళ్లీ వచ్చే నెల రావాలన్న వార్త బాధ కలిగించిన నేను మహర్జాతకుండా కొత్త విషయం తెలుసుకున్న ఉత్సాహంతో మా ఊరికి బయలుదేరాను. నా అదృష్ట సంఖ్య 9 అని, ప్రతి సందర్భంలోనూ 9 వచ్చేటట్లుగా చూసుకోవాలని, నా 36వ ఏట ఓ అద్భుతం జరగబోతోందని నమ్ముతూ ఆ ప్రకారంగా జాగ్రత్త పడసాగాను. ఏమండి చెగుడులు తీసుకోండి అంటూ మా ఆవిడ టిఫిన్ ప్లేట్తో హాల్లోకి వచ్చింది. ఏది ఇలాతే అని ఆబగా అందుకున్న నేను తినబోతున్న వాడినల్లా ఏదో విషయం మెదడులో మెదిలిన వాడిలా ఆగిపోయాను. అదేంటోగాని ఈ మధ్య సంఖ్యాపరమైనవి ఏవి కనబడ్డా అసంకల్పితంగా కాస్తంత కూడికలు తీసివెతలు చేసి ఎంత మొత్తం వచ్చిందో దాన్ని నా అదృష్ట సంఖ్యతో సరిపోల్చుకోసాగాను. 21 చెగోడీలు. కళ్ళు మెదడికి సంకేతాన్ని చేరవేశాయి. అందులోంచి ఓ 3 చెగోడీలను పక్కకు జరిపి 18 చెగోడీలను మాత్రమే తిని ప్లేట్ని టీపై మీద పెట్టాను. ఏంటి డైటింగ్ చేస్తున్నారా అడిగింది మావిడ చిరునవ్వుతో. ఏమంటే సామాన్యంగా పెట్టిందానికి రెట్టింపు అడిగి తినే నేను అలా చేయడం ఆవిడికి చిత్రంగా తోచింది. నిజానికి నా ప్రవర్తన నాకే అతిగా ఉంది, కాని ఏం చేసేది, నా నమ్మకం నా విచక్షణ్ణి అధిగమించేస్తుంది. ఊహ తెలిసినప్పటినుండి నేనెందుకు పనికిరానివాడనన్న ప్రగాఢమైన విశ్వాసం ఉండేది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా నువ్వు మహర్జాతకుడి వంటే ఆశ కలగడం సహజమే కదా. ఉదయం లేచిన దగ్గర నుండి అడుగడుగున ఈ అదృష్ట సంఖ్య నాకు అడ్డు తగులుతూనే ఉంది. ఈవేళ తారీఖు కొడితే 9 వచ్చిందా లేదా, జేబులో చిల్లర 9 రూపాయలు మిగిలాయా, 9వ నంబర్ టీషర్ట్ ఎక్కడన్నా దొరుకుతుందా, నా ఫోన్ నంబర్ బండి నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్లు 9 ఎక్కడన్నా తగులుతుందా అన్న వింపర్లాంటి సరిపోయేది. ఆఖరికి నిన్న చెప్పుల షాపులో మీకు 9వ నంబర్ చెప్పులు కొంచెం వదిలవుతాయని వాడు చెప్పినా వినకుండా అవే వేసుకుని ఆ తరువాత బొక్క బొల్ల పడ్డాను. ఈవేళ ఆఫీస్లో టేబుల్ మీద 9 ఫైల్స్ ఉంటే లక్కీ. ఈ పూట బస్సులో కండక్టర్ 9 సంఖ్య ఉన్న నోట్ చేతికిస్తే లక్కీ. ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు 9వ నంబర్ బండి కనబడితే లక్కీ. ఆఖరికి బ్యాంకులో 100 కట్టకి 1 తగ్గి 99 నోట్ల చేతికొస్తే లక్కీ. చూస్తూ చూస్తుండగా నెల ఇట్టే గడిచిపోయింది. నా అదృష్ట సంఖ్య వెంబడించడం వలన నా జీవితమైతే పెద్దగా మారినట్లు లేదు, కాని నేను గొప్ప అదృష్టవంతుడైన నమ్మకం మటుకు ఏమాత్రం సన్నగిలలేదు. ఇప్పుడు కాకపోతే మరికొన్నాళ్ళకి, మరికొన్నాళ్ళకి కాకపోతే నా 36వ ఏటనన్న అద్భుతం జరగబోతోందా అన్న ఆశ నన్ను అలాగే అంటిపెట్టుకుంది. తాత ఫెన్షన్ విషయమై మళ్లీ సచివాలయానికి వెళ్లాల్సిన సమయం రావడంతో 9వ తారీఖున బయలుదేరటానికి రిజర్వేషన్ చేయించుకున్నాను. రిజర్వేషన్ కాగితంపై ఉన్న పిఎన్ఆర్ నెంబర్ మొత్తం కొడితే 9 వచ్చిందా లేదా అని లెక్కలేసుకుంటూ ఇల్లు చేరుకున్నాను. 9వ నంబర్ రూమ్ ఖాళీగా ఉందా? క్రితంసారి దిగిన లాజ్ రిసెప్షన్ దగ్గర టీవీగా నిల్చుని అడిగాను. 13వ నంబర్ గదిమటుకే ఖాళీగా ఉంది, కావాలంటే ఉండు లేకపోతే వేరే లాడ్జికి పో అంటూ మేనేజర్ కమ్ రూమ్ బాయ్ దురుసుగా సమాధానం చెప్పాడు. నాకు 36 ఏళ్లు రానివరా, నీ పని చెబుతాను అని పళ్ళు కొరుక్కుంటూ వాడి చేతుల్లోంచి తాళం చెవులు లాక్కున్నాను. ఆ రోజు
తొమ్మిదింటికల్లా సచివాలయానికి బయలుదేరి

0: విడిన పని పెద్దగా జరగకపోవడంతో నీరసంగా లాచికి తిరిగి వచ్చి డాబా పైన వెల్లకిలా పడుకుని నక్షత్రాల వంక చూస్తూ నా 36వ ఏట ఏం జరగబోతుందా అని ఆలోచించసాగాను. విధి బహుచిత్రమైంది, ఏదైనా జరగచ్చు. ఎవరన్నా కోటీశ్వరుడు లారీ కింద పడబోతే నో అని గట్టిగా అరిచేసి ఆయన్ని కాపాడి ఆయన ఆస్తికి వారసుని కావచ్చు. ఏదన్నా సినిమా షూటింగ్ చూడటానికని వెళితే ఇలాంటి కామెడీ ఫేస్ ని ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పి ఆ డైరెక్టర్ నన్ను పెద్ద కామెడియన్గా మార్చేయచ్చు. స్క్రాచ్ కార్డులో అగ్గిపెట్టిందా మాస్టారు అంటూ ఎవరో నా ఆశలకి అడ్డం పడ్డారు. ఎవడహేది అంటూ కోపంగా చూశాను. అదే 72వరు అడిగిన మనిషి. మనిషి అయితే అతని, కాని షేపులే మారిపోయాయి. తడతడలాడే కద్దరు చొక్క చిరుగులు పట్టింది. గడ్డం మాసిపోయి కళ్ళు పీక్కుపోయి గ్రహాంతరవాసిలా బిత్తరచూపులు చూస్తున్నాడు. ఎలాంటి వారు ఇలా అయిపోయారు, ఏమేం సార్ మీకు అని అడగ్గానే ఆయన నన్ను గుర్తుపట్టి బోరుమన్నాడు. కాసేపలా బోరుమన్నాక ఆయన చెప్పుకొచ్చినదేమంటే, నెల క్రితం బిల్ పాస్ చేయించుకుందామని వచ్చినతనికి ఆ బిల్లు ఎప్పుడో పాస్ అయిపోయిందని తెలిసిందట. ఎంతో నమ్మకంగా ఉంటున్నా అతని వ్యాపార భాగస్వామి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు తన చేత, డైలీ సీరియల్ చూస్తున్నప్పుడు తన భార్య చేత కావలసిన సంతకాలన్నీ పెట్టించుకుని ఆ డబ్బులు తన ఖాతాలో జమ చేసుకున్నట్ట. కాంట్రాక్ట్ కోసం 5 రూపాయల వడ్డీకి తీసుకున్న అప్పుల మటుకు ఇతని పేరున ఉన్నాయట. ఇక పెళ్ళాం పిల్లలకి ముఖం చూపించలేక, అప్పుల వాళ్ళని సమాధానపరచలేక గత నెల రోజులుగా లాడ్జిలోనే ఉంటున్నాడట. టీవీ యాంకర్గా గుక్క తిప్పుకోకుండా తన బాధలన్నీ చెప్పుకొచ్చిన ఆయన్ని చూసి చచ్చేంత జాలివేసింది. అతని భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ, ఇంతకీ ఆ బిల్లు అమౌంట్ ఎంత అని జాలిగా అడిగాను. ఖచ్చితంగా 72 లక్షలు. 72 నా లక్కీ నంబర్ కదా, దీంతో నా జీవితమే మారిపోతుందనుకున్నాను. కాని ఇలా మారిపోతుందనుకోలేదు అని మళ్లీ బోరుమంటుండగా నిశ్శబ్దంగా అక్కడ్నుంచి తప్పుకున్నాను. ఆ మర్నాడు సచివాలయంలో నా పని పూర్తి కావడంతో విజయోత్సాహంతో మా ఊరికి తిరుగుముఖం పట్టాను. వెళ్లే ముందు ఓ మాట ఆ పెద్దానికి చెప్పి వెళ్లాలనిపించింది. బతికి చెడ్డవాడని చూసి ఎవరికి మటుకు జాలి కలగదు. తన గదిలో మురికి పట్టిన మంచం మీద నిస్తేజంగా పడుకుని కళ్లతో ఫ్యాన్ వంకే చూస్తున్న ఆయన్ని సమీపించి, వెళ్ళొస్తాను సార్ అని చెప్పాను. నా మాటకి బదులైతే చెప్పలేదు కాని ఓ కన్నీటి చుక్క ఆయన చెంపల మీదుగా జారింది. పాపం, నా కలయిక ఆయనకి తన గతాన్ని గుర్తు చేసినట్లుంది. నేనక్కడ్నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగా ఆయన నన్నిలా హెచ్చరించారు. అదృష్ట సంఖ్యలని నమ్ముకోవడం తప్పుకాదు, కాని అది మనలో ఒక ఉత్తేజాన్ని నింపడం వరకే పరిమితమవ్వాలి. అలా కాగా బాధ్యతారాహిత్యంగా ఉంటూ అంతా సంఖ్యల ప్రకారం అద్భుతాలు జరిగిపోతాయనుకుంటే భంగపడక తప్పదు. ఇప్పటికీ నేను నా 36వ ఏట ఓ అద్భుతం జరగబోతోందని ఆశిస్తున్నాను. కాకపోతే దానికోసం నేను కష్టపడుతున్నాను. శ్రోతలింతవరకు కథానిక కార్యక్రమంలో గది నెంబర్ 72 కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడీ విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన

0: రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళల 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: హై లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. తిరుమల తిరుపతి దేవస్థానం బార్ట్ ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం 4 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని సమర్పించింది. సంస్థ చైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు ఎస్ రాజమౌళి, ప్రసాదరావు, పొట్టి మాలతి, లక్ష్మీకుమారిలు సోమవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం, డీడీలను అందజేశారు. జ్యేష్ఠమాస సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి కలిసి రావడంతో అన్ని ప్రాంతాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంచరమ క్షేత్రం గునుపొడిలోని సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 30,000 మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు స్వామికి విభూదితో అభిషేకం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయించుకున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో దర్శన వరుసల్లో భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనం, అభిషేకం టిక్కెట్ల ద్వారా సుమారు 95,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి రామకృష్ణరాజు, చైర్మన్ చింతలపాటి బంగారరాజు తెలిపారు. మావుళ్లమ్మకు జ్యేష్ఠమాస ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. నెల రోజుల పాటు సాగిన జాతరను పురస్కరించుకుని ఆదివారం రాత్రి నుంచి ముగింపు ఉత్సవం చేపట్టారు. తెల్లవారుజామున అమ్మవారి గరగలను ఆలయంలోకి తీసుకురాగా ప్రధానార్చకులు భద్రల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజల మధ్య ఉయ్యాల సేవ నిర్వహించారు. దేవస్థానం సంప్రదాయం ప్రకారం మావుళ్లమ్మకు పుట్టినిల్లు అత్తింటి వారిగా వ్యవహరించే అల్లూరి మెంటే వంశస్థులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గరగల్ని అమ్మవారి వద్ద ఉంచడంతో జాతర ముగిసింది. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, నగేష్, ఆలయ చైర్మన్ బొండడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, కారంపూడి ఆదిలక్ష్మి, గొంతన రమణ, ఎండా సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, అరసవెల్లి సుబ్రహ్మణ్యం, గుసిరి నాగశిరీష, పాపూలు ఏడుకొండలు ఉయ్యాల సేవలు పాల్గొన్నారు. మెంటే అల్లూరి వారి కుటుంబీకులు తగు సత్కారం చేసి వేద ఆశస్సులతో పాటు ప్రసాదం అందజేశారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ద్వారకా తిరుమల క్షేత్రపాలకుడైన శివదేవుని ఆలయంలో స్వామివారి కళ్యాణం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఆలయంలో ఏర్పాటు చేసిన వేదికపై గంగా పార్వతీ సమేత శివయ్య కళ్యాణమూర్తులను ఉంచి అర్చకులు కళ్యాణతంతు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ విదియనాడు ఒరిస్సాలోని పూరిలో ఎంతో ప్రసిద్ది చెందిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ క్రమంలో ద్వారకా తిరుమలలోని పురాతన ఆలయం లక్ష్మీపురంలోని జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ అదే రోజున రథయాత్ర నిర్వహించనున్నారు. ఏటా పూరి క్షేత్రంలో నిర్వహించిన విధంగానే శ్రీవారి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. పూరి నుండి తెచ్చిన సుభద్ర, బలభద్ర, జగన్నాథుల దారు విగ్రహాలు ఉత్సవ క్రతువులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దక్షిణ పురిగా ప్రసిద్దిగాంచిన ఉదినేపల్లి మండలం వడాలి గ్రామంలోని సుభద్ర బలరామ సహిత జగన్నాథస్వామి దేవస్థానంలో ఈ నెల 16న రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర ముగింపు రోజున ఏటా వడాలిలోని రథయాత్ర నిర్వహిస్తారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ వీరమలు రత్నకుమారి, సభ్యులు ఈవో సింగనపల్లి శ్రీనివాసరావు రథయాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈసారి తొలి ఏకాదశి 25వ తేదీన జరుపుకోనున్నారు.

ఏకాదశి పర్వదిన నాడు విష్ణువును నిష్ఠతో పూజిస్తారు. ఉపవాసాలు ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తారు. అలానే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. వేదవ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే జన్మించారని, వేదాలను విభజించారని చెప్పుకుంటారు. ఈ నెల 29న గురు పౌర్ణమి జరుపుకోనున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశామని ఎంఈఓలు శ్రీనివాసరావు ఎస్ దాస్ తెలిపారు. జక్రం పాఠశాలలో వేగిసిన నాగరాజు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం 10,000 రూపాయలతో సోమవారం పుస్తకాల పంపిణీ చేశారు. ఏటా విద్యార్థులకు అందిస్తున్న సహాయం అభినందనీయం అన్నారు. దాతలు నాగరాజు, తేజ కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లాధ్యక్షులు పెన్మెచ్చ సాయివర్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని, ప్రతి స్కూల్లో దాతల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణదాస్ తెలిపారు. వేండ్ర హైస్కూల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ పాఠశాలకు మంచి ప్రధానోపాధ్యాయులు లభించడం విద్యార్థుల అదృష్టం అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన పాఠశాల విద్యార్థులకు బందపాటి రామరాజు సౌజన్యంతో డిప్యూటీ స్పీకర్ ల్యాప్టాప్లు అందించారు. సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, పాల వెంకట చలపతి, వెంకట ఫణికుమారులు, మల్లుల కృష్ణ, మోషా నయనా, హెచ్ఎం శ్రీనివాస్, ఎంఈఓ హరి, ఆనంద ప్రసాద్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉన్నతికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. దొడ్డనపూడిలో సోమవారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ కొల్లి సుబ్బారావు ఇచ్చిన హామీతో ఇటీవల 10వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన గ్రామంలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 70,000 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి 60,000 రూపాయలు, తృతీయ స్థానం విద్యార్థికి 50,000 రూపాయలు నగదు ప్రోత్సాహకాలు రఘురామకృష్ణరాజు అందజేశారు. అనంతరం గ్రామంలో ఫెడరల్ కంపెనీ సహాయంతో ఏర్పాటు చేసిన మైక్రో ప్లాంట్, మాజీ సర్పంచ్ సహాయంతో తాగునీటి చెరువు చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఆర్ఎటి వెంకటరత్న ప్రసాద్, ఎర్రబండి రామాంజనేయులు, పెనుమెట్స విశ్వనాథరాజు, చైర్మన్లు గోకరాజు శివరామరాజు, తోటఫణిబాబు, ఆర్ఎటి కృష్ణ, అడ్డాల శివరామరాజు, జీవి నాగేశ్వరరావు, డిఇఓ నారాయణ, శ్రీనివాసరావు, స్వాతి, ఫణి, జయప్రకాష్ నాయకులు పాల్గొన్నారు. సైన్స్, వొకేషనల్ విద్యను, ల్యాబొరేటరీలను ఉపయోగించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామసుందర్ అన్నారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని వొకేషనల్ సైన్స్ స్టెమ్ ల్యాబొరేటరీలను సోమవారం ఆయన పరిశీలించారు. పీఎంశ్రీ పథకంలో భాగంగా పాఠశాలకు వచ్చిన సోలార్ విద్యుత్, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు అకాడమిక్ లీడర్షిప్ క్వాలిటీ అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న భీమవరంలో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు ముదనూరి ప్రసాదరాజు, జిల్లా ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్, మహిళా నాయకురాలు గూడూరి ఉషాబాల తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా చలో భీమవరం పోస్టర్ ను ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదివారం రాత్రి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 10 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, 4 విద్యార్థులకు సైకిళ్లు, 1 మహిళకు కుట్టు మిషన్, ప్రతిభావంతులైన 15 మంది విద్యార్థులకు 50,000 రూపాయల నగదు అందజేశారు. ప్రెసిడెంట్ అందే భానుప్రసాద్, కార్యదర్శి దుర్గారావు, కోశాధికారి వెంకట్రావు, కార్యవర్గ సభ్యులతో మేఘా, శ్రీరామ్, సురేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. పర్యావరణాన్ని జీవకోటిని కబళిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడానికి రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవాలని భీమవరం హెడ్ పోస్ట్ మాస్టర్ ఏ రాజు అన్నారు. భీమవరం హెడ్ పోస్ట్ కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు, కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, గుడ్డ సంచులను వాడటం ద్వారా ప్లాస్టిక్ రహిత జీవనం సాధ్యమవుతుందన్నారు. చెరకువాడ రంగసాయి పోస్టల్ యూనియన్ నాయకులు లేరేన్బాబు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ శ్రీనివాసరావు, అంజమ్మ, ఎడవలి కృష్ణకుమారి, జొన్నబత్తుల శ్రీనివాసరావు, నరికడిమిల్లి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని న్యాయాధికారి న్యాయమూర్తి సుంకర శ్రీదేవి అన్నారు. కోర్టు ప్రాంగణంలో సోమవారం మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని మానుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. న్యాయాధికారులు కృష్ణ, సత్యలత, స్వర్ణ, న్యాయవాదులు రాధమ్మ, దీక్షితులు, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో ఈ నెల 11-12 తేదీల్లో నిర్వహించిన జూనియర్ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ఏలూరు జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది. రాష్టంలోని 22 జిల్లాల జట్లు పోటీ పడగా ఏలూరు జిల్లా ప్రతిభ కనబర్చి 3 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జట్టులో శనివారపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవీన్ కుమార్, యతిక్ రత్న ప్రతిభ కనబర్చి ట్రోఫీ అందుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫ్రాన్సినా, పీడీ పద్మలత, ఉపాధ్యాయులు వెంకన్న క్రీడాకారులను అభినందించారు.
రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీ

0: ఇల్లు ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రమణక్కపేట జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఏపీ అండర్ 16 యూత్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇంద్రప్రియ భార్గవి రాష్ట స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. సోమవారం విద్యార్థులను పిడి నాగరాజును, ఎంఈఓ సుబ్బారావు, హెచ్ఎం రామకృష్ణారావు అభినందించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళకలిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. నేను మీ అజయ్ అమూల్య. కాలం నదిలా పారిపోవచ్చు, క్యాలెండర్ పేజీలు మారిపోవచ్చు, కానీ మనల్ని ఇన్నేళ్లుగా నవ్వించి ఏడిపించి జ్ఞాపకాలను పంచిన ఆ వెండి తెర మ్యాజిక్ మాత్రం ఎప్పటికీ మారిపోదు. ఆ మాయా ప్రపంచంలో కొందరు మహానుభావులు తమ నటనతో స్వరంతో వేసిన అడుగులు తరాలు మారినా మన గుండెల్లో నిత్యనూతనంగానే వెలుగుపోతుంటాయి. అలాంటి ఎవర్ గ్రీన్ లెసన్స్ జీవిత ప్రస్థానాలను, కాలగర్భంలో కలిసిపోయిన అపురూపమైన సినిమా ముచ్చట్లను రేడియో విష్ణు 90.4 ద్వారా తీసుకువచ్చే మన అందరి ఫేవరెట్ మోస్ట్ సెలబ్రేటెడ్ షో సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తెరపై నటీనటులు తమ అభినయంతో మాయ చేస్తే, తెర వెనక ఉండి తమ మధురమైన గొంతుతో ఆ పాత్రలకు ప్రాణం పోసిన తొలితెర నేపథ్య గాయనులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో తెలుగు సినిమా పాట శైశవ దశలో ఉన్నప్పుడే తన విలక్షణమైన తీయని గొంతుతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అపురూపమైన గాయని మన కే రాణి గారు. కోటేశ్వరి రాణిగా జూలై 14న తెలుగు సినిమా సంగీత చరిత్రలోనే కే రాణి గాని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా 1950ల కాలం

రూపంలో వచ్చిన ఎన్నో క్లాసిక్ చిత్రాలలో ఆమె పాడిన పాటలు ఆనాటి రేడియో శ్రోతలను మంత్రముగ్ధులు చేశాయి. దేవదాసు లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలలో ఆమె ఆలపించిన కొన్ని గీతాలు నేటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచి ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, బెంగాలీ, శ్రీలంకన్, సింహళ భాషల్లో సైతం పాటలు పాడి ఆ రోజుల్లోనే బహుభాషా నేపథ్య గాయనిగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఘంటసాల గారు, ఏఎం రాజా గారు మరియు పి లీలా గారితో కలిసి ఆమె పాడిన డ్యూయెట్స్ సోలో సాంగ్స్ తెలుగు చలనచిత్ర సంగీతానికి ఒక కొత్త హుందాతనాన్ని, మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. ఆనాటి రికార్డింగ్ టెక్నాలజీ పరిమితంగా ఉన్న రోజుల్లోనే లైవ్ ఆర్కెస్ట్రాతో కలిసి ఒకే టేక్లో అత్యంత స్పష్టమైన ఉచ్చారణతో భావయుక్తంగా పాడటం, దశాబ్దాలు గడిచినా సంగీత ప్రపంచం ఎన్ని కొత్త పోకడలు పోయినా తెలుగు సినిమా తొలితరం మధుర స్మృతులను గుర్తు చేసే ప్రతిసారి కె రాణిగారి పేరు, ఆమె పాడిన ఆ అపురూపమైన గీతాలు సంగీత చరిత్రలో ఎప్పటికీ ఓ సువర్ణ అధ్యయనంలా నిలిచిపోతాయి. సంగీతానికి భాషాభేదాలు లేవు, కాలంతో పనే లేదు. కొన్ని గొంతులు వింటుంటే మనసు నవలా కాలం నాటి పాత కోటల వైపు లేదా ఆనాటి పల్లెటూరి సంధ్యా సమయం వైపు తెలియకుండానే పరుగుతీస్తుంది. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగపు తొలినాళ్లలో వెండి తెరపై పాట ఇంకా తప్పటడుగులు వేస్తున్న రోజుల్లో తన గొంతుతో ఆ రాగాలకు నిండుతనాన్ని, ప్రాణాన్ని పోసిన శ్రావ్య కోకిల మన కె రాణిగారు. సంగీత సామ్రాజ్యంలో ఆమె రాణిగానే వెలిగిపోయారు. కొందరు పుడుతూనే తమ గొంతుల్లో సంగీత సరస్వతిని, అమృతాన్ని కూడా తెచ్చుకుంటారు. కేవలం 8 ప్రాయంలోనే మనమంతా ఆటపాటల్లో మునిగిపోయే వయసులోనే ఆ చిన్నారి తన మధుర స్వరంతో మైక్ ముందుకు వచ్చిందంటే నమ్మగలరా? సరిగ్గా 1951 కేవలం 8 వయసులోనే రాణిగారు తెలుగు రూపవతి, తమిళంలో మోహన సుందరం, సింగరి చిత్రాలతో తన గాన ప్రస్థానాన్ని ఎంతో అద్భుతంగా ప్రారంభించారు. ఇక్కడ నుండి ఆ చిన్నారి గొంతు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ మరుసటి సంవత్సరమే పెళ్లి చేసి చూడు, తమిళంలో కళ్యాణ పన్నిపార్, ధర్మదేవత వంటి ప్రతిష్టాత్మక చిత్రాలలో ఏకంగా ప్రధాన పాత్రలకే తన గొంతును అద్దేశారు. కానీ ఆమె గాన ప్రస్థానంలో ఆల్ టైమ్ హిస్టారికల్ మైలురాయి ఎప్పుడు పడిందో తెలుసా? 1953 వచ్చిన అమరకావ్యం దేవదాసు చిత్రంతో. ఆ సినిమాలో ఆమె ఆలపించిన అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగంతేనా గీతం తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఒకవైపు తెలుగులో అంతా భ్రాంతి అయినా అంటూనే మరోవైపు తమిళ వర్షన్లో ఎల్లం మాయేధాన అంటూ విరహాన్ని, వేదనను తన గొంతుతో పలికించి యావత్ దక్షిణ భారతదేశాన్ని లీనమయ్యేలా చేశారు. ఆమె స్వర మాధుర్యం ఎంతటిదంటే ఆ రోజుల్లోనే అంతర్జాతీయ సరిహద్దులను దాటి సింహళ దేశాన్ని కూడా చుట్టేసింది. 1953 ప్రసిద్ధ స్వరకర్త ఆనంద్ సమకూరన్ గారి దర్శకత్వంలో సుజాత చిత్రం ద్వారా శ్రీలంక సినిమాలో తొలిసారి పాట పాడి అక్కడ శ్రోతలను మైమరిపించారు. ఆ తర్వాత సేడా సులాంగ్, సిరిమలి వంటి చిత్రాలతో సింహళ సంగీత ప్రియుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. 1950 అప్రతిహతంగా సాగిన ఆమె విజయయాత్ర 1960 ప్రారంభంలో కొన్ని అరుదైన పాటలతో ముందుకు సాగింది. 8 వయసులో మొదలై ఖండాంతరాల వరకు సాగిన కె రాణిగారి ఈ రసరమ్యమైన గాన ప్రయాణం నిజంగా టాలీవుడ్ గర్వించదగ్గ ఒక అపురూప స్వరహేళ. కె రాణిగారి గొంతు ఒక్కసారి వింటే చాలు, ఆ పాటల తోటలో మనం అలా మైమర్చిపోతాం. మరి ఆమె పాడిన ఆ మధురమైన, ఆమె కెరీర్లోనే ఒక అపురూపమైన ఆభరణం లాంటి పాట మన దేవదాసు చిత్రంలో లెజెండరీ సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బరామన్ గారి స్వరకల్పనలో ఆలపించిన అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగంతేనా గీతం. విరహవేదనను గుండెల్లోకి నింపే ఈ పాటతో పాటు అదే సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్షన్లోనే వచ్చిన ఆ రాత్రి నిద్రపోలేదు, కళ్ళలోనైనా నిన్ను మరవలేదు అనే మరో మధుర గీతం నేటికీ శ్రోతల గుండెల్లో నిలిచిపోయింది. ఇక మన గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అద్భుతమైన సంగీత దర్శకత్వంలో పెళ్లి చేసి చూడు చిత్రం కోసం ఆమె పాడిన ఇంతేనా ఇంతేనా మన ప్రేమగద ఇంతేనా అనే సాంగ్ ఆ రోజుల్లో ఒక సంచలనం. ప్రేమలోని సున్నితమైన బాధను ఆమె తన గొంతుతో అద్భుతంగా పలికించారు. అలాగే సిఆర్ సుబ్బరామన్ గారి సంగీతంలోనే వచ్చిన రూపవతి చిత్రం కోసం రూపాయి కాసులు, కలకలలాడే రూపాయి కాసులు అంటూ సాగే పాటలో రాణిగారి వాయిస్ బేస్ ఎంతో విలక్షణంగా ఉంటుంది. వీటితో పాటు సిఆర్ సుబ్బరామన్ మరియు టిఆర్ పాప గారి ఉమ్మడి స్వరకల్పనలో వచ్చిన ధర్మదేవత చిత్రంలోని ధర్మమే జయముందునోయి జగతిలోన అనే సందేశాత్మక గీతం మరియు టిఏ కళ్యాణం, ఎస్వి వెంకట్రామన్ గారి మ్యూజిక్ లో సింగరి సినిమా కోసం పాడిన ఓ చిన్నారి పాపాయి నీ నవ్వేమ అందాల లోకం అనే లాలిపాట కూడా ఆమె పాడుతుంటే ఆ అమాయకత్వపు తీపి గొంతు శ్రోతలను ఒక సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లిపోయేది. ఆ తరం సంగీత దర్శకులు ఆమె గొంతులోని ఆ శ్రావ్యతను ఎంత అద్భుతంగా వాడుకున్నారో ఈ పాటలే మనకు చెప్తాయి.

గానగంధర్వుడు ఘంటసాల గారి క్రమశిక్షణతో కూడిన మ్యూజిక్ డైరెక్షన్ లో పెళ్లి చేసి చూడు, బ్రతుకు తెరువు చిత్రాలలో ఆమె పాడిన యుగల గీతాలు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇక జానపద పౌరాణిక చిత్రాల బ్రహ్మలు ఎస్ రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, టివి రాజు, కేవి మహదేవన్ గార్ల అసమాన స్వరకల్పనలో రాణిగారు ప్రతి పాటలోనూ అచ్చమైన తెలుగు సాంప్రదాయ హావభావాలను

పద్మనాథన్, ఏవి నటరాజన్ వేదాగారి పర్యవేక్షణలో బహుభాషా నేపథ్య గాయనిగా రాణిగారు తన గాన వైభవాన్ని చాటారు. చిత్తూరు వి నాగయ్య గారి సృజనాత్మకతలో ఒగిరాల రామచంద్రరావు, ఎస్ దక్షిణామూర్తి, ఎంఎస్ జ్ఞానమణి గార్ల క్లాసికల్ రాగబద్ధమైన చిత్రాలలో రాణిగారి గొంతు ఒక దైవికమైన అనుభూతిని పంచింది. ఆ తర్వాతి కాలంలో టి చలపతిరావు, మాస్టర్ వేణు, ఎల్ మల్లేశ్వరరావు, ఎం రంగారావు, అరుణ్ అండ్ రాఘవన్ల మధురమైన మెలోడీలలో ఆమె భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనది. మెలోడీ కింగ్ రమేష్ నాయుడు, స్వరబ్రహ్మలు రాజన్ నాగేంద్ర, సత్యం, ఎస్పి కోదండపాణి గార్ల తొలినాళ్ల ప్రయోగాలలో, అలాగే ఎస్ హనుమంతరావు, విమల్ కుమార్, ఎం సుబ్రహ్మణ్యరాజు, ఆర్ పార్థసార్థీల కాంపోజిషన్లలో ఆమె గొంతులోని వైవిధ్యాన్ని శ్రోతలు ఆస్వాదించారు. గొప్ప గాయకుడు మరి స్వరకర్త అయిన ఏఎం రాజాగారి సరసన, అలాగే కేరళ దిగ్గజం వి దక్షిణామూర్తి గారి సంగీతంలో రాణిగారు శ్రావ్యమైన గీతాలను రికార్డ్ చేశారు. ఎస్ఎల్ మర్చెంట్, అలాగే ఎంఎస్ శ్రీరామ్, బి గోపాలం, పామర్తి, వి కృష్ణమూర్తిల సరళమైన బాణీలలో ఆమె పాటలు రేడియోలో మారుమోగిపోయేవి. నాటక చలనచిత్ర రంగానికి చెందిన పి సూరిబాబు, జీవన్, మల్లిక్, హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి, సామాజిక దృక్పథం చెందిన నాటక చలనచిత్ర రంగానికి చెందిన పి సూరిబాబు, జీవన్, మల్లిక్, హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి, సామాజిక దృక్పథం ఉన్న స్వరకర్త ఎంబి శ్రీనివాసన్ మరియు బి శంకరరావు, ఘంటసాల వారసుడు ఘంటసాల విజయకుమార్ గార్ల సంగీత దర్శకత్వంలో కూడా ఆమె ఎన్నో అరుదైన నాన్ ఫిలిం భక్తి గీతాలను, సామాజిక గీతాలను ఆలపించి తన స్వరముద్రను వేశారు. ఈ 50 మంది లెజెండరీ సంగీత దర్శకుల స్వరాల తోటలో కె రాణిగారు ఒక సుమధుర పారిజాతంలా వికసించి తెలుగు సినిమా స్వర్ణయుగానికి తన గొంతుతో ఒక అపురూపమైన కాంతిని అందించారు. కొందరు గాయని మలులు కేవలం మైక్ ముందు పాడి వెళ్లిపోతారు, కానీ కొందరు మాత్రం తమ స్వరంతో దేశాది నేతలను, దిగ్గజ రాజకీయ నాయకులను, అంతర్జాతీయ సినిమా లెజెండ్స్ ను సైతం తలవంచేలా చేస్తారు. మన తొలితరం గానకోకిల కె రాణిగారి జీవితంలో జరిగిన కొన్ని అపురూపమైన సంఘటనలు వింటుంటే అసలు ఆ రోజుల్లో ఒక తెలుగు గాయని రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో అర్థమై మన గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. భారతదేశం గర్వించదగ్గ మేధావి మన గౌరవనీయ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సమక్షంలోనే రాణిగారు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయన ప్రశంసలు అందుకున్నారంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో ఊహించండి. అంతేకాదు, ఆనాటి కింగ్ మేకర్ భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత కె కామరాజ్ గారు ఆమె స్వర మాధుర్యానికి ముగ్ధులై రాణిగారిని ఇన్ని సాయి రాణి అని ప్రేమగా పిలుచుకున్నారు. ఇక ఆధునిక భారతదేశ శిల్పి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి శత జయంతి ఉత్సవాలు బెంగళూరులో జరిగినప్పుడు అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి రాణిగారిని ఎంతటి రాజభోగంతో ఆహ్వానించారో తెలుసా? అప్పట్లో కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా ఆమె కోసం ఒక ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసి ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళింది. ఒక క్లాసికల్ సింగర్ కు ఆ రోజుల్లో ప్రభుత్వం చార్టర్డ్ ఫ్లైట్ పంపడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక అన్నిటికంటే మోస్ట్ క్రేజీ మరియు ఐకానిక్ మూమెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఒక గ్రాండ్ స్టేజ్ షోలో రాణిగారు హిందీ చిత్రసీమను ఊపేసిన ఓ మైనే ప్యార్ కియా మై క్యా కరు రామ్ ముజే బుద్ధా మిల్ గయా అనే ఫేమస్ పాటను ఎంతో హుషారుగా పాడుతుంటే బాలీవుడ్ గ్రేటెస్ట్ షోమ్యాన్ రాజ్ కపూర్ గారు స్వయంగా స్టేజ్ పైకి వచ్చి ఆమె పాటకు లయబద్ధంగా తబలా, కాంగోలాపై బీట్స్ అందిస్తూ రిధం ప్లే చేశారు. ఒకవైపు రాణిగారి గానం, మరోవైపు రాజ్ కపూర్ గారి లయ. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ఆనాటి ప్రేక్షకులు నిజంగానే ఎంతో అదృష్టవంతులు. కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం కాకుండా దేశ సర్వోన్నత నాయకుల నుండి బాలీవుడ్ రారాజుల వరకు అందరినీ తన స్వరంతో కట్టేసిన మన కె రాణిగారి ఈ చారిత్రాత్మక విజయాలు తెలుగు చలన చిత్ర సంగీత చరిత్రలోనే అతిపెద్ద సువర్ణ అధ్యాయం. తెలుగు సినిమా తొలితరం పాటల తోటలో తొలిసారి వికసించిన ఆ అరుదైన పారిజాతం కన్నంతరాల వరకు మన బహుభాష గాన వైభవాన్ని చాటిన శ్రావ్య కోకిల మన కె రాణిగారి వర్ధంతి పురస్కరించుకుని మన రేడియోషన్ 90.4 ద్వారా మన అందరి షో సిల్వర్ స్క్రీన్ తరపున ఆ అమర గాయని అద్భుతమైన స్వర ప్రస్థానానికి ఘనంగా వినమ్రపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, వినారు కదండి, మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియోషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అచ్చే అమూల్య.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494 56.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్.

0: నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మా రేడియో విష్ణు శ్రోతల కోసం ప్రతిరోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఆణిముత్యాల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. అలాగే మీరు ఎక్కడ ఉన్నా వినే సదుపాయం కోసం రేడియో విష్ణు 90.4 యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాల్ని ఎక్కడ ఉన్నా విని ఆనందించండి. ఇక మరి ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినద్దామా? ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా కోదండరామిరెడ్డి దర్శకుడుగా, చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్య పాత్రధారులుగా 1987లో విడుదలైన చిత్రం జేబు దొంగ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గానం చేసిన పెదవి పెదవి కలయిక ఎందుకు పాట వింటారు. పాట రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం రాజ్ కోటి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్య తేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: జయబుదంగ చిత్రం నుంచి బాలు చిత్ర గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట కృష్ణ, జయప్రద, సుహాసిని ప్రధాన తారాగణంగా 1987 విడుదలైన చిత్రం తేనె మనసులు. ఎస్వి రాజేందర్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి రాజ్ సీతారాం, పి సుశీల గానం చేసిన నా ప్రాణమే ప్రేమగా పాట వింటారు. రచన వేటూరి, సంగీతం బప్పి లహరి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. భార్గవ రాముడు చిత్రం నుంచి పాట విన్నారు కదా, తర్వాత పాట మజ్ను చిత్రం నుంచి నేనే నేనే నేనే హీరో పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన దాసరి పాట మీకోసం. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, రజని జంటగా నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించారు. మరి పాట విందామా?

వస్తారా?

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై

ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు, 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మజ్ను చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. చివరిగా వంశీ దర్శకత్వంలో రాఘవ శాంతిప్రియ జంటగా 1987 విడుదలైన చిత్రం మహర్షి. ఈ చిత్రం నుంచి సాహసం నాపదం రాజసం నారథం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాను చేసిన ఈ పాట సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

మహర్షి చిత్రం నుంచి సాహసం నాపదం రాజసం నారదం పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. ఇవాళ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే అక్షయ. మరి టాపిక్స్ ఏంటో తెలుసుకునే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. నల్ల బోర్డుపై శుద్ధ ముక్కుతో చెప్పే పాఠం కంటే ఉదాహరణలతో వివరిస్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. ప్రశ్నలు అడిగి జవాబు చెప్పమంటే, వస్తువులు ఆకృతులు సహకారంతో వివరించమంటే ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. అందుకే దీన్ని మా బోధనా విధానంలో మార్చుకుంటున్నాం అంటున్నారు ఈ ఉపాధ్యాయురాళ్ళు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన ఈ ఇద్దరి గురించి తెలుసుకుందాం. మొదటి వ్యక్తి తిరుమల శ్రీదేవి గారు. మాది తగరపు వెల్స్, బాపట్ల వ్యవసాయ విద్యా సంస్థ, బీఎస్సీ హోమ్ సైన్స్, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఈ ఇంగ్లీష్, బీఈడీ పూర్తి చేశాను. డిగ్రీ తర్వాత ఐటీడీఏలో 7 పాటు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. తర్వాత డిఎస్సీ రాసి టీచర్ ఉద్యోగంలో చేరాను. గత 24 ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. ప్రస్తుతం భీమిలిలోని పండిత్ నెహ్రూ పురపాలక సంస్థ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. కోవిడ్ ముందు జీవీఎంసీ గూగుల్ ఫ్యూచర్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు పఠన సామర్థ్యాలు పెంచేందుకు విశాఖలోని 147 పాఠశాలల్లో క్రోమ్ బుక్స్, గూగుల్ వర్క్ స్పేస్లు అమలు చేశాయి. పిల్లలకు అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటికి కేడిఎం హై స్కూల్లో పనిచేస్తున్నాను. విద్యార్థులకు సాంకేతిక చేరువైతే వారికి అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్లు 15% పెరిగాయి. తరువాత 7 స్కూల్లో ప్రవేశాలు సగటున 12% పెరిగాయి. అప్పట్లోనే విద్యార్థులకు కాగితరహిత పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి ఫలితాలను చూసి దేశంలో మిగిలిన స్మార్ట్ సిటీల్లోనూ ఈ

ప్రాజెక్టుకు మా బోధన విధానాన్ని అమలు చేశారు. దీన్ని మెచ్చిన గూగుల్ మాపై ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేసింది. నేను జీవశాస్త్రం బోధిస్తుంటాను. మూస పద్ధతిలో పాఠాలు చెబితే ఎవరూ ఆసక్తి చూపరు, అందుకే ఉదాహరణతో చెబుతుంటాను. వివిధ ప్రాజెక్టులు చేయిస్తూ వారిలో ఆసక్తి పెంచుతుంటాను. మారుతున్న కాలంతో పాటు బోధనా విధానాలు మారాలి, సాంకేతిక సాయము అవసరమే. మేం తరగతి గదుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టూల్స్ ను ఉపయోగిస్తుంటాం. దీని ఫలితంగా 7 ఫలితాలు మెరుగుపడుతున్నాయి. గతంలో పోలిస్తే మా దగ్గర ప్రవేశాలు 21% పెరిగాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువయ్యి ఒక్కసారి చేరుకోలేమని చెప్పాల్సి వస్తుంది. మా పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతుల్ని సాధిస్తున్నారు. ఏ ఉపాధ్యాయురాలకైనా ఇంతకు మించిన సంతృప్తి ఉంటుందా? మా విద్యార్థులతో జల వాయు కాలుష్యం ఇప్పటికీ ఎన్నో ప్రాజెక్టులు చేయించాం. అందులో విశాఖ లాసెన్స్ బే కాలనీ వర్షపు నీటిని ఒడిగట్టి భూగర్భ జలాలను పెంపొందించడానికి చేసిన ఆక్వాకాన్ ప్రాజెక్ట్ ఒకటి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఆ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో 5వ స్థానం లభించింది. UNDP సాయంతో క్లౌడ్ బస్ట్ పైన అవగాహన కల్పించాం. కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగుతున్నాను. తొలిత అవార్డుకు దరఖాస్తు చేయలేదు. అన్ని ప్రాజెక్టులు చేసిన తర్వాత వారు దరఖాస్తు చేయించారు. వారి ప్రోత్సాహంతో ముందుకడుగు వేశాను. మరొక ఉపాధ్యాయురాల గురించి తెలుసుకుందామా? మారం పవిత్ర. నాకు సైన్స్ పై ప్రేమ కలగడానికి, ఎన్నో పురస్కారాలు రావడానికి సైన్స్ టీచర్లే కారణం. నా విద్యార్థులకు అలా సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగేలా బోధించాలనుకుంటున్నాను. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిని. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నాను. సాంకేతికతను ఉపయోగించి ప్రయోగాల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తుంటాను. సత్ఫలితాలు సాధిస్తున్నాను. 2009 రామన్నగూడెం UPSC జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా నా ప్రయాణం మొదలైంది. 2023 బదిలీపై పెన్పహాడ్ ZP ఉన్నత పాఠశాలకి వచ్చాను. 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం కార్డ్బోర్డ్ గేమ్స్తో పాటు ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో బోధన అభ్యాసం చేసేలా సామాగ్రిని తయారు చేస్తాను. వాటితో ఆడిస్తూ పాఠ్యాంశాలపై అవగాహన పెంచుతాను. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు, ఇన్స్పైర్ నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్, అగ్రస్త్య, అన్వేష, జిజ్ఞాస వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాను. తరగతి గదుల్లో వినూత్నంగా అవలంబిస్తున్న బోధనాభ్యాస ప్రక్రియ ఫలితాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాను. దీంతో సెమినార్లలో మాట్లాడే అవకాశాలు వచ్చాయి. జీవశాస్త్ర పాఠ్యాంశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించే విధానంపై ఉపాధ్యాయురాలకి శిక్షణని ఇస్తున్నాను. నేను తయారు చేసిన 13 రకాల ఎగ్జిబిటర్లు జాతీయ స్థాయిలో పోటీలు ప్రదర్శించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీక్షా పోర్టల్లో 99 వీడియోలు, పాఠాలను అప్లోడ్ చేశాను. ఇన్నేళ్లుగా విక్రమ్ సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ సహా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాను. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక అవ్వడం నా పట్టుదలకి ఓ గుర్తింపు. నా చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మే మమ్మల్ని పెంచింది. ఆమె కష్టం వృధా పోవద్దని కష్టపడి చదివాను. పెళ్లైనా కొనసాగించి టీచర్ అయ్యాను. సైన్స్ నేర్చుకోవడానికి, దానిపై ఇష్టం పెంచుకోవడానికి మా మాస్టర్లే కారణం. వాళ్ల బాటలో నడిచి కష్టమని భావించే సైన్స్ పట్ల పిల్లల్లో ఇష్టాలను పెంచాలనుకున్నాను. అందుకోసమే నా ప్రయోగాలన్నీ, అవన్నీ ఫలితంగా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అదే నాకు చాలా సంతోషం అని అంటున్నారు ఆవిడ. లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఏది కొనేటప్పుడైనా ఆడవాళ్లు ఏం చూస్తారు, ఎక్కువ కాలం ఉంటుందా లేదా అనే కదా. అలా అని చెప్పి కుక్కర్ని కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నారా? అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రీసైకిల్ మెటల్తో చేసినవి అనారోగ్యాలను తెచ్చిపెడతాయి. ఇవి ఆహారంలోకి సీసాన్ని విడుదల చేస్తాయి. ఇవి దీర్ఘకాలంగా శరీరంలోకి చేరితే మెదడు, మూత్రపిండాలు, ఎముకలే కాదు నరాలపైన దుష్ప్రభావాలను చూపుతుంది. పిల్లల్లో నేర్చుకోవడంలో ఇబ్బందులు, పెద్దవారిలో మతిమరుపు దీర్ఘకాలంగా వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఎంత బాగా పనిచేస్తున్న పాత గీతలు పడ్డ కుక్కర్లైనా వాడద్దు. బదులుగా స్టీల్, అయనైజ్డ్ అల్యూమినియం కుక్కర్లు ఎంచుకుంటే మంచిది. అలాగే మెటల్ వాటిల్లో ఆమ్ల గుణాలను, అంటే టమాటో, చింతపండు వంటివి ఉన్న ఆహారాల్ని ఈ పాత్రల్లో ఎక్కువసేపు ఉంచద్దు. ప్రేమగా అందరికీ నచ్చినవి వంటడమే కాదు, ఆరోగ్యంగా అందిస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. జెన్జీలు జాగ్రత్త పడుతున్నారు, అదేంటో తెలుసుకుందామా? పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు, కానీ ఇంటర్నెట్ వచ్చాక ఆ తీరే మారిపోయింది. ముఖాలు కూడా చూసుకోకుండా ప్రేమలో పడి తర్వాత మోసపోతున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారు చాలా మంది. వీటన్నిటినీ ఆస్కారం ఇవ్వకుండా జెన్జీలు ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్లేటప్పుడు ఎవరు

ఎవరూ లేని ప్రాంతాన్ని ఎంచుకునేవారు. కానీ జెన్జీలు దీనికి భిన్నంగా బహిరంగ ప్రదేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. దూరాలు వెళ్లాల్సి వస్తే గ్రూప్ ట్రిప్లను ఇష్టపడుతున్నారు, లేదా స్నేహితుల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అస్పష్టత ఇష్టపడని జెన్జీలు అవతలి వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది చెప్పుకుంటున్నారు. స్నేహం, ప్రేమ, పెళ్లి ఏదైనా సూటిగా చర్చించుకుంటున్నారు. దీనివల్ల సమయం వృధా కాదు, ఒకరిపై ఇంకొకరి అవసరానికి మించి అంచనాలు ఉండవు. ఒకరినొకరు కలవాలి అనుకున్నప్పుడు ముందుగానే వ్యక్తి వృత్తిగత ఆర్థిక వివరాలని పంచుకొని నచ్చితేనే కలుస్తున్నారట. మాట్లాడుకునేటప్పుడు అవతలి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకొని మాటల్లో తమకు తగిన వారని అనిపిస్తే వెంటనే వాళ్ళని నో చెప్పేస్తున్నారు. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళా. గుడ్లతో రుచికరమైన కూరలు, చెవులో రీంచే కేకులు, బిస్కెట్లు మాత్రమే కాదు, నోరో రీంచే స్వీట్లు, పుడ్డింగ్లు కూడా తయారు చేసుకోవచ్చు. మరి అవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పంచదార 100 గ్రాములు, పాలు 0.5 లీటరు, జాజికాయ 1, వెనిలా ఎసెన్స్ 2 చుక్కలు. మరి తయారీ విధానం ఎలానో తెలుసుకుందామా? ఓ గిన్నెలో గుడ్లు, పాలు, 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసి పంచదార కరిగే వరకు గెలకొట్టుకోవాలి. మిగిలిన పంచదారను ఓ చిన్న గిన్నెలో వేసి 1 నిమిషం కరిగించి ఓవెన్లో పెట్టే గిన్నెల్లో అడుగున నెమ్మదిగా పరుచుకున్నట్లుగా పోయాలి. చల్లారాక దానిమీద గుడ్డు పాల మిశ్రమాన్ని నెమ్మదిగా పోయాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేలో నీళ్లు పోసి మిశ్రమం పోసిన గిన్నెల్లో పెట్టి వాటిని అల్యూమినియం ఫాయిల్తో కప్పేయాలి. ఈ ట్రే మొత్తాన్ని ఓవెన్లో పెట్టి 1 అరగంట సేపు 150 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర బేక్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో పోసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించవచ్చు. బయటకు తీసి చల్లారేక వీటి మీద బాగా గిలకొట్టుకున్న క్రీమ్ అలంకరించి అందించాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి నా టాపిక్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మహిళా ప్రోగ్రాంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

మంచివాడు మంచి చేయడంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయడంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడు

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. చంటి పిల్లడికి షాంపూతో చాలా మంది తలంటుతూ ఉంటారు. మరి స్నానం చేశాక ఒళ్లంతా టాల్కమ్ పౌడర్ వేస్తూ ఉంటారు. మరి చిన్నారి చేతికి పాల బాటిల్ ఇస్తూ ఉంటారు. ఆడుకోవడానికి రకరకాల బొమ్మలు తెచ్చి ముందేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని అనుకుంటే అది అక్షరాల భ్రమే. ఎందుకంటే ఆ టాక్సిక్ ఉత్పత్తుల్లో పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న హానికారక రసాయనాలు ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైందండి. మరి పిల్లల్ని చుట్టేస్తున్న రసాయనాల భూతాన్ని ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫోకస్ చేస్తే ఆ విషయాలు తెలుసుకుందాం. పిల్లలకు వేసే దుస్తుల దగ్గర నుంచి ఆహారం వరకు, వారికి కొనిచ్చే బొమ్మల నుంచి వేసే పౌడర్ల దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జాగ్రత్త మాత్రమే చాలదండి. పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించామా లేదా అని చూసుకుంటే కూడా సరిపోదు. మరి వాళ్ల కోసం ఉపయోగించే ఉత్పత్తులు, వస్తువులు ఎంత మేరకు సురక్షితమో చూసుకోవాలి కూడా. మరి వారి కోసం ఉపయోగించే పౌడర్ నుంచి పాల సీసా దాకా అన్నింట్లోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చివరికి పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఇచ్చే టాయ్స్ విషయంలోనూ నిర్లక్ష్యం కూడా పనికిరాదట. ఎందుకంటే పిల్లల కోసం వాడే ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు ఉంటున్నాయి. మరి నవజాత శిశువుల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లల కోసం ఉపయోగించే అనేక వస్తువుల్లో హానికారక రసాయనాలుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారండి. మరి సాధారణంగా పిల్లల చేతికి ఏది ఇచ్చినా సరే దాని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరం కూడా. మరి పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల వేగంగా కూడా ఉంటుంది.

మరి ఈ దశలో హానికారక రసాయనాలు ప్రభావం పడితే అది వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. మరి అంతేకాకుండా పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా కూడా ఉంటుంది. మరి ప్లాస్టిక్ బాటిల్స్, టాయ్స్, డైపర్స్, టాల్కమ్ పౌడర్, బాడీ లోషన్స్, షాంపూలలో అధిక మోతాదులో టాక్సిన్స్ ఉంటున్నాయి. మరి హానికారక రసాయనాలున్న బేబీ ప్రొడక్ట్లను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలుపుతున్నారు. మరి పిల్లల ఎదుగుదలపై ప్రభావం కూడా పడుతుంది అని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. మరి అవే కాకుండా పారాబెన్స్ అంటే సింథటిక్ ప్రిజర్వేటివ్స్, రకరకాల సబ్బులు, బాడీ వాష్లు, మాయిశ్చరైజర్లు, కాస్మెటిక్స్ లలో కనిపిస్తూ ఉంటాయి ఈ పారాబెన్స్. మరి ఈ రసాయనాలను చర్మం సులువుగా గ్రహిస్తుంది. వీటి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది కూడా. మరి స్కిన్ ఇరిటేషన్ కు కూడా గురవుతూ ఉంటుంది. క్యాన్సర్ వ్యాధికి పారాబెన్స్ కు సంబంధం ఉందని పరిశోధనలో తేలింది. మరి పిల్లల్లో ఎండోక్రైన్ సిస్టమ్ ఎదుగుదల దెబ్బతినటానికి పారాబెన్స్ కారణమవుతాయి అని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఏం చెయ్యాలి, ఇవన్నీ వింటుంటే ఇలా ఉన్నాయి కదా అని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటే, పిల్లల కోసం ఏదైనా వస్తువు కొనే ముందు ఏమున్నాయో లిస్ట్ చూడాలి. మీరు ముందు పారాబెన్, మిథైల్ పారాబెన్, ఈథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్ పేరు కనిపిస్తే ఆ వస్తువు హానికారం అని మీరు గుర్తించాలి. మరి అదేవిధంగా కృత్రిమ సువాసనల కోసం పాథర్లెట్స్ రసాయనాలను వాడుతూ ఉంటారండి. మరి సువాసనలు వెదజల్లే అన్ని రకాల ఉత్పత్తుల్లో ఈ రసాయనం ఉంటుంది. మరి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లోను విరివిగా వాడుతూ ఉంటారు. మరి ఇది అనారోగ్యానికి కారణమవుతుంది కూడా. ఆస్తమా, నరాలకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ప్లాస్టిక్ టాయ్స్, లోషన్స్, షాంపూలు, బేబీ పౌడర్లు, వైప్స్, డైపర్స్ లో కూడా ఈ రసాయనం ఉంటుంది. మరి దీనికి కూడా ఏం చేయాలి అని మీరు అనుకుంటూ ఉంటే, పాథలెట్స్ ఫ్రీ లేక ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని లేబుల్ ఉన్న ఉత్పత్తులను మీరు తీసుకోవాలి. మరి నేచురల్ అలోవెరా ఉత్పత్తులను కూడా ఎంచుకోవచ్చు. మరి వాటర్ వైప్స్ ని ప్రత్యామ్నాయంగా వాడవచ్చు అని డాక్టర్లు సూచిస్తున్నారండి. మరి లిసనర్స్, ఈ విషయాలను మరింత లోతుగా తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ హిట్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మలిస్నెస్ ఫార్మాల్డిహైడ్ మరి ఈ రసాయనాన్ని వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తులు హౌస్ క్లీనింగ్ ఉత్పత్తుల్లో వాడుతూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ స్మోక్ లో కూడా ఫార్మాల్డిహైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అకస్మాత్తుగా పిల్లల కళ్లలో నుంచి నీళ్లు కారటం స్కిన్ ఇరిటేషన్ శ్వాస ఇబ్బందులు వికారం వంటివి కనిపిస్తే ఫార్మాల్డిహైడ్ ప్రభావం అని మీరు అనుమానించాలి. మరి దీర్ఘకాలంలో దీని ప్రభావం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి అని డాక్టర్లు అలాగే పరిశోధకులు తెలుపుతున్నారండి. మరి కేంద్ర నాడీ వ్యవస్థపైన కూడా ప్రభావం పడుతుందట. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే పిల్లలు ఉన్న చోట స్మోకింగ్ చేయకూడదు. మరి నో యాడెడ్ ఫార్మాల్డిహైడ్ NAF లేబుల్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి. మరి అదేవిధంగా వాటర్ రెసిస్టెంట్ ఉన్న దుస్తులు నాన్ స్టిక్ కుక్వేర్ ఫర్నిచర్ స్టెయిన్ ఫ్రీ టెక్స్టైల్స్ అంటే బేబీ బెడ్షీట్స్ లాంటి వాటిలో పెర్ ఫ్లూరో రసాయనాలు ఉంటాయండి. మరి దీనివల్ల కాలేయంపై ప్రభావం పడుతుంది, పిల్లల ఎదుగుదల లోపిస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. మరి దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయానికి వస్తే వాటర్ రెసిస్టెంట్ స్టెయిన్ రెసిస్టెంట్ దుస్తుల జోలికి మీరు అస్సలు వెళ్లకూడదు. వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర దుస్తులు ఎంచుకోవాలి. మరి అదేవిధంగా సాధారణంగా ముఖానికి శరీరానికి వేసుకునే టాల్కమ్ పౌడర్లో మెగ్నీషియం సిలికాన్ వంటి మినరల్స్ ఉంటూ ఉంటాయి. మరి చర్మంపై ఉన్న మాయిశ్చరైజర్ ను గ్రహించడానికి పౌడర్ ను ఉపయోగిస్తారు. కానీ ఇది ఊపిరితిత్తుల ఇరిటేషన్ కు కారణమవుతుందటండి. క్యాన్సర్ తోనూ లింక్ ఉంటున్నట్లు కూడా తేలింది. మరి కొన్ని టాల్కమ్ పౌడర్లలో ఉండే ఆస్బెస్టాస్ ఊపిరితిత్తుల ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటుందట. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. అదేవిధంగా కార్న్ స్టార్చ్ లేక ఆరో రూట్ పౌడర్ ను పిల్లలకు వాడవచ్చు. మరి సబ్బులు షాంపూలు పవర్ జెల్స్ ఫేస్ క్లెన్జర్లు టూత్ పేస్ట్లు వీటన్నింటిలోనూ సల్ఫేట్స్ ఉంటాయండి. ఇవి స్కిన్ ఇరిటేషన్ కు కలిగించడమే కాకుండా కళ్లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తాయి. మరి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎగ్జీమా బారిన కూడా పడతారు అని డాక్టర్లు చెబుతున్నారు. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే మరి మార్కెట్ లో SLS లేని ఉత్పత్తులు లభిస్తూ ఉన్నాయి, లేబుల్ చదివి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఆర్గానిక్ నేచురల్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మలిసినస్ ఇప్పటి వరకు కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. Let's night and enjoy.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమీటర్,

0: 3pH ఇంపిడెన్స్, H. పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మెలిసినెస్, ప్లాస్టిక్స్ లో కనిపించే బిస్ఫెనాల్ ఏ, బీపీఏ అనే రసాయనం ఎండోక్రైన్ వ్యవస్థను ఆటంకపరుస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్, సిపి కప్స్ లో ఈ రసాయనం ఉంటుంది. మరి బాటిల్స్ లో వేడిపాలు లేక ఇతర ద్రవణాలు పోసినప్పుడు బీపీఏ ఆహారంలోకి ప్రవేశిస్తుంది. ఇది మెదడుపై నెగటివ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది. మరి థైరాయిడ్ పనితీరుపై ప్రభావం కూడా చూపిస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు. మరి అదేవిధంగా ఎర్లీ ప్యూబర్టీ కూడా కారణమవుతుంది. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, ప్లాస్టిక్ బదులుగా గ్లాస్ బాటిల్స్ ను మనం వాడుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ డబ్బాలో ఆహారం పెట్టి ఓవెన్ లో అస్సలు వేడి చేయకూడదండి. అలా చేయాల్సి వస్తే మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్స్ ని ఉపయోగించుకోవడం మంచిది. మరి అదేవిధంగా పిల్లలకు వేసే దుస్తులు, ఉయ్యాలలో వేసే టవల్లు, నర్సింగ్ పిల్లో, కార్ సీట్లు, ఇలా చాలా వాటిలో ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఉంటాయండి. మరి ఒక రకంగా ఇవి క్యాన్సర్ కారకాలు అని చెప్పుకోవచ్చు. న్యూరో డెవలప్మెంట్ సమస్యలకు కూడా కారణమవుతూ ఉంటాయి. మరి హార్మోన్ల సమస్యలు, ఇమ్యూనిటీ డిజార్డర్లు కూడా వచ్చి పెడుతూ ఉంటాయి అని డాక్టర్లు చెబుతున్నారు. మరి దీనికోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, పాలియురేథేన్ ఫోమ్ ఉన్న ఉత్పత్తులను మీరు అస్సలు వాడకూడదు. అదేవిధంగా నేచురల్ ఫైబర్లతో చేసిన దుస్తులు, దిండ్లను వాడాలి. అదేవిధంగా ఉన్ని, కాటన్ దుస్తులను ఉపయోగించుకోవాలి. మరి సువాసన వెదజల్లే ఉత్పత్తులను ఎంచుకోవటం అందరూ చూసేదే. మరి వీటిలో ఎక్కువగా సింథటిక్ ఫ్రాగ్రెన్స్ వాడుతూ ఉంటారు, కానీ వీటి వల్ల ఎలర్జీ, స్కిన్ ఇరిటేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి. మరి దీనికోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, నేచురల్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ చేసిన సువాసనలకు మరి లేబుల్ పై ఫ్రాగ్రెన్స్ కాంపోజిషన్ మనం చూసుకోవాలి. అదేవిధంగా ఆర్గానిక్ బ్యాంబూ డైపర్స్ ను కూడా పిల్లలకు మనం ఎంచుకుంటే మంచిగా ఉంటుంది. మరి పిల్లల కోసం ఉపయోగించే వస్తువుల విషయంలో తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితం. మరి పిల్లలు వాడుకునే టాయ్స్, ఇతర వస్తువులకు రెగ్యులర్ గా శుభ్రం చేస్తూ ఉండాలి మీరు. మరి అదేవిధంగా పిల్లలకు పాలు పెట్టేందుకు ప్లాస్టిక్ బాటిల్స్ కు బదులుగా స్టీల్ లేక గాజు సీసాలను ఉపయోగిస్తూ ఉండాలి. మరి ఘాటు సువాసనలు గల సబ్బులు, షాంపూలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా పిల్లల కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్నట్టయితే వాటి లేబిల్స్ తప్పకుండా మీరు చదవాలి. మరి అదేవిధంగా ఆర్గానిక్ ఉత్పత్తులను కూడా మీరు ఎంచుకుంటే మంచిది. అదేవిధంగా నాన్ టాక్సిక్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువులను మీరు తీసుకోవాలి. మరి అంతే, ప్లాస్టిక్ బొమ్మలకు బదులుగా చెక్క బొమ్మలు కొనాలి. అదేవిధంగా వుడెన్ టాయ్స్, మాంటెసోరీ టాయ్స్, బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ టాయ్స్ వంటివి చూసి మీరు తీసుకుంటే మంచిది. మరి పిల్లలకు ఉపయోగించే లోషన్లు వృక్ష పదార్థాల నుంచి తయారైనవి ఎంచుకోవాలి. మరి సువాసన ఉండే ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది అని డాక్టర్లు సూచిస్తున్నారు. మరి పిల్లలు ఆడుకునే వస్తువులను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. కొత్త టాయ్స్, క్లాత్ ని ఉతికాకే ఉపయోగించుకుంటూ ఉండాలి. మరి అదేవిధంగా డిస్పోజబుల్స్ కు బదులుగా క్లాత్ డైపర్స్ ని వాడుకోవాలి అని డాక్టర్లు అలాగే పరిశోధకులు తల్లిదండ్రులకి సూచిస్తున్నారండి. మలిసినర్స్, ఇదండి ఈ రోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఈ రోజు మన కార్యక్రమంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నారు కదా. మళ్ళీ రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే అఫ్రీన్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికర

0: అద్భుతమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. ఇచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, కేపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ప్రపంచ జనాభా, మంచినీళ్ల కొరత, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇవన్నీ పెరుగుతూ మనం ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులని మరోసారి తరచి చూడమని వత్తి చేస్తారు. పంటలకి నీరు కావాల్సిందే, కానీ ఆ నీటి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ముంపు సాగుతో పోలిస్తే ఆధునికమైన స్ప్రింక్లర్లు, బిందు సేద్య పద్ధతుల వల్ల దాదాపు సగం నీళ్లు ఆదా అయినా వాటిని ఏర్పాటు చేయడానికి మొదట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. పైగా కొత్త సాగునీటి వ్యవస్థలను వాడడానికి రైతులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో చోట్ల ప్రతి చుక్క నీరు అపురూపమే.
1: ఇంతకు ముందు వర్షాలు బాగా పడేవి కాబట్టి బావుల్లో నీరు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వానలు తగ్గిపోయి కనీసం బిందు సేద్యానికి సరిపోయేటన్ని నీళ్లు కూడా లేవు.
0: కాబట్టి రైతులు కుండ సాగుని ఎలా వాడుకోవచ్చు చూద్దాం. వేల సంవత్సరాలుగా వాడిన నీళ్లని పొదుపు చేయడానికి చౌకైన పద్ధతి ఇది. ఇది ఎండు, పాక్షికంగా ఎండు ప్రాంతాల్లో కూరలు పండ్లని పండించడానికి ఎంతగానో పనికొస్తుంది. కుండ సాగు పద్ధతిలో గుండ్రని మట్టి కుండలను పంటకు దగ్గరలో మట్టిలో పాతి వాటిలో నీళ్లు పోస్తారు.
1: బిందు సేద్యపు ఖర్చులన్నీ మేము భరించలేం కాబట్టి చేయలేకపోయాం. కుండలు చౌకలో తేలిగ్గానే దొరుకుతాయి కనుక వాటి ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నాము.
0: కుండకి ఉన్న బెజ్జాల గుండా నీళ్లు మెల్లగా బయటకు వెళ్లి మొక్కల వేళ్లని చేరుతాయి. మొక్కలు ఆ నీళ్లని పీల్చుతున్న కొద్దీ కుండలోంచి నీళ్లు బయటికి వస్తాయి. ఈ విధంగా మొక్కలకు సరిగ్గా ఎన్ని కావాలో అన్ని నీళ్లనే కుండ అందిస్తుంది. ఇప్పుడు మనకి కుండ సాగంటే ఏమిటో వివరంగా తెలిసింది. దాని ప్రాముఖ్యత గురించి, వాడే విధానాన్ని గురించి భారతదేశపు రైతుల ద్వారా నేర్చుకుందాం.
2: ఆరిపోవడాలు, ఇతర వృధాల వల్ల కాలవలోంచి నా పొలానికి నీళ్లు పెట్టాలంటే ఒకప్పుడు 12,500 లీటర్లు పైగా నీళ్లు అవసరమయ్యేవి. ఇప్పుడు నేను పంట దగ్గర ఓ కుండ పెట్టి దాని ద్వారా నీళ్లు పెడుతున్నాను. దాంతో నాకు 10వ వంతు నీళ్లే సరిపోతున్నాయి, అంటే 1200 లీటర్లు సరిపోతున్నాయి. పంట కూడా ఆరోగ్యంగానే ఉంది.
0: ప్రత్యేకంగా బాగా ఉప్పెక్కిన భూముల్లో పంటలు పండించ

0: పండించడానికి కుండ సాగు పనికొస్తుంది. పొడి ప్రాంతాల్లోని పొలాలకు ముంపు సాగు పద్ధతిలో నీళ్లు పెడితే నీళ్లు తొందరగా ఆవిరై మట్టి మీద గట్టిగా గరుకుగా ఉండే ఒక ఉప్పు పొర మిగులుతుంది. ఇక దాంతో అక్కడ పంటలు ఎదగవు. మీరు మరిన్ని నీళ్లతో ఆ ఉప్పును కడగడానికి ప్రయత్నిస్తే నీరు తాజాగా ఉన్నా అది మట్టిలోని ఉప్పుతో కలిసి మీ పంటలన్నీ ఎండిగొడుతుంది. కానీ కుండ సాగు చేస్తే మంచి నీరు నేరుగా వేళ్లలోనికి చేరి మీ పంట ఎదుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాగునీళ్లు పెట్టడానికి వీలు కాని వాళ్ళు భూములు, నీళ్లు తొందరగా ఎండిపోయే ప్రాంతాల్లో పంటలను వేయడానికి కూడా కుండ సాగుని వాడవచ్చు. ఈ పద్ధతిలో భూమికి నేరుగా నీళ్లు పెట్టడం లేదు కాబట్టి మట్టి కొట్టుకుపోయే సమస్య ఉండదు. మొక్కల వేళ్లకి మాత్రమే నీళ్లు అందుతాయి కాబట్టి కలుపు మొక్కలు తగ్గిపోతాయి. ఇది ముంపు సాగుతో పోలిస్తే కుండ సాగు వల్ల దక్కే మరో గొప్ప ప్రయోజనం.
1: ముంపు సాగుకు నీళ్లు ఎక్కువ కావాలి, అంతేకాదు పొలం నిండా కలుపు మొక్కలు మొలుస్తాయి. ఆ కలుపు తీయాలంటే ఒక్కొక్కలకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ కుండలతో నీళ్లు పెడితే కలుపు మొక్కలు తక్కువగా కుండ చుట్టూ మాత్రమే మొలుస్తాయి, మిగిలిన పొలంలో కలుపు మొక్కలు రావు.
0: కుండ సాగుని ఏర్పాటు చేయడం చౌక, పైగా వాడడం చాలా తేలిక. కుండ సాగు వల్ల దక్కే అనేక ప్రయోజనాలు మనకి తెలిసాయి కాబట్టి పొలంలో మట్టి కుండలని ఎలా అమర్చాలో ఇప్పుడు చూద్దాం. సుమారు 10 లీటర్ల నీళ్లు పట్టే కుండలను ఎంచుకోవాలి. అవి మట్టితో చేసి మట్టి మీదో బట్టిలోనో కాల్చినవై ఉండాలి. కుండలు చిన్నవైతే తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి కాబట్టి మీకు అవి ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయి. కుండ గోడ 1 సెంటీమీటర్ మందంగా ఉండాలి. ఇది మరీ మందంగా ఉంటే అందులోంచి నీళ్లు తక్కువగా బయటకు వస్తాయి. కానీ గోడ మీద సన్నగా ఉంటే కుండని మట్టిలో పాతి పెట్టినప్పుడు తేలికగా విరిగిపోతుంది. కుండని పెడితే దాని మెడ నేలకి సమానమైన ఎత్తులో ఉండాలి. ఒక గుండ్రటి గుంటని తవ్వాలి. కుండ కన్నా గుంట పెద్దదిగా ఉండాలి. గుంట సైజుని కుండ సైజుకి సర్దుబాటు చేయాలి. తవ్విన మట్టిని పక్కకి పెట్టాలి. కొందరు రైతులు ఈ మట్టిని రెట్టింపు మొత్తంలో బాగా కుళ్ళిన పొలం ఎరువుతో కలిపి ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని గుంటలో పోస్తారు. ఇది నేలకి సారాన్ని చేర్చి మొక్కలు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. కుండని గుంట మధ్యలో పెట్టి మిగిలిన మిశ్రమంతో గాని త్రవ్విన మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండ మెడ బయటికే ఉంచాలి. ఇప్పుడు కుండల్లో మంచినీళ్లు నింపి అవి ఆవిరైపోకుండా మట్టి మూతలు పెట్టాలి.
2: ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా కుండకి మూత పెడతాం. రెండోది, పురుగులేవైనా కుండలో పడవచ్చు, నాచు పెరగవచ్చు. అలా జరగకుండా మేము కుండకి మూత పెడతాం.
3: సరియా,
0: కుండ మెడ నుంచి 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో కుండ చుట్టూ దోస, బెండ వంగ వంటి 4-5 కూరగాయల విత్తనాలు గాని మొలకలు గాని నాటాలి. వరుసగా మొలకల మధ్య కూడా ఒకేలాంటి దూరం ఉండాలి. ఒక్కో కుండ దానికి 40 సెంటీమీటర్ల వరకు మట్టిని తడుపుతుంది. కాబట్టి మీ కూరగాయల తోటలో కుండలను 80 సెంటీమీటర్ల ఎడంలో పాతిపెట్టండి. కుండలు ఆరినప్పుడల్లా కొద్ది రోజులకోసారి వాటిలో నీళ్లు పోస్తుండాలి. కొన్నేసి వారాలకు ఒకసారి చొప్పున నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ ను కలపవచ్చు. ఇది మొక్కలు బాగా పెరగడానికి దోహదపడుతుంది.
2: కుండలో పోయడానికి గ్రోత్ ప్రమోటర్ ని మేం స్వంతంగా తయారు చేస్తాం. కిలో అరటి పండ్లు, కిలో బెల్లం, 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు తీసుకుని అన్నిటినీ కలిపి గుజ్జులా చేసి డబ్బాలో పోసి కీటకాలు దోమల బారిన పడకుండా ఒక గుడ్డ కప్పుతాం. టానిక్ తయారయ్యే వరకు రోజు ద్రవణాన్ని బాగా కలపాలి. అప్పుడు లీటర్ గ్రోత్ ప్రమోటర్ ను 10 లీటర్ల నీళ్లలో కలిపి కుండలో పోస్తాం. ఇది పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది కాబట్టి పంట ఆరోగ్యంగా చక్కటి పోషణతో పెరుగుతుంది.
0: కొబ్బరి నారలకి కుండకి కాండానికి మధ్య 60 నుంచి 90 సెంటీమీటర్లు వదిలేయాలి. మామిడి మొక్కలకైతే కుండకి కాండానికి మధ్య 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 4 మీటర్ల దూరంలో నాటినా కొద్దిగా ఎదిగిన పళ్ల చెట్లయితే 2 చెట్లకి మధ్య 1 కుండ ఉంచాలి. చెట్లు మరింత ఎడంగా ఉంటే చెట్టు మొదలుకి కుండకి మధ్య 1-2 మీటర్లు వదిలేయాలి.
2: ఎదిగిన మా కొబ్బరి చెట్లకు పోషకాలు లేవు, అవి బలహీనంగా కనిపించేవి. తెగుళ్లు జబ్బులు తేలిగ్గా సోకుతాయి. వాటి

0: దిగుబడి తగ్గిపోతుంది. ఆందోళన పడ్డాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చెట్లకు దగ్గర్లో కుండలను పాతి వాటిలో క్రమం తప్పకుండా గ్రోత్ ప్రమోటర్ ను జోడించమని మా పొరుగామె సలహా ఇచ్చింది. దాన్ని నేను పాటించాను. ఇప్పుడు మా చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి, దిగుబడి కూడా పెరిగింది, సంతోషంగా
1: ఉన్నాను.
2: నేను రెండు చెట్ల మధ్య

0: కుండలు దొరకపోతే బదులుగా ప్లాస్టిక్ సీసాలు వాడవచ్చు. సీసాల్లో నీళ్లు తేలిగ్గా నింపడానికి పైభాగాన్ని కత్తిరించండి. వేడి చేసిన మేకుతో గాని, వైర్ మెటల్ చువ్వతో గాని సీసా దిగువ భాగంలో బెజ్జాలు పొడవండి. ఎన్ని బెజ్జాలు చేస్తే నీళ్లు అంత తొందరగా ప్రవహిస్తుంది. సీసాలోకి మట్టి వేళ్లు చేరి బెజ్జాలు మూసుకుపోకుండా తమిళనాడు రైతులు ఓ తెలివైన పరిష్కారాన్ని కనిపెట్టారు.
1: కుండలు దొరక్కపోతే సీసాలతో పంటలకు నీరు పెడదామనుకున్నాను. సీసాలకి బెజ్జాలు పొడిచి సీసాకి గోనె సంచిని చుట్టి మట్టిలో పాతి పెడతాను. ఇలా చేస్తే బెజ్జాలు మూసుకుపోకుండా నీరు మామూలుగా బయటకొస్తుంది. నా ఇతర రైతు నేస్తాలకు కూడా ఇదే సలహా ఇచ్చాను. దాన్ని వాళ్లు పాటించారు. అందుకనే నీటి కొరత ఉన్నా మా పంటలన్నీ చాలా ఆరోగ్యంగా పోషణతో కనిపిస్తాయి.
0: సీసాలను మట్టిలో పాతి వాటి మూతులని నేల మీదికి ఉంచాలి. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పాతి పెట్టిన మట్టి కుండల్లో నీళ్లు పోయడం అనే చిట్కాని వేలాది సంవత్సరాలుగా విజయవంతంగా వాడడం జరుగుతుంది. ఇతర సాగునీటి పద్ధతుల కన్నా కుండ సాగుకి నీళ్లు తక్కువ కావాలి. పొడి ప్రాంతాలు, ఉప్పుడు భూములు, నిటారుగా ఉన్న వాళ్లుల్లో నిన్ను చేపట్టవచ్చు. గుంటలు తవ్వి అప్పుడు వచ్చిన మట్టిని రెట్టింపు కంపోస్టుతో కలపాలి. మట్టి కంపోస్టుల మిశ్రమంతో గాని మట్టితో గాని కుండ చుట్టూ ఖాళీని నింపాలి. కుండలని కొన్ని రోజులకోసారి గాని, ఆరిపోయినప్పుడు గాని నీళ్లు నింపాలి. కొన్ని వారాలకోసారి నీళ్లలో 1 లీటరు గ్రోత్ ప్రమోటర్ను కూడా కలపవచ్చు. కుండ సాగుతో మీరు ప్రతి చుక్కకు ఎక్కువ పంటను పండించవచ్చు.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
3: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం
3: ఫోన్ 0881622345 4

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: Hi friends, a very good afternoon. Are you waiting for Vignana Dasani? Okay listeners, mari inaatu mana karyakramamlo ippudu konni vishayalu telusukundam. Listeners, okkasari kaasta venakki velli maha visphotanam jarigin tarvata శక్తి పదార్థాల పరస్పర మార్పుల అనంతరం జరిగిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ పదార్థంలోని ప్రాథమిక కణాలు హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్, ఆక్సిజన్ మొదలైన మూలకాలుగా తయారైనవి. అయితే మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న మూలకాలు 92. వీటిలో 81 ఘన పదార్థాలు, 9 వాయు పదార్థాలు, 2 ద్రవ పదార్థాలు. ఇక ఈ మూలకాలతో ఏర్పడ్డవే ఆదికాలపు ధూళి మేఘాలన్నమాట. అయితే ఈ మేఘాల్లోని పదార్థమే అటు నక్షత్రాలుగా ఇటు గ్రహాలుగా ఏర్పడింది. అంటే గ్రహ నక్షత్రాల్లోని మౌలికమైన మూల పదార్థం ఒకటేనన్నమాట. ఇక గోడకు కొట్టబడి ఉన్న పిడక, పొయ్యిలో మండుతున్న పిడక, ఇక పేడ అనే ఒకే పదార్థంతో తయారైనవి కదా. అయితే మరి పొయ్యిలోని పిడకే మండుతుందే? అంటే దాన్ని మండించాం కనుక మండుతుంది. అయితే సూర్యుని కూడా మండించాలి కదా. ఎవరు మండించారు, ఎలా మండించారు అనుకుంటే ఎవ్వరూ మండించరు, తనంతట తానే మండుతున్నాడు. ఇక సూర్యుడు ఎందుకు మండుతాడో శాస్త్రవేత్తలు సకారణంగా తెలియజేశారు. ఇక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే ఈ మూడు దశల్ని జీవుల నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. అవునా? మనకే కాదు సూర్యునికి కూడా ఈ మూడు దశలు ఉంటాయి. మొదటిది బాణభాస్కరుడు. ఇక తిమిరాంధకారాన్ని సంహరించి ఉషఃకాంతులు వెదజల్లుతూ తూర్పు దిక్కున ఉదయించాడు బాలభానుడు అంటూ సూర్యోదయాన్ని గూర్చి హృద్యంగా అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు కవులు. అవునండి, మరి సామాన్యంగా మన దృష్టిలో బాలభాస్కరుడంటే అప్పుడే ఉదయించిన సూర్యుడు అనే అర్థం వస్తుంది. కాని ఇక్కడ బాలభాస్కరుడంటే ఉదయించే సూర్యుడనే అర్థం ఏమాత్రం కాదు. నక్షత్రం ఏర్పడిన నాటి తొలి దశ. అయితే ఈ నక్షత్రాలను భ్రూణ నక్షత్రాలు అని అంటారు. ఇక్కడ భ్రూణ అంటే శిశువు అని అర్థం. ఇక విశ్వాంతరాళంలోని మూలకాల ధూళి మేఘాల నుండి గ్రహ నక్షత్రాలు ఏర్పడతాయని కదా మనం తెలుసుకున్నాం. ఇక ఈ నక్షత్రాలు అలాగే పుట్టాయనేది ఎలా తెలిసింది అనే ప్రశ్న మనకు వస్తుంది. అవునా? ఇక కాలపురుష మండలం. ఇక కాలపురుష మండలం అని నక్షత్ర మండలంలోంచి చూస్తే తెల్లని దూది పింఛల చంద్రుని ఆకారమంతగా మసక మసగ్గా ఒక నెబ్యులా కనిపిస్తుంది. దీన్ని ఆరియన్ నెబ్యులా అని అంటారు. ఇక ఏప్రిల్ మాసంలో సాయంత్రం పూట చుక్కలు వచ్చే సమయానికి పశ్చిమాకాశంలోకి చూస్తే మూడు చుక్కలు బాగా ప్రకాశిస్తూ ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇక వీటిని మన గ్రామాల్లో ప్రజలు గొర కొయ్యలు అని అంటారు. ఈ మూడు చుక్కలని కలుపుకుని వాటికి పైన అంటే తూర్పుకు దూరంగా రెండు పెద్ద చుక్కలు, కింద పశ్చిమంగా రెండు పెద్ద చుక్కలు కనిపిస్తాయి. వీటన్నింటినీ కలుపుకున్నదే ఈ కాలపురుష మండలం. అయితే ఈ మండలంలో ఈ మూడు చుక్కలకు అంటే గొరకొయ్యలకు కిందగా ఈ నెబ్యులా అనేది కనిపిస్తుంది. ఈ నెబ్యులా మనకు 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక ఖగోళ శాస్త్రవేత్తలు రేడియో టెలిస్కోప్ తో ఈ నెబ్యులాను పరిశీలిస్తుంటే ఈ నెబ్యులాకి అవతల ఉన్న ఒక నల్లని పెద్ద మేఘం అంటే ధూళి మేఘం నుండి నక్షత్రాలు పుడుతున్నట్లుగా తెలుసుకున్నారు. ఇక వీటి పుట్టుక మామూలే. విశాలంగా ఉన్న వాయు ధూళి పదార్థం దగ్గరగా జరిగి దట్టంగా ఏర్పడి సాంద్రత చెందుతుంది. ఈ వాయు ధూళి పదార్థాలు ఇలా వేగంగా దగ్గరగా రావడంలో వాటి మధ్య ఘర్షణ ఏర్పడి దానిలో ఉష్ణోగ్రత అనేది జనిస్తుంది. ఈ స్థితిలోనే దీన్ని ఎంబ్రియో స్టార్ అని అంటారు. అదే భ్రూణ నక్షత్రము అన్నమాట. ఈ భ్రూణ నక్షత్రం నిరంతరం దానిలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల మరింత పదార్థాన్ని

దానిలోకి తీసుకుంటూ దాని ఆకారాన్ని పెంచుకుంటుంది. ఇలా 10 లక్షల మిలియన్ సంవత్సరాలు గడిచిన తర్వాత దానిలోని సాంద్రత, పరిమాణం, ఉష్ణోగ్రత అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇక ఉష్ణోగ్రత ఎంతకు పెరిగిపోతూ ఉందంటే దాదాపు 1,40,000 డిగ్రీ సెంటీగ్రేడ్ కు పెరిగిపోతుంది. అంటే ఆ గోళాంతర్ భాగంలో ఈ ఉష్ణోగ్రత జనించేసరికి ఇక దాని మధ్య భాగంలో థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ఏర్పడి శక్తి అనేది జనిస్తుంది. లిసనర్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుసుకుందాం.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక రెండవ దశ యవ్వన సూర్యుడు. సూర్యగోళ అంతర్భాగంలో ధర్మో న్యూక్లియర్ చర్యలు ప్రారంభం కావడంతో సూర్యుని యవ్వన దశ ప్రారంభమైనట్లే. ఇక్కడ ముందు రెండు విషయాలు తెలుసుకుంటే గాని ఈ యవ్వన కాల జీవితం అనేది అర్థం కాదు. అదేంటంటారా, ఒకటి ఏంటంటే సూర్యంలోని భాగాలు, రెండోది ధర్మో న్యూక్లియర్ చర్యలు. ఇప్పుడు సూర్యంలోని భాగాల గురించి తెలుసుకుందాం. సూర్యుడు వాయుగోళం అని కదా మనందరికీ తెలుసున్నది. అయితే కొబ్బరికాయలో పీచు, దాని కింద టెంక, దాని కింద కొబ్బరి, దాని మధ్య నీటి భాగాలు అనే నాలుగు భాగాలు ఎలా ఉంటాయో సూర్యగోళం కూడా కొరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్, దాని మధ్య ప్లాస్మా ఆవరణం అనే నాలుగు భాగాలుగా ఉంటుంది. ఇక వీటిలో సూర్యగోళ గర్భంలో ఉండేది ప్లాస్మా ఆవరణం. దీనిలోనే తొలిత న్యూక్లియర్ చర్యలు అనేవి ప్రారంభమవుతాయి. ఆటం బాంబు అంటే ఏంటో తెలుసుకుందాం. హిరోషిమాలో అంత విధ్వంసాన్ని సృష్టించిన యురేనియం 235కి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది తెలుసుకునే ముందు యురేనియం 235 అంటే ఏంటో తెలుసుకోవాలి, అవునా? ఇక ఇక్కడ యు అంటే యురేనియం, 235 అనేది దాని ద్రవ్యరాశి సంఖ్య. అసలు ఈ ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి? యురేనియం పరమాణు గర్భంలో 92 ప్రోటాన్లు, 143 న్యూట్రాన్లు ఉంటాయి. అంటే 92 + 143 = 235, అవునా? కాబట్టి దాని ద్రవ్యరాశి సంఖ్య అనేది 235. అప్పుడు ఆ యురేనియం ను U-35 అని పిలుస్తారు. మరో రకం యురేనియం ఉంది, దానిలో దీనిలాగానే దాని గర్భంలో 92 ప్రోటాన్లు ఉండి న్యూట్రాన్లు మాత్రం 146 మాత్రమే ఉంటాయి. U-238 అని అంటారు. ఇవన్నీ యురేనియం యొక్క ఐసోటోప్ రూపాలు. ఇక పరమాణు నిర్మాణం, కొన్ని ఇళ్ళు, కొన్ని డాబాలు, కొన్ని వీధులు, ఇవన్నీ కలిసినదే ఒక ఊరు. ఇక కొన్ని ఊళ్ళు, పట్టణాలు కలిసింది ఒక జిల్లా అవుతుంది. అలాగా కొన్ని గ్రహాలు, ఉపగ్రహాలు కలిసి ఒక నక్షత్రం అధీనంలో ఉండటమే సూర్య కుటుంబం. ఇలాంటి కొన్ని సూర్య కుటుంబాలు కలిసిమెలిసి ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉండేదే నెబ్యులా, అంటే గెలాక్సీ అన్నమాట. ఇలాంటి కొన్ని నెబ్యులాలన్నీ కలిసి ఒక కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నదే ఒక విశ్వం అవుతుంది. ఇక ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో కూరబడ్డ కేంద్రకం కూడా కలిసి ఉన్న కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉన్నదే పరమాణువు అవుతుంది. ఇక పరమాణువు నుండి విశ్వం వరకు ఉన్నది ఒకే పద్ధతి. ఈ పద్ధతికి భిన్నంగా ఈ ప్రకృతిలో ఏ పదార్థం లేదు. ఇక ఈ ప్రకృతిలో 92 మూలకాలు సహజ సిద్ధంగా ఉన్నాయని, ఇవి ఆదికాలం నాటి బ్రహ్మాణువు బద్దలైన తర్వాత ఏర్పడ్డాయని ఇంతకు ముందే తెలుసుకున్నాం, అవునా? అయితే ఈ మూలకాలన్నీ కూడా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, మీసాన్లు అనబడే వాటి చేత ఏర్పడినవే. కాని వాటి వివిధ అమరికలను బట్టి రకరకాల మూలకాలుగా ఆవిర్భవించాయి. ఇక రకరకాల ఆకారాలు, వివిధ రకాల అంతస్తులు గల మేడలన్నీ రాయి, సున్నం, ఇనుము, కలప అనే పదార్థంతోనే ఎలా ఏర్పడ్డాయో ఈ మూలకాలు కూడా అలాగే ఏర్పడ్డాయి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం పరమాణు నిర్మాణం గురించి తెలుసుకుంటాం కదా, ఇప్పుడు దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సృష్టి క్రమంలో హైడ్రోజన్ అనే మూలకం ప్రాథమికంగా హెచ్చు స్థాయిలో తయారైందని మనకు తెలుసు, అవునా? ఇప్పుడు హైడ్రోజన్ పరమాణువునే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హైడ్రోజన్ పరమాణువులో కేంద్ర స్థానంలో ఒక ప్రోటాన్ ఉంటుంది. ఆ ప్రోటాన్ చుట్టూ ఒకే ఒక ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే ప్రోటాన్లు ధన విద్యుదావేశాన్ని కలిగి, ఎలక్ట్రాన్లు రుణ విద్యుదావేశాన్ని కలిగి తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇక సూర్య కుటుంబంలోని ద్రవ్యరాశిలో అత్యధిక శాతం, అంటే 99.85% సూర్యునిలో ఉన్నట్లుగా పరమాణువులోని ద్రవ్యరాశిలో 99.97% దాని కేంద్రంలోనే కేంద్రీకృతమే ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ల కంటే ప్రోటాన్లు అత్యంత బలశాలురన్నమాట. ఇంతవరకు పరమాణువు గురించి మనకి 2 విషయాలు తెలుసాయి. అవేంటి? దాని కేంద్ర స్థానంలో అత్యధిక ద్రవ్యరాశి కలిగిన ధనావేశాలైన పాజిటివ్ ప్రోటాన్లు ఉంటాయని, ఇక అత్యల్ప ద్రవ్యరాశి కలిగి ఋణావేశాలైన నెగటివ్ ఎలక్ట్రాన్లు దాని చుట్టూ ఉంటాయని మనందరికీ తెలిసింది, అవునా? ఇక పరమాణువులోని ఎలక్ట్రాన్లోని ఋణావేశం అంటే నెగటివ్, ఇక ప్రోటాన్లోని ధనావేశం ప్లస్ అంటే పాజిటివ్ చార్జ్ అనేది ఒకదానికొకటి పరస్పరం వ్యతిరేక శక్తులు కాబట్టి ఒకదాని విద్యుదావేశాన్ని మరొకటి రద్దు చేస్తుంది. అప్పుడది ఎలాంటి విద్యుదావేశాలు లేక తటస్థంగా ఉండిపోతుంది. ఇప్పుడు మనందరికీ మరొక అనుమానం వస్తుంది. అదేంటి? అధిక ద్రవ్యరాశి గల ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఎందుకు కలుపుకుని ఉండవు అనే డౌట్ వస్తుంది, అవునా? అధిక ద్రవ్యరాశి గల ప్రోటాన్లు ఎలక్ట్రాన్లను ఎందుకు కలుపుకుని ఉండవు అనే డౌట్ అనేది వస్తుంది, అవునా? ఇక భూమి కూడా ఎప్పుడూ తనపై ఉన్న ప్రతి వస్తువును తనతో అంటి పెట్టుకోవాలని చూస్తుంది. కానీ మనమేం చేస్తాం? మన శక్తిని కూడా తీసుకుని భూమి ఆకర్షణని కాదని అడుగు తీసి అడుగులు వేస్తాం. ఇక మనలోని ఆ చలన శక్తి వల్లే భూమిని అంటి పెట్టుకుని పడి ఉండక కదులుతూ ఉంటాం. అలాగే మన భూమి కూడా, ఇక సూర్యుడు కూడా తన గురుత్వాకర్షణ శక్తితో నవగ్రహాల్ని, వాటి ఉపగ్రహాల్ని తనలోకి లాక్కోవాలని చూస్తాడు తన అగ్నికి ఆజ్యంగా. కాని గ్రహాలన్నీ సూర్యుని ధిక్కరించి అమిత వేగంతో సూర్యుని చుట్టూ పరుగులు తీస్తుంటాయి. ఈ విధంగానే ఖచ్చితంగా పరమాణువులో కూడా ఇదే జరుగుతుంది. ఇక ప్రతి ఎలక్ట్రాను సెకనుకు కొన్ని లక్షల సార్ల ప్రోటాన్ చుట్టూ, అంటే కేంద్రకం చుట్టూ పరుగులు తీస్తూ స్థిరత్వాన్ని చేకూర్చుకుంటుంది. ఇక ఇప్పుడు హైడ్రోజన్ విషయం చూస్తే దీనిలో ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్ ఉంటాయి. కాబట్టి దాని పరమాణు సంఖ్య 1 అవుతుంది. దాని పరమాణు భారం 1.008. ఇక కార్బన్ పరమాణు భారం 12. ఇక దీన్ని ప్రమాణంగా తీసుకుని మిగిలిన మూలక పరమాణువుల భారాన్ని లెక్క కడతారు. ఇక కొన్ని మూలకాల్లో న్యూక్లియస్ లో 2 ప్రోటాన్లు అనేవి ఉంటాయి, కొన్నింటిలో 3, 4, 10, 50 ఇలా చాలా ఉంటాయి. అయితే ఒక పరమాణు కేంద్రకంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో దాని చుట్టూ తిరుగుతూ అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ఒక ప్రోటాన్ 5 ఎలక్ట్రాన్లు లేదా 4 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్లు గల పరమాణువులు అసలు ఉండనే ఉండవు. ఇక ఈ విధానంలో మూలకాలలో 1 హైడ్రోజన్ అవుతుంది. ఇక 2 హీలియం. ఇక 8 ఆక్సిజన్. 79 బంగారం అవుతుంది.

అంటే ఒక బంగారపు పరమాణు కేంద్రంలో 79 ప్రోటాన్లు, వాటి చుట్టూ 79 ఎలక్ట్రాన్లు అనేక కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఆక్సిజన్ పరమాణు కేంద్రకంలో 8 ప్రోటాన్లు ఉండి దాని చుట్టూ 8 ఎలక్ట్రాన్లు 2 కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. లిసనర్స్, మరింత వరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా మనకు తెలియని అనేక విషయాలు తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: FM 90.4.
1: Hi, hello listeners. Welcome to Radio Isno 90.4 with me Ajay Amulya. ఈ రోజు అదే సంగతిలో కొన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. మరి ఆ కబుర్లు వినేద్దామా? నూడిల్స్ ను ఎంతమంది తిన్నా జపాన్కు చెందిన తోషియా అంత ఇష్టంగా మాత్రం ఎవరూ తినలేరు. ఎందుకంటే ఇతడు ఇప్పటి వరకు 40 దేశాలకు చెందిన 5,600 రకాల నూడిల్స్ ను రుచి చూశాడు. అలా రుచి చూసి వాటిని అందరిలా అంతటితో వదిలిపెట్టేయలేదు. ఒక వెబ్సైట్ ను ప్రారంభించి దాంట్లో వివిధ దేశాలకు చెందిన నూడిల్స్ ను రుచుల గురించి చెబుతూ వాటికి రేటింగ్స్ కూడా ఇస్తున్నాడట. అంతేకాదు, ఈ వెబ్సైట్లో తాను ఇప్పటి వరకు తిన్న నూడిల్స్ రుచిని వర్ణించడమే కాకుండా ఏ నూడిల్స్ ఏ దేశానికి చెందినదో, దాన్ని వండడానికి ఎంత సమయం పడుతుందో, దాంట్లో ఏమేం కలిపారో సమగ్రంగా వివరిస్తున్నాడు. ఈ వివరణలు నచ్చిన అభిమానులు విదేశాల నుంచి కూడా తోషియో కోసం నూడిల్స్ పంపిస్తున్నారు. అంతేకాదు, యూట్యూబ్లో వివిధ రకాల నూడిల్స్ గురించి తన అభిప్రాయాలను సెలవిస్తున్నాడు. ఈ మధ్యే నూడిల్స్ మీద ఓ పుస్తకం కూడా రాశాడంట. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక అద్భుతమైన పాట వినేయండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్, అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్.

అనగానే ఆ ఊళ్ళో నివసించే ప్రజలు గుర్తు వస్తారు. స్పెయిన్లోని ఒక గ్రామంలో మార్టిన్ సిన్ఫోరసా అనే భార్యాభర్తలే ఉంటున్నారు. 45 ఏళ్లుగా వీళ్ళిద్దరూ మాత్రమే ఈ ఊళ్ళో నివసిస్తున్నారు. వీరికి తోడుగా 4 కుక్కపిల్లలు, 3 పిల్లులు, 25 కోళ్ళు ఉన్నాయట. ఒకప్పుడు అన్ని ఊళ్ళలాగానే జనంతో ఈ ఊరు కూడా కలకల్లాడేదట. 45 ఏళ్ల కిందట వచ్చిన భయంకరమైన తుఫాను కారణంగా ఇళ్ళన్నీ కూలిపోయాయి. దాంతో గ్రామస్తులు ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈ భార్యాభర్తలు మాత్రం ఊరి మీద మమకారాన్ని వదులుకోలేక నిత్యావసరాలను దగ్గరలో పట్టణం నుంచి తెచ్చుకొని ఊళ్ళోనే ఇలా కాలం గడిపేస్తున్నారట. ఆకాశాన్ని అంటుతున్న అద్దెలు చాలామందిని భయపెడుతున్నాయి. లూక్ ఎమసిన్ని కూడా భయపెట్టాయి. 1.5 లక్షల అద్దె చెల్లించడం లూక్ వల్ల కాలేదు. అందుకే ఓడల్లో సరుకులు రవాణాకు ఉపయోగించే కంటైనర్ను తెచ్చుకుని కొంత మొత్తం ఖర్చు పెట్టి దాన్ని ఇల్లుగా మార్చేసుకున్నాడు. ఇలా శాన్ఫ్రాన్సికో నగరంలోని రోజురోజుకు పెరిగిపోతున్న అద్దెలు తన ఆలోచన ద్వారా ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. ఈ ఆలోచన కొంతమందికి నచ్చడంతో వాళ్ళు కూడా లూక్ బాట పట్టారట. కొంతమంది పుస్తకం చదువుతూనే నిద్రలోకి జారిపోతుంటారు. కొంతమందికి రాత్రుళ్ళు ఏదో ఒక పుస్తకం చదివితే గాని నిద్ర పట్టదు. ఇలాంటి వాళ్ళ కోసమే టోక్యో హాస్టల్లో సరికొత్తగా పుస్తకాల అరల పక్కనే పడుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. కావాల్సిన పుస్తకాన్ని వెంటనే తీసుకుని చదువుకుంటూనే నిద్రలోకి జారిపోయే సౌకర్యం కల్పించారు. 1500కు పైగా ఇంగ్లీష్, జాపనీస్ పుస్తకాలను అందుబాటులో ఉంచి ఇష్టమైన పుస్తకాలు కొన్ని చదువుకుని నిద్రలోకి జారిపోమంటున్నారు. పుస్తక ప్రియులకు సంతోషపెట్టే ఈ ఆలోచన బాగుంది కదా. మరి ఇంకొన్ని కబుర్లు వినే ముందు ఒక పాట వినేయండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
2: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం
1: ఫోన్ 0881622344 చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు నలుగురు కలిసి తమ ఆనందాన్ని పంచుకోవడం ఎక్కడైనా జరిగేది కానీ ఓ తల్లి బాధను పంచుకుని ఆమెకు సంతోషాన్ని కలిగించడానికి కెనడాలోని అంటారియా అనే ఊర్లో వాళ్ళందరూ ముందుకు రావడమే ఇక్కడి విశేషం 7 ఏళ్ల చిన్నారి ఇవాన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు పరిస్థితి విషమించడంతో అతడు బతుకుండేది కొన్ని రోజులేనని వైద్యులు తేల్చి చెప్పేశారు అంటే రాబోయే క్రిస్మస్ను కూడా ఇవాన్ చూడలేడని తల్లి నికోలాకు అర్థమైంది అందుకే 2 నెలల ముందుగానే తన ఇంటిని క్రిస్మస్ ట్రీతో అలంకరించింది ఈ పండుగను ముందుగానే ఆహ్వానించింది ఈ ఏర్పాట్లు చూసిన ఇవాన్ ఎంతగానో సంతోషించాడట ఇవాన్ తల్లి పడుతున్న ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఊర్లో వాళ్ళందరూ అదే రోజున తమ ఇళ్లను పండుగ కోసం ముస్తాబు చేసి ఆ రోజే పండుగ వచ్చినట్లుగా అతడిని సంతోషపెట్టారట మరి విన్నారు కదండి ఈరోజు విశేషాలు మరి రేపు వచ్చే ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం Until then, stay tuned to Radio Vishnu 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. Signing off, మీ ఆర్జే అమూల్య.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavaripu Mahesh, MBBS DNB, MS Neuro Surgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్ర

0: చికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
6: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
6: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
7: హలో, నమస్తే అమ్మా. శుభ సాయంత్రం చిట్టు తల్లి, బంగారు తల్లి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దావరం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. బంగారు తల్లి,
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
7: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
7: ఎవరు తీర్థ గారా? ఇప్పుడు నేను సరిగ్గా స్టార్ట్ చేశాడు, కరెక్ట్ గా మీ అన్నారు నాకు అక్కడ కట్ అయిపోయింది.
0: నేను పల్లవీనండి.
7: ఓ పల్లవి చెట్టు తల్లి, నమస్తే. శుభ సాయంత్రం అమ్మా.
0: నమస్తే అండి. మరి ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో వచ్చేసాను, ఏంటో చెప్పమంటారా?
7: చెప్పండి.
0: ఓకే అండి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇదవుదాం అదవుదాం అని చాలా ఊహించుకుంటాం కదా, కానీ పెద్ద అయ్యేసరికి పరిస్థితులన్నీ మారిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అదే చిన్నతనంలోకి వెళ్తే మీరు ఏం పనులు చేస్తారు, ఏమవ్వాలనుకుంటారు?
7: నేనైతే ఒకటి టీచర్ అవ్వాలనుకున్నానండి.
0: ఓకే అండి.

0: రెండు పత్రికా విలేకరు అవ్వాలనుకున్నాను, మూడు ఆకాశవాణిలో రేడియో స్టేషన్ లో అనౌన్సర్ అవ్వాలనుకున్నాను.
1: ఓకే అండి, మరి ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వెళ్తే ఈ మూడిట్లో ఏమవుతారు?
0: నాకు ప్రాణానికి ప్రాణం, ప్రాణంలో ప్రాణం కాబట్టి ఆకాశవాణి అనౌన్సర్ అవ్వడం నాకు జయం అండి.
1: ఓకే అండి,
0: నాకు రేడియో అంటే బాగా ఇష్టం కాబట్టి నేను అనౌన్స్మెంట్ అంటే బాగా చేయగలనని నాకు ఆ మాత్రం ఆత్మవిశ్వాసం దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు ప్రావీణ్యం ఉన్నదని అనుకుంటున్నాను. అందువల్ల ఆకాశవాణి అనౌన్సర్ అవ్వాలని నా కోరిక అండి.
1: ఓకే అండి, ఎవరైనా ఆదర్శంగా తీసుకున్నారా దీనికి?
0: మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కే మసూదర్ రావు గారు అని చెప్పేసి సీనియర్ అనౌన్సర్ ఉండేవారండి.
1: అవునండి,
0: మా అమ్మగారు, మా పెద్దమ్మగారు, మా నాయనమ్మ గారు, మా అమ్మమ్మ గారు అందరిది కూడా విశాఖపట్నమే కాబట్టి వారింటికి అస్తమానం వెళ్ళేవాళ్ళు మా అక్క గారు, నేను, మా చెల్లయ్యని. వెళ్ళినప్పుడల్లా కూడా అప్పటికి రేడియో సెట్లు చాలా ఇంట్రెస్ట్ గా అందరిలోనే వాడేవారు. ఇప్పుడు ఫోన్లు అయ్యి పెట్టడం లేదు కదా, అప్పుడు రేడియో సెట్లు వాడేవారు. మా పెద్దమ్మ గారు అబ్బాయి మా శ్రీనన్నయ్య రేడియో ఆన్ చేస్తుంటే ఆ వేళ ఆయన అనౌన్స్మెంట్ నేను తొలిసారిగా నాకు ఊహొచ్చిన తర్వాత తొలిసారిగా విన్నాను మాట ఇంట్రెస్ట్ గా. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చెప్పండి చెప్తాను.
1: చెప్పండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు స్థానిక సమాచారం. స్థానిక విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో శ్రీ మండా బలరామ శర్మ గారి వేణుగాన ప్రసారం అవుతుంది. వేణుగాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆహూతుల సమక్షంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 6:30 ప్రసారం అవుతుంది. ఈ విధంగా అనౌన్స్మెంట్ ఇచ్చారండి వారు.
1: భలే గుర్తు పెట్టుకున్నారండి ఇప్పటిదాకా అంటే.
0: నాకు ఏంటనుకుంటారు, దైవంతో సమానం అండి, నాకు రేడియో అన్న ఆకాశవాణి అన్న.
1: ఓకే అండి,
0: ఆ టైంకి గుర్తు పట్టుకొని ఇప్పుడు గుర్తు పట్టుకోవడమే కాకుండా అప్పుడు ఆ టైం గుర్తుపట్టి ఆ టైం కళాభారతి ఆడిటోరియంలోకి వెళ్ళి మండా బలరామ శర్మ గారు వేణుగానం కళ్ళారా చూసి వారి అనౌన్స్మెంట్ కూడా కళ్ళారా తిలకించి అబ్బా ఎంత ఇది రేడియోలో, వీరి వాయిస్ రేడియోలో విన్నావరా ఇన్నాళ్ళు నీ సార్ను ఇప్పుడు చూస్తామని చెప్పేసి వారితో పరిచయం చేసుకొని వారే నాకు ఆదర్శంగా నేను ఎప్పటికైనా అనౌన్సర్ అవ్వాలని ఉందని సార్ ఉందండి సార్ అని చెప్పేసి అన్నాను. కాకపోతే అనౌన్సర్ అవ్వలేకపోయినా విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో చిత్రగీతాలతో కూర్చొని వ్యాఖ్యాన కార్యక్రమాలు కథానికలు 5-6 యువవాణిలో సమర్పించాను.
1: మీరు చాలా గ్రేట్ అండి.
0: అందువల్ల నాకు ఆకాశవాణికి నాకు 36 నా 13వ సంవత్సరం నుంచి రేడియో వినడం ప్రారంభం చేయించారు మా అమ్మగారు నాన్నగారు. నాకు 36 సంవత్సరాలు ఆకాశవాణితో అనుబంధం ఉంది. అందులో ఒక 5-6 రేడియోలో కార్యక్రమాలు సమర్పించిన చిన్నపాటి కళాకారులు కూడా బంధం ఉంది.
1: సరే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మరి?
0: మననే నాకు అభిమాన గాయనీయమైనటువంటి జానకమ్మ గారు కాలం చేయడం చాలా బాధగా ఉందమ్మా.
1: అవునండి,
0: నాకే కాదు అందరికీ ఉంటారు. నాకు ఒక ఒక కొద్దిగా ఇంకా ఎక్కువనే చెప్పాలి, ఎందుకంటే నా గాయని గాయకులు అందరూ ఇష్టమే, కళాకారులు అందరూ ఇష్టమే. జానక్ గారు అంటే నాకు అభిమాన గాయన అండి. మేల్స్ లో బాలు గారు, ఫిమేల్స్ లో జానక్ గారు అంటే మరింత ఇష్టపడతాను, గౌరవిస్తానండి. అయితే ఆమెకి నివాళిగా తర్వాత ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈవేళ లలిత కళా సంగీత చక్రవర్తి అయినటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గారు జయంతండి ఈవేళ. వారికి జానకమ్మ గారికి కలిసి వస్తుందని చెప్పేసి నివాళి మరోమారు జానక్ గారికి. మొదటిగా అదే మామూలుగా ఈవేళ ఎంఎస్ విశ్వనాథ్ గారి జయంతి కాబట్టి వారికి నివాళిగా ఒక పాట అడుగుతాం అనుకుంటే మా పల్లవి తిట్టు తల్లిని.
1: తప్పకుండా అడగండి.
0: అంతులేని కథ ఈ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆచార్యత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. కళ్ళలో ఉన్నని కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఆ పాట ఉందమ్మా.
1: ఉందండి, తప్పకుండా ప్లే చేస్తాం.
0: ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా పల్లవి చిట్టు తల్లికి, నల్లమేలి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మంచు శేషగిరిరావు గారికి, శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మస్తాన్ బాషా గారికి, మా సోదరులు బండారు శంకరయ్య గారికి, తర్వాత పెన్నమ్మ గారికి, బాబాయ్ గారికి డెడికేట్ చేస్తూ వారి ద్వారా కూడా జానక్ గారికి తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారికి నివాళి తెలియపరుచుకుంటూ సవినయంగా మా పల్లవి చిట్టుదల దగ్గర నుంచి పాట కోసం ఎదురు చూస్తూ నేను సవినయంగా సెలవు తీసుకుంటానమ్మా.
1: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాషా మేడం. ఏం మేడం, నెట్వర్క్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది.
0: అవునండి.
1: హలో,
0: హలో ఖాదర్ భాషా గారు,
1: నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందా?
0: అదే అండి, కొంచెం ప్రాబ్లం గా ఉంది, సెట్ అయిపోతుంది.
1: అవును,
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో అయితే వచ్చేసాను, మరి విన్నారా అదేంటో
1: చెప్పండి మేడం.
0: ఓకే అండి, మనం చిన్నప్పుడు చాలా చేయాలనుకుంటాం కదా, నేను పెద్ద అయ్యాక ఇది అవ్వాలి అది అవ్వాలి అని. కానీ పెద్ద అయ్యేసరికి పరిస్థితులు మారిపోవడం వల్ల మన దారులు కూడా మారిపోతాయి, అవును కదా?
1: అవును, కరెక్ట్ మేడం.
0: అవునండి, మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరైతే పెద్ద అయిపోయారు, మళ్ళీ మీరు చిన్నతనంలోకి వెళ్తే మీరు చేయలేని పనులు చేయాలనుకుంటారు కదా.
1: అవునవును.
0: అవి ఎలాంటి పనులు చేస్తారు అంటే, మీరు ఏమవ్వాలనుకున్నారు అది అవుతారా, లేకపోతే మీరు ఎంజాయ్ చేస్తారా బాగా?
1: మేము అయితే ఏదో చదువుకొని ఏదో ఒక చిన్న జాబ్ చేయాలనుకున్నాం మేడం.
0: ఓకే అండి.
1: ప్రజలకు పనికి వచ్చేది ఏదన్నా సంఘ సేవ లాంటివి చేయాలనుకున్నాం.
0: ఓకే.
1: అది మా పెద్దవాళ్ళ వల్ల అది విఫలం అయిపోయింది.
0: ఓహో.
1: విఫలం అయిపోయేకి విద్యలో దిగాం మేడం, మేము టైలరింగ్ లో దిగి దాన్ని మాత్రం ఉపయోగించుకున్నాం.
0: ఓకే అండి.
1: ఉపయోగించుకొని మనం బతుకుతూ ఇద్దరికి నేర్పించాం మేడం మేము.
0: ఓహో.
1: ఇద్దరు శిశువుని తయారు చేశారు.
0: గ్రేట్ అండి.
1: అవును మేడం, అంటే మా గురువు గారు అదే చెప్పారు, అంతం అనేది నీతో అంతం కాకూడదు, నీతో ఇంకా ఎంతో మందికి ఉపయోగం కల్పించాలి అని చెప్పేది మా గురువు గారు.
0: చాలా బాగా చెప్పారు మీ గురువు గారు.
1: అవును మేడం.
0: అయితే మీరు ఇప్పుడు మళ్ళీ చిన్నతనానికి వెళ్తే మళ్ళీ చదువుకుని మంచిగా జాబ్ చేస్తారనమాట.
1: అంతే చేయాలా, ప్రజలకు ఉపయోగపడేది చేయాలి ఏదైనా.
0: చాలా బాగా చెప్పారండి, మంచి కోరిక. ఓకే, మరి చెప్పండి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇవాళ అడవి రాముడు లో సోనే నేగం గారు పాడారు కొత్త అడవి రాముడు ఆకాశం సాక్షిగా.
0: ఏ మూవీ అండి
1: అడవి రాముడు?
0: ఓకే అండి,
1: ఆకాశం సాక్షిగా. తెలుసా, కొత్త మూవీ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాము. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో మేడం గారు.
0: హలో
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం మాది.
0: ఓకే అండి, ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: విన్నాను మేడం. చిన్నప్పుడు మనం ఏమన్నా అవ్వాలని అనుకుంటాం కదా,
0: అవునండి,
1: ఏదో ఏమన్నా చేయాలని అనుకుంటాం కదా, ఏమన్నా చేయకూడదు మిగిలిపోయాయా?

0: అయితే మీరు అంటే చిన్న చిన్నప్పుడు స్థాయికి వెళ్తే ఏం చేస్తారు?
1: అవునండి, కరెక్ట్ గా విన్నారు టాపిక్. మరి చెప్పండి, ఏం చేస్తారు మరి మీరు చిన్నగా అయితే?
0: అంటే మేడం గారు, నేను మన ఏలూరు పక్కన బెంగళూరు అని ఊరుంది మేడం.
1: ఓకే అండి.
0: అక్కడ చదువుకున్నాను మేడం, మన మన దగ్గరలోనే పాల్క భీమవరానికి.
1: ఓకే అండి.
0: అయితే అక్కడ నేను చదువుకునేటప్పుడు మినిస్టర్ కృతులమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడని పిలిపించారు మేడం అప్పుడు. అక్కడికి పిలిపిస్తే ఆమె వచ్చినప్పుడు కార్లు, టాపాస్లు, ఇంకా అంటే చాలా గ్రాండ్ గా ఒక ఫంక్షన్ లాగా చేశారు అనమాట పెద్దగా. అయితే ఇట్లా చదువుకుంటే ఇట్లా మినిస్టర్స్ అవుతారు, టీచర్స్ అవుతారు అని చెప్తారు కదా
1: స్కూల్లో.
0: అయితే ఈమె లాగా అయితే మనకు ఇలా అందరూ నమస్కారం పెడతారు, గౌరవిస్తారు అని అనుకునేవాడిని కూడా.
1: అవునండి.
0: అయితే కనీసం అట్లీస్ట్ టీచర్ అవ్వాలనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను మేడం. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కూడా, ఇంకా మనకున్న ఆర్థిక ఇబ్బంది వల్ల కావచ్చు, ఇంకోటి ఇంకోటి కావచ్చు
1: మేడం.
0: ఏదేమైనా నేను టైలరింగ్ చేస్తే హ్యాపీగానే ఉన్నాను
1: మేడం.
0: చిన్నప్పుడైతే అలా అనుకున్నాను.
1: ఓకే అండి.
0: టీచర్ అవ్వాలి అని అనుకున్నాను.
1: ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: మరి మల్లె మొగ్గలు, మల్లె మొగ్గలు అనుకుంటున్నా మూవీ నేను.
1: ఓకే, ఆ మూవీ నుంచి
0: మనస్సు అయిన స్వామికి మరి మల్లె దండలు అని జానక్ గారు పాడారు పాట.
1: ఓకే అండి, చూసి ప్లే చేస్తామండి తప్పకుండా. ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మప్పకి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచివాడ.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. కార్యక్రమం మొదటి నుంచి కూడా వింటున్నానమ్మా.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో చెప్పండి. మరి
1: పల్లవి
0: చెప్పండి. హలో
1: పల్లవి, మీరు చిన్నతనంలో ఏం చేద్దాం అనుకున్నారు? ఏ ఆశయం ఫలించిందా లేదా ఏంటి అనేసి ఇక్కడ అడుగుతున్నా కదమ్మా.
0: అవునండి, మరి చెప్పండి.
1: నాకైతే పల్లవి, రేడియో అనౌన్సర్ అవుదాం అనిపించింది అమ్మా.
0: రేడియో అనౌన్సర్?
1: రేడియో అనౌన్సర్, చక్కని పాటలు అనౌన్సర్ అంటారు కదమ్మా. అంటే కార్యక్రమ వివరాలు కంటే చెప్తూ, సినిమా పాటలు కంటే వినిపిస్తూ, ఆకాశవాణి ప్రత్యేకించి ఒక రూములు కంటే ఇవన్నీ ఉంటాయి కదా, అనౌన్సర్ అంటారు అనమాట వారిని. ఆ అనౌన్సర్ అవ్వాలని ఉండేది నాకు. ఎక్కువ పాటలు మనం వేసుకుంటూ వింటూ హాయిగా గడపచ్చు కాలం అనుకునేవాడిని అనమాట నేను. అలాగే నిజంగా ఆ వాయిస్ ఎంత బాగుంటుందమ్మా ఉద్యోగస్తులది, ఆకాశవాణిలో ఉన్న వాళ్ళందరిది కూడా చాలా మృదు మధురంగా కూడా ఉంటది అనేసి, క్వాలిఫికేషన్ లో కూడా వాయిస్ కూడా బాగుండాలనే ఒక నిబంధన ఉందని అనుకున్నారు అమ్మ అప్పట్లో. మరి అలాగే డిగ్రీ పాస్ అయి ఉండాలండి వారమ్మ, డిగ్రీ పాస్ అయి ఉండాలట.
0: ఓకే అండి.
1: కాకపోతే నేను చదువు మీద పెద్ద శ్రద్ధ చేయలేక గట్టిగా నిర్ణయం తీసుకోలేదు. వెనకాల మనకి ఎన్ని చెప్పు వాళ్ళు ఉండాలి కదమ్మా, జాబ్ చేయాలంటే ఏమి ఉండాలి, అనవసరకి మరి అర్హతలు ఏంటి, ఇవన్నీ చెప్పు ఉండాలి. వారికి కూడా కొంచెం తెలియదు అనమాట. అని చేత నేను కొంచెం అందరూ ఇంకా ముందుకు వెళ్ళకపోయాను అనమాట. ఇప్పటికీ కూడా పల్లవి
0: చెప్పండి,
1: నేను రేడియో వార్తలు ఇవన్నీ చదువుతుంటారు కదా చాలా మంది, ప్రాంతీయ వార్తలని, జాతీయ వార్తలని, అలాగే అక్కడక్కడ జరిగే కార్యక్రమాలు, మరి కొన్ని ప్రత్యేకించి వాటి గురించి వివరాలు, అలాగే ఇంటర్వ్యూలు ఆకాశవాణిలోని ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలు చేస్తుంటారు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల గురించి కార్యక్రమాలు ఉంటుంటాయి రేడియోలో ఆకాశవాణిలో. అవి ఎంత బాగా చేస్తుంటారో పలవి నువ్వు ఎప్పుడైనా విన్నవలేదు, కానీ నిజంగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు కాస్త తల్లాగా ఆకాశవాణి రేడియోలు కొంచెం ఉపయోగిస్తుందమ్మా నువ్వు పలవి.
0: అలాగే అండి, తప్పకుండా.
1: ఎందుకు చెప్తున్నానంటే నాకు అంత అభిమానం అనమాట. అలాగే అయితే ఇంకో చిన్న మాట ఏంటంటే, నా అదృష్టం ఉంది
0: చెప్పండి,
1: నాకు నాటకాలు వేయాలి రేడియోలు అనిపించేది అమ్మా. ప్రత్యేకించి ఆడిషన్ కూడా వెళ్తాం జరిగింది, 300 ఎంతో ఫీజు కట్టు 10 క్రితం వెళ్ళాను అనమాట. నాటకంలో పాత్రలు వేయాలంటే మనం ఆడిషన్ టెస్ట్ వేస్తామమ్మా. అందులో ఒక పేజీలో ఒక డైలాగ్ ఏది ఇచ్చి 9 పలకాలన్నారు. విషాదం, సంతోషం, ఆశయం, ఇన్ని రకాలుగా 9 పలకాలన్నారు. దానికి మళ్ళీ నిర్ణేత న్యాయ నిర్ణేతను మనకు కనపడకుండా ఉంటారు, మనం వేరే రూమ్ లో ఉంటాం అనమాట. అంటే నిష్పక్షపాతంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. కానీ అందులో కూడా మరి 9 పలకాలంటే మాట్లాడమా రావాలి కదా, రాలేదు, సెలక్షన్ అవ్వలేదు. ఇంకో మాట ఏంటంటే, ఆ కోరిక నాకు ఆకాశవాణిలో పనిచేయాలన్న కోరిక ప్రస్తుతం 7 నుంచి తెలుగులో మనకి ఎన్ఆర్ఐ రేడియో ఒకటి, టోరీ రేడియో ఒకటి, 2 సంస్థలు ప్రప

0: ప్రపంచవ్యాప్తంగా ఒక 100 దేశాల సుమారులో వినపడి రేడియో స్టేషన్ లో ఒక పరిచయమనియమ్మ పల్లవి. ఆటల్లో నేను పల్లవి వింటున్నావు కదా?
1: అవును వింటున్నానండి.
0: ఒక 20 నాటకాలు అయినా లైవ్ మన ఇంటి దగ్గర ఉండి 4 చోట్లు ఉండి 4 జిల్లాలు ఉండేసి ఆ 4 జిల్లాల్లో ఒకేసారి అట్ ఏ టైం లైవ్ లో ప్రసారాలు కూడా ఇచ్చాను అనమాట. ఒక 20 నాటకాలైనా
1: అవునండి
0: తప్పనిసరిగా ఎంత బాగా వచ్చినాయో ఎంత ప్రశంసలు పొందాను నేను. అలాగే కొన్ని నాటకాలను రికార్డింగ్స్ చేసి కూడా పంపించేవి కూడా ఉన్నాయన్నమాట. ఈ రకంగా నాకు ఈ రేడియోలో ఆ కోరిక తీరిందమ్మా ఎంతో ఆనందం పొందుతుంటాను. ఇంకా పోతే తర్వాత మన విష్ణు ఎఫ్ఎం కూడా ఈ కోరికను తీర్చుకుంటూ మన పాటలు అడిగిన వేయటం ఇవన్నీ జరుగుతుంది. ఇందుకు కూడా నాకు ప్రత్యేక సంతోషంగా ఉంది. మరి ఎక్కువ చెప్పినట్టు ఉన్నాను మాటలు పల్లవి.
1: అయ్యో పర్లేదండి. అయితే మళ్ళీ మీరు చిన్న పిల్లలకి వెళ్తే రేడియో అనౌన్సర్ అవుతారు అన్నమాట.
0: తప్పనిసరిగా చాలా మనం మా రేడియో జాకీస్ అనౌన్సర్స్ అన్న అందులో పనిచేసే సాంకేతికులు ఎన్నెన్నో అలా కాకుండా ఇంకోటి ఏంటంటే అమ్మా నాకు రేడియోలో నాటకాలు గట్రా రచించి అందరూ పోషించే పాత్రధారులు పరిచయం ఉన్నారు ప్రత్యక్షంగా నాకు. ఇప్పుడు గొప్ప గొప్ప రచయితలు ఉన్నారమ్మా చాలా గొప్ప రచయితలు. ఐక్లాస్ గారు పారితోషాలు వస్తాయి వాళ్ళకి నాటకం రచించే. పల్లవి
1: చెప్పండి.
0: నాటకాలు రచించిన వాళ్ళకి పారితోషికాలు ఇస్తారు ఎక్కువగా ఆకాశవాణి వాళ్ళు ఊరికే కాకుండా డబ్బులు ఇచ్చి మనకి మంచి ప్రసారంగా ఉండే అర్హత నాటకాలు తీసుకుంటారమ్మా. అది 3 నెలలకు ఒకసారి నాటకాలు వేసి ప్రత్యేకించి ప్రశంసలు అక్కడ ఇస్తుంటారు అన్నమాట.
1: అయితే నేను మరి చాలా చాలా
0: నిజంగా నా చిన్నతనానికి వెళ్ళేసి నా మనసులో భావాలు పంచుకొని ఇచ్చినందుకు పల్లవికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వివరణ పాటే అమ్మా
1: చెప్పండి.
0: అమర శిల్పి జక్కన చిత్రంలో ఎన్నిసార్లు విన్నా నేను రేడియోలో టీవీలో వచ్చినప్పుడు చూస్తుంటాను. అమర శిల్పి జక్కన చిత్రంలో ఏంటంటే అమ్మ పాడది ఏదో ఏదో ఏదో గిలిగింత ఏమిటి వింత ఏనాడెరుగని. ఈ పాట ఇలా కొనసాగుద్దమ్మా పల్లవి ఎంత బాగుంటుందో నిజంగా ఉంది కదమ్మా.
1: ఓకే అండి తప్పకుండా ప్లే చేస్తానండి.
0: ఈ పాటను మన మిత్రులు బండారు తిమ్మతుల గుప్తా గారు, బండారు శంకరే గారు, బాషా గారు, పిన్ని బాబాయ్ గారు, అలాగే మణిక్యాలరావు గారు, జగన్నాథరావు మాస్టర్ బ్రహ్మయ్య గారు చాలా మంది ఉన్నారు మా వీరందరు కృష్ణశ్రీరావు గారికి వినిపించాలని కోరుకుంటూ పల్లవిని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటానమ్మా పల్లవి.
1: ఓకే అండి ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా? మరి
1: అదే చిన్ననాటిది ఏదో చెప్పింది కదా మేడం.
0: అవునండి. మరి మీరు చిన్నప్పటికి వెళ్తే మీరు అనుకున్నవి ఏం చేస్తారు?
1: అయ్యి అప్పుడు అనుకున్నది చదువుకోవాలనుకున్నది అయిపోయిందిలే మేడం.
0: అదే మీరు చాలా అనుకుంటారు కదా చిన్నప్పుడు, మళ్ళీ వెళ్తే ఏం చేస్తారు వాటిలో?
1: వాటిల్లో ఇంకేమో చేస్తా అయిపోయా స్వా.
0: అంటే ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక సినిమాలో లాగా మీరు చిన్నపిల్లడు
1: అవుతాంలే మేడం. అయిపోయింది దాదాపు 60 దాకా వస్తా ఉంది వయసు, ఇంకేం అనుకున్నాయండి. కాకపోతే మీరు ఇది గుర్తు చేయడం మంచిది, బాగా విష్ణు ఎఫ్ఎం రేడియో ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు, మంచిది, సంతోషం మేడం.
0: ఓకే అండి.
1: అనురాగ దేవత సినిమాలో
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: చూసుకో పదిలంగా అనే పాట వినిపించండి మేడం. మా మిత్రుడు బండారు తిమూర్తి గుప్తా గారికి, నల్లబెల్లి వెంకటరెడ్డి గారికి, తపలా మస్తాన గారికి, కర్నూలు బ్రహ్మ గారికి, పాలెం పోలే గారికి మేడం, మా బావది సోమనాథ్ జనార్దన్ గారికి.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్గా ఉన్నాం మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు నేను ఒక మంచి టాపిక్ అయితే అడిగేశాను, మరి విన్నారా?
1: చెప్పండి మేడం.
0: మనం చిన్నప్పుడు చాలా అవ్వాలనుకుంటాం కదా, నేను పెద్ద అయ్యాక ఇది చేస్తాను అది చేస్తాను అని. కానీ పెద్ద అయ్యేది దారులు మారిపోవడం వల్ల ఒకటి అవ్వబోయి ఇంకోటి అయిపోతాం. మళ్ళీ మీరు ఇప్పుడు చిన్నతనంలోకి వెళ్తే అలాంటిది ఏం చేస్తారు, అంటే మీకు నచ్చిన పనులు ఏం చేస్తారు?
1: నాకు చిన్నప్పటి నుంచి కూడా మేడం, నేను చదువుకొని టీచర్ అవ్వాలని నాకు చాలా ఇంట్రెస్ట్ కోరుకుండేది మేడం.
0: ఓహో.
1: కానీ మన ఆర్థిక పరిస్థితులు, సమాజంలో ఉండే పరిస్థితులు, ఎన్ని దాని ద్వారా మన ఆర్థిక పరిస్థితి ద్వారా టెన్త్ వరకు చదివిన తర్వాత ఆపేశారు మా ఇంట్లో. మనం మేము చదివేలేము, టౌన్కి వెళ్ళాలి, ఆ ఖర్చుతో కూడిన పని, ఉంటే పని చేసుకో లేదంటే వెళ్ళిపో అన్నారు సార్ మేడం. అంటే ఇంకా అప్పుడు భయపడి మనం పోతే మనం ఎవరిని చదివిస్తారు అని. అప్పుడు అంత జ్ఞానం ఉండదు కదా, ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంటాయి చదివిస్తారని, అది ఐడియా ఉండదు కదా,
0: చెప్పేవాళ్ళు ఉండరు కదా,
1: చెప్పేవాళ్ళు ఉండరు, ఐడియా ఉండదు, భయపడి మా సారాలు కూడా అరే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన టెన్త్ ఇంటర్ చేరుస్తామరా రెసిడెన్స్ అంటే కూడా మేము భయపడి ఊరు చేరుస్తారు సార్, మాకు మంచిగా ఎవరు చూసుకుంటారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అని అని భయపడి టెన్త్ వరకు సాల్ ఇచ్చేసి మా బార్బర్ ఒత్తిలో దిగాను మేడం. అప్పటి నుంచి ఆ కళ కళగానే మిగిలిపోయింది మేడం. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చెప్పాను నేను, పది మంది పిల్లలకు చదువు చెప్పి మంచి వాళ్ళని ప్రయోజకులు చేయాలని నాకు చాలా ఆనందం ఆలోచన ఉండేది మేడం. కానీ నా ఆశలే నడియాశలు అయిపోయినాయి. అది గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది మేడం.
0: ఓకే అండి. ఫ్యామిలీ బాధ్యతల వల్ల తప్పుకోవాల్సి వచ్చిందంటారా?
1: అవును మేడం, అవును మేడం.
0: ఓకే, అయితే మళ్ళీ చిన్నతనంలోకి వెళ్తే పెద్ద టీచర్ అయిపోతారు అన్నమాట అయితే.
1: అవును మేడం, నాకు ఖచ్చితంగా నాకు ఆ కోరిక చిన్నతనంలో పోయిన కలిసి వాళ్ళ సొంతగా చదువుకొని కూడా టీచర్ అవ్వాలి, ఎవరు అన్నా అదే లేకపోయినా కూడా అనేది నిర్ణయం చేసుకున్నా మేడం.
0: ఓకే అండి, చాలా మంచి నిర్ణయం అది. ఓకే, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: పాలకు వచ్చేసి మేడం, పూజా ఫలం మేడం.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: పగలే వెన్నెల జగమే ఊయల, పగలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెల నింగిలోన చందమామ తొంగి సూచే, నీటిలోన కలువబామ తొంగి సూచే అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తామండి. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: రోహిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను చాలా చాలా బాగున్నాను. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: విన్నానండి. చిన్నప్పటికి వెళ్తే మనం ఏం పని చేస్తామో చెప్పమన్నారు కదా.
0: అవునండి.
1: నేనైతే చిన్నప్పుడు 3-4 ఇయర్స్ అన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసి సమ్మర్ హాలిడేస్ అన్నప్పుడు చిన్న ఇటుకలు ఉంటాయి కదండి, అది అటువైపు ఇటుగా ఇటువైపు ఇటుకు పెట్టుకుని కొంచెం మధ్య పైన ఒక ఇటుకు పెట్టుకుని నలుగురు నాలుగు పక్కలు పెట్టుకుని గడ్డి, అదే దాన్ని ఏమంటారు, గడ్డి పెట్టుకుని కొంచెం చిన్న గిన్నె ఉంటది, దాంట్లో వాటర్ పోసి ఉసిరికాయలు పంచదార వేసి పెట్టి పొయ్యి మీద ఆ ఉడికేక తింటామండి. ఆ నెమ్మది చాలా బాగుంటాయి. ఎప్పుడు చిన్నప్పటికి వెళ్ళామా, ఎప్పుడు చేసుకున్నామా అంటది, అప్పటికిప్పుడికే
0: గుర్తొస్తుంది. మరి ఇదే కాన్సెప్ట్ మీద ఒక సినిమా కూడా వచ్చింది, ఆ సినిమా ఏమైనా గెస్ చేయగలరా?
1: ఏంటండి
0: అంటే ఇదే కాన్సెప్ట్ మీద, అంటే దాంట్లో ఉండే హీరోయిన్ ఒకేసారి చిన్ననాటికి వెళ్ళిపోతారు.
1: హలో
0: హలో,
1: చెప్పండి.
0: అది ఇదే టాపిక్ మీద ఒక సినిమా వచ్చిందండి, ఏదైనా గుర్తుపట్టగలరా ఆ సినిమా ఏంటో?
1: ఆహా, ఐడియా లేదండి.
0: అది మన సమంత గారిది ఓ బేబీ సినిమా అండి.
1: ఓ బేబీయా,
0: దాంట్లో ఉన్నట్టుండి ఆవిడ తన యంగ్ కాలానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆవిడ పాడాలనుకున్న పాటలు, తినాలనుకున్న తిండి, చేయాలనుకున్న షాపింగ్ అన్ని చేసేస్తారు. ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మన శంకర వరప్రసాద్ గారు మూవీలో నుంచి హుక్ స్టెప్ అనే సాంగ్ ఉంటుంది కదండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మ.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరందరూ ఎలా ఉన్నారు?
0: మేము చాలా చాలా బాగున్నామండి.
1: మరి ఈరోజు ఏంటి అన్న టాపిక్ ఇచ్చారా?
0: ఆ ఇచ్చామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద అయ్యాక నేను లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటాం కదా. కానీ పెద్ద అయ్యాక పరిస్థితుల వల్ల ఏమీ అవ్వలేము.
1: అవునమ్మా, నిజంగానే నేను లాయర్ అవుదాం అనుకున్నానమ్మా.
0: ఆహా,
1: అలా అనుకునే నేను చదువుకునే రోజుల్లో హెచ్ఈసి గ్రూప్ తీసుకుని బిఏ చేసి ఎల్ఎల్బి చేద్దాం అనే ఆలోచనతోటి హెచ్ఈసి గ్రూప్ తీసుకున్నాను.
0: ఓకే అండి.
1: అప్పట్లో హెచ్ఈసి గ్రూప్ అంటే ఆడపిల్లల గ్రూప్ అని బాగా కామెంట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు.
0: ఓహో,
1: ఆడపిల్లలందరూ హెచ్ఈసి గ్రూపే తీసుకునేవాళ్ళు అనమాట అప్పట్లో. కానీ మరి పరిస్థితుల ప్రభావం, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇంటి పరిస్థితుల ప్రభావం అనుకూలించక మా నాన్నగారు అనారోగ్యంతో ఉండటం వలన మ్యారేజ్ చేయటం జరిగింది. ఇక మన చదువుకి ఫుల్ స్టాప్ పడిపోయింది.
0: అయ్యో,
1: అట్లాగే నాకు మైక్ లో మాట్లాడాలన్నా ఒక యాంకరింగ్ చేయాలన్నా చాలా ఇష్టం ఉండేది. అది మాత్రం నెరవేరిందమ్మా. ఎందుకంటే తెలుగన్నారే రేడియోలో 7 సంవత్సరాల నుంచి ఒక ఆర్జేగా చేస్తున్నాను.
0: ఓహో,
1: దాని వల్ల ఆ కోరిక అయితే ఇప్పుడు కొంచెం నెరవేరింది. చాలా ఐఎమ్ హ్యాపీ. దీని ద్వారా ఎన్నో కథలు రాశాను, నాటికలు రాశాను, చేసాం నాటికలు, ఇవన్నీ కూడా నాకు యూట్యూబ్స్ ఉన్నాయి. కథానికలు ఆకాశవాణికి కథానికలు రాశాను. మరి కవితలు దాదాపు 2000 కవితల దాకా రాశానమ్మా.
0: ఓకే అండి.
1: మరి ఇవన్నీ కూడా నెరవేరినాయి అంటే నాకు ఒక రేడియో ఒక ఫ్రెండ్గా, మరి ఒక గురువుగా, ఒక గైడ్గా నాకు రేడియో ఎంతో ఉపకరించిందమ్మా. దీని ద్వారా వల్లే నేను ఇలా రాయటం కూడా జరిగింది.
0: ఓకే అండి, మరి చెప్పండి.
1: అయితే ఈరోజు నటి గీతా గారి పుట్టినరోజు ఉందమ్మా.
0: ఓకే అండి.
1: గీతా గారికి పుట్టినరోజు విషయం తెలియజేస్తూ, పట్నం వచ్చిన పతివ్రతలు ఆ మూవీలో సీతారామ స్వామి దయచేసిన నేరములేమి ఆ పాట వింటామ్మా.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెన్ స్టేట్ ఇండియా రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టి కేర్, వందన హాస్పిటల్ బిల్డింగ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు

0: ఉచితంగా చేయబడను. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదురిస్తా, గానీ నిన్ను మాత్రం వదలను మంగ అంటున్నాడు శ్రీను. మరి ఈ శ్రీను మంగళ ప్రేమ కథ ఎలా మొదలైంది, వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి, ఆఖరికి వారి ప్రేమ కథ సుఖాంతమైందా లేదా తెలియాలంటే శ్రీనివాస మంగాపురం చూడాల్సింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అశ్వినిదత్ సమర్పణలో పి కిరణ్ నిర్మించారు. రషా తదాని హీరోయిన్, మోహన్ బాబు ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడలో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం. తిరుపతి నేపథ్యంలో సాగే ప్రేమ కథతో రూపొందిన సినిమా ఇది. బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ను ముడిపెట్టి ముస్తాబు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తన ప్రేమను సాధించుకునేందుకు ఎంత దాకైనా పోరాడే కుర్రాడిగా శ్రీను పాత్రలో జయకృష్ణ కనపడనున్నారు. తను చేసిన యాక్షన్ హంగామా అలరించాయి. రషాకి తనకి మధ్యనున్న కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలవనున్నట్లు అర్థమవుతుంది. మహేష్ ప్రధాన పాత్రలో గొండి మణితేజ దర్శకత్వంలో సాయి అభిషేక్ నిర్మాతగా ఒక కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది. దీనికి ఓరినాయను అనే పేరును ఖరారు చేశారు చిత్ర బృందం. ఈ మేరకు నటుడు నవీన్ చంద్ర ఇటీవల ఈ చిత్ర టైటిల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మణితేజ మాట్లాడుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే కథతో గుర్తుండిపోయే పాత్రలతో ఈ సినిమాని రూపొందిస్తున్నామన్నారు. వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన ఓ కొత్త తరహా కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది అని చెప్పారు. దీంట్లోని పాత్రలు నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. మలుపులన్నీ థ్రిల్ పంచుతాయి. త్వరలో ప్రధాన తారాగణాన్ని ప్రకటిస్తామన్నారు నిర్మాత సాయి అభిషేక్. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరం లో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. రామ్ తేజ్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, ఎమాన్యుయల్ ప్రధాన పాత్రధారులుగా కూర్మా ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం చోరసిక్కామణులు. బానూరు నాగతేజ దీన్ని నిర్మిస్తున్నారు. మురళీధర్ గౌడ్, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు స్క్రిప్ట్ అందించారు. క్రైమ్ కామెడీ జానర్లో సాగే యాక్షన్ చిత్రం ఇది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. విజయ్ సేతుపతి, శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ట్రైన్. నాజర్, యుగిసేతు, నరైన్, కెఎస్ రవికుమార్, సంపత్ రాజా, ఐరా దయానంద్ ఇతర పాత్రల్లో నటించారు. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ తాను నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఓ ట్రైన్ జర్నీలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు, ఆ ట్రైన్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ప్రయాణికుల ఇబ్బందులు వంటి అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తుంది. ఈ సినిమాకు మిస్కిన్ సంగీతం అందించారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మేకర్సమ్ ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతి రాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
5: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న అదే నీవు అదే నేను చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. కొండల్ దర్శకత్వంలో గోవిందు కండ్రేగుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రం టీజర్ను దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొండల్ మాట్లాడుతూ ఈ రొమాంటిక్ థ్రిల్లర్ యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుంది. ఆవేశంలో చేసే నేరం, వేసే తప్పటడుగు జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తాయో, ఆ

ఆసక్తికరంగా చెప్పాం. ప్రేక్షకుల ఊహకు అందకుండా సినిమా సాగుతుంది. మా నిర్మాత క్వాలిటీ పరంగా రాజీ పడకుండా ఓ పెద్ద సినిమాలా తీశారు అన్నారు. సినిమా బాగా వచ్చిందని త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత గోవిందు కాండ్రేగుల చెప్పారు. నరేష్ అగస్త్య హీరోగా తెరకెక్కిన చిత్రం MRP నీకెంత నాకెంత. డోనాల్డ్ బెస్ట్ కథానాయిక. శ్రవణ్ జేస్తా దర్శక నిర్మాత. హాస్యం యాక్షన్ భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం 2017 రా

వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరేసామి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా ఓం చాప్టర్ 1 ఉదిరం ది బ్లడ్ వుడ్ ఈ చిత్రంలో సాయి పల్లవి శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి నషీరుద్దీన్ షా ఇతర ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ మలేషియాలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ ధనుష్ తో పాటు ప్రధాన తారాగణం అంతా మలేషియాకు చేరుకున్నారని కాలీవుడ్ సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసేందుకు ప్లాన్ చేశారట రాజ్ కుమార్. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిల్మ్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్16 రిలీజ్ కానుంది. మరి విన్నారు కదా లిజనర్స్, ఇదే ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో

0: రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079366.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టౌస్ అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి ఇవాళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటే ల్యాండ్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో

0: ఉత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిసనర్స్, మరి వాళ్ళు తిన్మార్ కార్యక్రమంలో మీకోసం ఫస్ట్ సాంగ్ ఏంటంటే అడిశేష్ మురాల్ ఠాగూర్ లీడ్ రోల్ గా నటించిన డెకార్ట్ మూవీ నుంచి రూబా రూబా సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే భీమ్ సెసరోలియో అందించగా, భీమ్ సెసరోలియో చిన్మయ్ కలిపి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే భాస్కర్ భట్ల రవికుమార్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా?
4: రుబరు రుబరు రుబరు
3: నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.
4: రుబరు రుబరు రుబరు
3: ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకే నేను చెప్పనేలేదు.

సో లిసనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే హృతిక్ రోషన్, వాణి కపూర్ లీడర్స్ నటించిన వార్ మూవీ నుంచి గుంగురు సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే విశాల్ అండ్ శంకర్ కలిపి అందించగా, అజిత్ సింగ్ అండ్ శిల్పారావు కలిపి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్.

0: Glossy finish book match, 3D glossy finish, matte finish, matte wood finish, vitrified tiles, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
4: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
3: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
4: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
3: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
3: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: సొల్లిస్నాస్ ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు రాబోయే తెలుగు సాంగ్ ఏంటంటే చికిరి చికిరి ఫ్రమ్ ద మూవీ పెద్ది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా, మోహిత్ ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ లిరిక్స్ అయితే బాలాజీ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లీజ్ చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సొల్లేసినా సగ మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే షారుఖ్ ఖాన్ నయనతార లీడర్స్ నటించిన జవాన్ మూవీ నుంచి చల్లయ్య సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే అనిరుద్ రవిచంద్రన్ అందించగా అర్జిత్ సింగ్, అంచుల్ పరావ్ కలిపి ఆల్పించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్.

0: రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: సో లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదండి, మరి ఇప్పుడు రాబే తెలుగు సాంగ్ ఏంటంటే నాని అండ్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్స్ గా నడిచిన గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి నిన్ను చూసిన ఆనందంలో సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే అనిరుద్ధ రవిచంద్ర ఆనందించగా, శ్రద్ధ శ్రీరామ్ గారు ఆల్పించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయట, క్లిప్ ట్రీట్మెంట్ చేయట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సాంగ్ అయితే వినేసారు కదండి మరి, ఇప్పుడు రాబోయే సాంగ్ ఏంటంటే రణవీర్ సింగ్ దీపిక పట్టుకొని వెళ్ళి డ్రోస్ నటించిన బాజీరావు మస్తానీ మూవీ నుంచి దీవానీ మస్తానీ సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే సంజయ్ లీలా అందించగా, శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిద్ధార్థ్ గారిమా అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లీజ్ చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

సొల్లెస్ విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే మరో ప్రోగ్రామ్ తో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో ఉండుంటా. అంటే లాస్ట్ డేట్ రేడియో విజన్ 9.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజే గాయత్రి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.